శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు 837 కిలో హెడ్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలో హెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగా హెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 3వ రోజు 2026 సంవత్సరం మే నెల 24వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 54

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధా.
1: నిజమైన ప్రార్థన. క్రీస్తు రోదనముతోనూ మరియు కన్నీటితోనూ తోటలో ప్రార్థించాడని మన వాక్య భాగము చెప్తుంది. కానీ కొన్నిసార్లు నిజ ప్రార్థనకు చిన్న లేక అసలు భావనకు లేకుండా కూడా ప్రత్యుత్తరము రావచ్చు. బయలు ప్రవక్తలు అబద్ధపు దేవుళ్లకు ఎలా ప్రార్థించాలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఏలియా ఎలా ప్రార్థించాడో చెప్తాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇస్రాయేలు దేవా, ఇజ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడునై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమును కనపరుచుము. యెహోవా నా దేవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవవైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగ చేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఏలియా ఏడ్చినట్టు వ్రాయబడలేదు. క్రిందకి పైకి దూకినట్టు వ్రాయబడలేదు. తను తాను కోసుకోలేదు. దేవునికి తీవ్రముగా ప్రార్థించాడు. ఆయనే నిజదేవుడని ప్రజలకు కనపరచమని ప్రార్థించాడు. దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చి ఆకాశము నుండి అగ్ని దిగి ఏలియా అర్పణను దహించినది. ప్రజలన్నారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఏలియా తీవ్ర ప్రార్థన ఎలాంటి ఉద్రేకము లేకుండా బయలు ప్రవక్తల భీకరత్వానికి భిన్నంగా నిలిచింది. నిజ ప్రార్థనకు భావన అక్కరలేదు, దానికి దేవుడు కావాలి. కానీ చాలాసార్లు భావన, కన్నీళ్లు కూడా నిజ ప్రార్థనలో కనిపిస్తాయి. మీ అవసరత గమనిస్తే అనుభూతి సహజము. మీరు దేవుని తపనతో, అత్యవసరత ఏడ్పుతో పిలుస్తారు. మీరు ఏడ్చి కన్నీటితో ఆయనను బ్రతిమాలుతారు. చాలాసార్లు బైబిలు కన్నీటిని ప్రార్థనతో కలుపుతుంది. కీర్తనకారుడు ప్రార్థించాడు, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూసి మౌనంగా నొండకుము. రాజైన హిజ్కియా మరణకర రోగముతో ఉన్నాడు. హిజ్కియా దేవునికి ప్రార్థించాడు. అతడు ఎట్లు ప్రార్థించాడు బైబిల్ చెప్తుంది. హిజ్కియా కన్నీళ్లు విడిచాడు. అతడు ఏడ్చాడు. చనిపోబోతున్నాడు. అతడు చాలా ఏడ్చాడు, ప్రార్థనలో ఏడ్చాడు. అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్త యెషయాకు వచ్చింది. యెషయా అన్నాడు, నీవు తిరిగి అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీవు సెలవిచ్చినదేమనగా నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. నీవు కన్నీళ్లు విడుచుట చూసి తిని ఆగుము, నేను నిన్ను బాగు చేసేదను. కన్నీళ్లు నేను చూశాను. హిజ్కియా నిస్సహాయ మొరపెట్టు ప్రార్థనలో కన్నీళ్లు దేవుడు చూశాడు. మరియు దేవుడు జవాబిచ్చి రాజు జీవితాన్ని రక్షించాడు. క్రొత్త నిబంధన గ్రంథములో ఒక వ్యక్తి యేసునద్దకు వచ్చాడు. అతని కుమారుడు దయ్యము పట్టినవాడు. క్రీస్తు అడిగాడు, తన కుమారుడు బాగుపడతాడని నమ్ముచున్నావా అని. ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, మరియు ఏడుస్తున్నాడు, దేవా నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండునట్లు సహాయము చేయమని బిగ్గరగా చెప్పాడు. యేసు ఆ బాలు నుండి దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. తరచూ ఆ వాక్య భాగము విశ్వాసములో బలహీనుడు జవాబులు పొందుకుంటాడు అని చెప్పటానికి వాడుతుంటారు. అపనమ్మకము ఉండకుండా సహాయము చేయుము. ఈ వాక్యభాగము చెప్తుంది తండ్రి ఏడ్చి క్రీస్తుతో కన్నీళ్లతో మాట్లాడతాడని. అతడు మారినవాడు కూడా కాదు. జనసమూహములో ఒకడు, గుంపులో ఒకడు అయినను అతడు తన కుమారుణ్ణి యేసునద్దకు తెచ్చి కన్నీటితో మొరపెట్టాడు. అతడు ఎందుకు కన్నీటితో యేసుకు మొరపెట్టుకున్నాడు? అతడు ప్రార్థనా యోధులు కాదు. అతడు రక్షించబడలేదు. క్రీస్తుతో సహజంగా మాట్లాడాడు. తన నిస్సహాయ స్థితిని బట్టి తన కుమారుడు దెయ్యం పట్టినవాడు యేసుకాక ఎవరూ విడుదల చేయలేరు. అతడు తన్ను తానుగా ఏడ

0: లేదు. అవసరతను బట్టి నిరాశలో కన్నీళ్లు వచ్చాయి. అవసరత, నిరుత్సాహము, నిస్సహాయత తరచూ కన్నీటికి దుఃఖానికి దారితీస్తుంది. అతడు నిజ ప్రార్థనతో, భావనతో మాట్లాడాడు. అది తిరిగి మన వాక్యభాగానికి తీసుకొస్తుంది. దేవుడు ఆయన రోదనములను, కన్నీళ్లను జవాబిచ్చాడు.
1: సూక్తి సుధ మీరింతవరకు విన్నారు. సమర్పణ శ్రీ పి రవి మోజెస్.

పంటల్లో బోరాన్ ధాతువు ఆవశ్యకత, లోప లక్షణాలు, ఇంకా వాటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. పంటల యొక్క ఎదుగుదలకు, ఇంకా పంటల దిగుబడులకు 17 మూలకాలు అవసరమవుతాయి. మొక్కలకు అవసరమైన ఈ మూలకాలు ప్రధాన, ద్వితీయ, సూక్ష్మధాతు పోషకాలుగా విభజించబడుతుంది. మూలకాల లభ్యస్థితి పంటల సరళిపైన, అలాగే వ్యవసాయ పద్ధతులపైన, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా సంభవించే నేలల క్షయకరణ మీద ఆధారపడి ఉంటుంది. సూక్ష్మధాతు పోషకాలు అంటే జింక్, కాపర్, ఇనుము, మాంగనీస్, బోరాన్, మాలిబ్డినం, వీటిని సూక్ష్మధాతు పోషకాలు అంటారు. ఇవి పంటల ఎదుగుదలలో సమతుల్య పోషక విలువలతో పంటల దిగుబడులను ప్రభావితం చేస్తాయి. సూక్ష్మధాతు మరియు కలుషిత మూలకాల విభాగ పరిశోధనల ఆధారంగా భారతదేశంలో 33% బోరాన్ లోపం ఉన్నట్లు నిర్ధారించడమైంది. మొక్కలకు ప్రధాన పోషకాలు అందుబాటులో ఉన్నప్పటికీ సూక్ష్మ పోషకాల లోప లక్షణాలు ఏర్పడటమే కాకుండా దిగుబడులు తగ్గే అవకాశం కూడా మనం చూస్తూ ఉంటాము. మొక్కలకు అవసరమయ్యే సూక్ష్మ పోషకాలలో బోరాన్ అతి ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఇది అతి తక్కువ మోతాదులో అవసరమైనప్పటికీ మొక్కల్లో జరిగే అనేక రసాయనిక చర్యలకు దీని యొక్క అవసరం ఎంతో ఉంది. పూలు ఫలదీకరణ చెందటానికి, హార్మోన్ల కదలికకు, అలాగే కాయల తయారీలో బోరాన్ కీలక పాత్ర వహిస్తుంది. ఇది మొక్కలలో, నేలలో దాదాపుగా నిశ్చల స్థితిలో ఉంటుంది. ఈ బోరాన్ ధాతువు మొక్కల్లో కొత్తగా వచ్చే వేర్లు, లేత ఆకుల కణాల్లోని శిఖరాగ్రాన ఉంటూ నూతన కణాల్ని పెంపొందించడానికి ఎంతో దోహదపడుతుంది. అలాగే కణ గోణల నిర్మాణంలో కూడా ఇది పాలు పంచుకుంటూ జీవ ద్రవజాలాన్ని, కణాల మధ్య కదలికలను నియంత్రిస్తూ ఇంకా కణాల ఎదుగుదలకు చాలా తోడ్పడుతుంది. అలాగే పూలలో ఉండే పుప్పొడి సక్రమంగా అభివృద్ధి చెందటానికి గాను, ఫలదీకరణ చెందుటకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మొక్కల్లో జరిగే వివిధ ప్రక్రియలకు అవసరమైన ఎంజైములు, హార్మోన్ల ఉత్పత్తికి, కదలికలకు చాలా ప్రభావితం చేస్తాయి. కాయ అభివృద్ధి దశలో కాయలు సక్రమంగా పెరగటానికి ఈ బోరాన్ చాలా అవసరమవుతుంది. అలాగే మొక్కల్లో కణజాలం అభివృద్ధి చెందటానికి న్యూక్లిక్ ఆమ్లం తయారీకే ఈ బోరాన్ అవసరం చాలా ఉంటుంది. అలాగే ఈ బోరాన్ ధాతువు నేలలో లోపించడానికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయంటే, నేలలో సేంద్రియ కర్బణం తక్కువగా ఉన్నా, అలాగే సున్నం శాతం ఎక్కువగా ఉన్నా, తక్కువ నాణ్యత గల సాగునీటిని వాడినప్పుడు కానీ, అలాగే ఇసుక నేలల్లో అంటే తేలికపాటి నేలల్లో బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చలి వాతావరణంలో కూడా మొక్కలకు అందుబాటులో లేకపోవడం వల్ల మొక్కలు గ్రహించలేక లోప లక్షణాలను బహిర్గతం చేస్తాయి. చౌడు నేలల్లో, ఆమ్ల నేలల్లో, అలాగే అధిక నత్రజని, భాస్వరం వేసే నేలల్లో కూడా ఈ బోరాన్ ధాతు లోపం కనిపిస్తూ ఉంటుంది. ఈ బోరాన్ ధాతువు మొక్కల్లో ఏ విధంగా లోపిస్తుంది, దాని లక్షణాలు ఎలా కనిపిస్తాయి అంటే, బోరాన్ ధాతువు మొక్కల్లో దాదాపు నిశ్చల స్థితిలో ఉంటుంది. కనుక దీని ప్రభావము నూతనంగా పెరిగే భాగాలైనటువంటి వేళ్ళు, లేత చిగుర్లు, లేత కొమ్మలు, ఇంకా లేత పత్రాలపై ప్రభావం చూపుతూ ఉంటుంది. బోరాన్ లోపానికి గురైన మొక్కల్లో చిగుర్లు వికృతాకారంలో ఉంటూ, ఆకులు చిన్నవిగా ఉండి విచ్చుకోకుండా కుంచుంచుకుపోయి కాండంపై కణుకుల మీద ఉంటాయి. దీనివలన మొక్క కురచగా, గుబురుగా కనిపిస్తూ ఉంటుంది. చిగుర్ల నుండి కొమ్మలు ఏర్పడతాయి. లేత ఆకుల ఈనెల మధ్య భాగాలు పసుపు లేదా తెలుపు రంగు చారలుగా మారి తర్వాత ముడుచుకుపోతాయి. ఈ బోరాన్ ధాతు లోప లక్షణాలు వివిధ పంటలపై ఏ విధంగా కనిపిస్తాయి, ఏ విధంగా మనం గమనించవచ్చు అంటే, ముందుగా వరిలో చూసుకున్నట్లయితే లేత ఆకుల చివర్లో తెల్లగా మారి వంకర్లు తిరుగుతూ ఉంటాయి. వరి పొట్ట దశలో చూసుకున్నట్లయితే ఈ పొట్ట దశ నుండి ఈనిక దశ వచ్చే వరకు దాని పుప్పొడి ఉత్పత్తి తగ్గిపోయి గింజ గట్టిపడక కుదురులో పిలకలు, తాళులుగా మారుతూ ఉంటాయి. అదేవిధంగా మొక్కజొన్న విషయంలో చూసుకున్నట్లయితే లేత ఆకుల పరిమాణం తగ్గి హరిత వర్ణాన్ని కోల్పోతాయి. జల్లు చిన్నవిగా ఉండి మొక్క నుండి బయటికి రావు. లోప తీవ్రత అధికంగా ఉన్నట్లయితే వంకర్లు తిరిగి గింజలు చివరి వరకు విస్తరించి ఉండవు. అలాగే వేరుశెనగలో మనం చూసుకున్నట్లయితే బోరాన్ లోపం ఉన్న వేరుశెనగలో పూత ఆలస్యంగా వస్తుంది. అదేవిధంగా లేత ఆకులు పసుపు రంగులోకి మారి దళసరిగా కనిపిస్తూ ఉంటాయి. ఊడలు తక్కువగా వస్తాయి. కాయలు డొల్లలుగా తయారయ్యి పప్పు నల్లబడిపోతూ ఉంటుంది. ఇలా ఉండటం వల్ల దీనిలో బోరాన్ లోపం ఉంది అని మనం గమనించుకోవచ్చు. అలాగే పత్తి విషయంలో చూసినట్లయితే లేత చిగుర్లు చిగురింకక మొగ్గల పెరుగుదల ఆగిపోయి ప్రక్కల నుండి మొగ్గలు వస్తూ ఉంటాయి. ఇలా పక్కల నుండి మొగ్గలు ఏర్పడటం వల్ల మనకి చెట్టు గుబురుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. లేత ఆకుల చివర్లు, లేత మొగ్గలు దళసరిగా మారి కుళ్ళుతున్నట్లు కనిపిస్తూ ఉంటాయి. అలాగే పగుళ్ళు కూడా ఏర్పడతాయి.
తర్వాత ప్రొద్దుతిరుగుడు పంటలో ఏ విధంగా మనం గమనించవచ్చు అంటే, లేత అలాగే మధ్య ఆకుల్లో, అంటే లేత దశలో కాకుండా తర్వాత వచ్చే మధ్య దశలో ఆకుల్లో కూడా చివర్లు గుండ్రంగా మారి మొగ్గ ఏర్పడక చనిపోతూ ఉంటాయి. తెల్లగా మారి వంకర్లు తిరుగుతాయి. పువ్వు చిన్నదిగా ఉండి పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజలు తక్కువగా ఏర్పడతాయి. అదేవిధంగా క్యాలిఫ్లవర్ పంటలు చూసుకున్నట్లయితే, క్షార నేలల్లో పెంచే పంటల్లో బోరాన్ లోపం అధికంగా ఉంటుంది. బోరాన్ లోపం వల్ల పువ్వుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. దీనినే బ్రౌనింగ్ అంటారు. కాండం గుళ్లబారి రంగుమారి నీరు కారుతూ ఉంటుంది. ఆ కాండం గుళ్ళకాండంగా తయారవుతుందన్నమాట. అదే కొబ్బరిలో చూసుకున్నట్లయితే, బోరాన్ ధాతువు లోపం వల్ల ఆకులపైన ముడతలు ఏర్పడి రిబ్బన్లాగా రెపరెపలాడుతూ ఉంటాయి. మట్ట కూడా వంగిపోవడం, అలాగే ఆకులు కూడా వంకర్లు తిరిగి ఉంటాయి. దీంతోపాటుగా పువ్వు సరిగ్గా అభివృద్ధి చెందకపోవటం, కాయల విషయాల్లోకి వచ్చినట్లయితే పిండి సరిగ్గా కట్టకపోవడం, కొబ్బరి శాతం తగ్గటం, కాయల్లో నీరు కూడా సరిగ్గా లేకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఆయిల్ పామ్ పంట విషయానికి వస్తే, ఈ బోరాన్ లోపం వల్ల కుంచుకుపోయిన ఆకులు, చేపమూలు లాంటి ఆకులు, కొక్కేళ్ల వంటి ఆకులు ఏర్పడుతూ ఉంటాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో పెళుసుబారి ఉంటూ ఉంటాయి. లేత ఆకులు లేత పసుపు రంగులో ఉండి వంకర్లు తిరుగుతాయి. బోరాన్ లోపించినప్పుడు గింజలు వంకర్లు తిరిగి కాయల్లో పగుళ్ళు, ఆకుల పరిమాణం తగ్గటం వంటి లక్షణాలు మనకి బయటికి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ బోరాన్ పంటలో ఎక్కువ శాతం కనుక మనకి కనిపిస్తే గనక, ఇప్పుడు బోరాన్ లోపించటం వల్ల ఇలాంటి సమస్యలు ఇలా లక్షణాలు వస్తాయి. అదే బోరాన్ ఎక్కువ శాతం నేలలో కనుక ఉంటే, మొక్కల్లో ఆకులు పసుపు లేదా ఎరుపు వర్ణంలోకి మారి ఆకు చివర్లు ఎండిపోతాయి. అధిక మోతాదులో మొక్క మెత్తగా ఎండిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ బోరాన్ సవరణకు ఏ విధమైన యాజమాన్య చర్యలు చేపట్టాలి అంటే, భూసార పరీక్షల నిర్ధారణ తర్వాత బోరాన్ లోపం కలిగిన నేలలో 4 కిలోల బోరాక్స్ ఎకరానికి దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి. సేంద్రియ ఎరువులను క్రమం తప్పకుండా వాడాలి. పంట కాలంలో పంటల మీద లోపాన్ని గమనించినట్లయితే, 1 గ్రామ్ బోరాక్స్ను లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేయాలి. వాణిజ్య పంటలలో అయితే 0.1% బోరాక్స్ ద్రావణాన్ని మొలకెత్తిన తర్వాత 30వ రోజు, 45వ రోజు, 60వ రోజు, అలాగే 90వ రోజుల్లో పిచికారీ చేసుకోవాలి. ఈ విధమైన యాజమాన్య చర్యల్ని కనుక పాటించినట్లయితే పంటల్లో బోరాన్ ధాతువు లోపం తగ్గి దిగుబడులు ఎక్కువగా పెంచుకోవటానికి సాధ్యమవుతుంది.

పొలం పనులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి వెల్లడించారు. వార్తల వివరాలు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026ను రేపు విజయవాడలో నిర్వహించనున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సదస్సులో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సహా పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారన్నారు. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సందర్శించారు. పిహెచ్సిలో కొత్తగా ప్రవేశపెట్టిన సంజీవని డిజిటల్ వైద్య సేవల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పిహెచ్సికి వచ్చి రోగి వైద్య సేవలు పొందడం నుంచి మందులు తీసుకెళ్లే వరకు నిర్వహించే ప్రక్రియను ముఖ్యమంత్రి పరిశీలించారు. సంజీవని ద్వారా టెక్నాలజీని అనుసంధానించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం పిహెచ్సిలోని వివిధ విభాగాలను సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందితో మాట్లాడారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ఘాట్ వద్ద ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈరోజు రాత్రి ఉప ముఖ్యమంత్రి రాజమహేంద్రవరానికి చేరుకుంటారని, రేపు ఉదయం పుష్కర్ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణిస్తూ ఘాట్లను పరిశీలించనున్నట్లు తెలిపారు. అలాగే నల్లా కాలువను కాలుష్యరహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తారని మంత్రి పేర్కొంటూ,
1: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు
2: నల్లా ఛానల్ విషయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ రకంగా కాలుష్య రహితంగా దాన్ని తయారు చేయడం అంశాలను కూడా వారు పరిశీలిస్తారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో కలెక్టర్ గారి నేతృత్వంలో సమీక్షలో ఒక సంవత్సర కాలంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా మన పుష్కరాలని సమర్థవంతంగా నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. దాంతో పాటు గోదావరి భద్రతా ప్రమాణాలు ఏ మేరకు చేయాలి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక మొట్టమొదటి కార్యక్రమంగా రేపు జరుగుతుంది.
0: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న జరిగింది. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తొలివిడతగా 300 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూన్లో నియోజకవర్గానికి 2,000 ఇళ్లను కేటాయించేందుకు అనుమతిచ్చింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
3: ఇందిరమ్మ ఇళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం చేశాం. రెండో విడత కూడా జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా రెండవ విడత 2.5 లక్షల ఇళ్ళు లాంఛనంగా బెనిఫిషరీస్ కి అలొకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్ళు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా 3 చక్రాల వాహనాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 17,50,00,000 రూపాయలతో 1,750 మంది విభిన్న ప్రతిభావంతులకు 3 చక్రాల వాహనాలను అందజేస్తున్నట్లు తెలిపారు. మార్కాపురం జిల్లాలో తొలి విడతగా 40 వాహనాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన 300 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే ప్రతి జిల్లాలో ఒక దివ్యాంగ భవనం నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాగునీటి వ్యవస్థ మెరుగుదలకు 492 పనులను 27,34,00,000 రూపాయలతో చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పాలకొల్లులో జలవనరుల శాఖ అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాలువల్లో పూడికతీత, అత్యవసర మరమ్మతులు తదితర 241 పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కాలువలకు నీటి విడుదల కంటే ముందే అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులను పూర్తి చేసి చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి డెల్టా ఆధునీకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇందుకోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే నిర్వహించి డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలు సర్వజన ఆసుపత్రి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 15 కోట్ల రూపాయల పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న విశ్రామ్ సదన్కు ఆయన నిన్న భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో ఆసుపత్రిని అగ్రగామిగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. రోగుల సహాయకులకు విశ్రాంతి కోసం నిర్మిస్తున్న ఈ భవనాన్ని 10 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా రోగులు అధిక సంఖ్యలో ఈ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగంపేటలో 50,00,000 రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు తొలుత శంకుస్థాపన చేశారు. దుప్పలపూడిలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన దుప్పలపూడి కాపవరం రోడ్డును ప్రారంభించారు. బిక్కవోలులో 66,00,000 రూపాయలతో చేపట్టనున్న రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. కాండ్రేగులలో 1 కోటి రూపాయలతో సహపురంలో 50,00,000 రూపాయలతో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ,
4: నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాము. కేంద్రం ఇచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా అందిపుచ్చుకుంటూ మరి రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యం కనుక మున్ముందు కూడా రాబోయే కాలంలో కూడా కూటమి ఇదే విధంగా సంపూర్ణమైనటువంటి సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా తిరిగి నొక్కి వక్కాను.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానంద ఝా. అథ వార్తాః. నవదిల్ల్యాం హైదరాబాద్ హౌస్ స్థలి అద్య విదేశమంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకరః అమెరికాదేశీయేన విదేశసచివేన మార్కో రూబియో ఇత్యనేన సమం ద్విపాక్షిక సంవాదం కరిష్యతి. ఏతౌ క్షేత్రీయ వైశ్విక శాంతి సురక్షా సంబద్ధాన్ విషయాన్ సమేత్య అనేకేషు భిన్న విషయేషు చర్చాం కరిష్యతః ఇతి ఆశాస్తి. అమెరికా విదేశమంత్రి గతదినే ప్రాతః చతుర్దివసీయ యాత్రా ప్రసంగే భారతం సంప్రాప్తః. ద్విపక్షీయ సంబంధాన్ సుదృఢీకర్తుం అపి చ వాణిజ్య రక్షోర్జా సురక్షా ప్రావిధికీ హింద ప్రశాంత వ్యూహ రచనేత్యాదిషు క్షేత్రేషు సహయోగ విస్తారార్థం తస్య ఇషా భారతయాత్రా నితరాం మహత్వాధాయిని వర్తతే. గతవాసరే సహ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ భారతమెరికా వ్యాపక వైశ్విక రణనీతి సంధిం సుదృఢయితుం చర్చాం అకరోత్. ప్రధానమంత్రి కార్యాలయస్య విజ్ఞప్త్యనుసారి అమెరికా విదేశ మంత్రిణా రక్షా ప్రావిధికీ వ్యాపార నివేశోర్జా సురక్షా సంపర్క శిక్షా పారస్పరిక జనసంబంధాదిషు వివిధ క్షేత్రేషు ద్విపక్షీయ సహయోగస్య నిరంతర ప్రగతేః విషయే ప్రధానమంత్రి సంసూచితః. అస్మిన్ అవసరే శ్రీమోదీ శాంతి ప్రయాసేభ్యః భారతస్య సతత సమర్థనం పునరుదీరితవాన్ అపి చ సంభాషణ కూటనీతి మాధ్యమేన వివాదానాం శాంతిపూర్ణ సమాధానాయ పునరేకదా ఆహ్వానం కృతవాన్. వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష్ గోయలః అద్యారభ్య భారతీయ వ్యాపార నేత్రీణాం ఏకేన ప్రతినిధిమండలిన సహ కనడాదేశస్య త్రిదివసీయ యాత్రాయాం భవిష్యతి. వాణిజ్య మంత్రాలయేన సూచితం యత్ శ్రీ గోయలః వ్యాపార నివేశ భారత కనడా వ్యాపకార్థిక సహభాగితా వార్తాలాపం ప్రవర్తయితుం ఒటావా టొరంటో నగరయోః ద్విపక్షీయ సమాగమం కరిష్యతి. సంసదీయ కార్యసూచనా ప్రసారణ రాజ్యమంత్రి ఎల్ మురుగునః అవదత్ యత్ ప్రశాసనం 47,000,000,000 వికసితం భారతం ఇతి స్వప్నం సాకారయితుం ప్రతిబద్ధమస్తి. చెన్నై స్థితే ICF ఇతి సంస్థానే ఆయోజితం ఆజీవికా మేళనం సంబోధయన్ సహ ఉక్తవాన్ యత్ ప్రధానమంత్రిణః నేతృత్వే దేశః ఆధారభూత సంరచనా వికాసే వృత్త్యవసరాణాం వృద్ధౌ వ్యాపార సుగమతాయాం చ తీవ్రగత్యా ప్రగతిం కరోతి. ప్రియా శ్రోతారః, సంస్కృత జగతా సంబద్ధే విభిన్నై క్రియాకలాపై సంవలితస్య సంస్కృత సాప్తాహికీతి విశిష్ట కార్యక్రమస్య ప్రసారణం ఆకాశవాణ్యాః FM గోల్డ్ ప్రవాహికాతః అద్య మధ్యాహ్నే 12:30 భవిష్యతి. భవంతః సర్వే యథాకాలం శ్రోతుం ప్రభవంతి. భారతీయర్తు విభాగేన అద్య పూర్వీయోత్తరప్రదేశాయ, పూర్వీయ మధ్యప్రదేశాయ, విదర్భాయ చ అతితాపపరా రక్తవారణికీ సంచేతనా ప్రసారితా. భారతస్య ఉత్తర పశ్చిమీయ మధ్య పూర్వీయ దిగ్విభాగేషు కతిపయ క్షేత్రేషు సమానా ఏవ స్థితిః ఆగామి 7 దివస పర్యంతం భవిష్యతి ఇత్యపి విభాగేన సూచితం. అంతే క్రీడా వార్తాసు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ స్పర్ధా మాలికాయాం గతరాత్రో లక్నౌ నగరె ఇకానా క్రికెట్ క్రీడాంగణే ఆయోజితే ద్వంద్వే శ్రేయస్ అయ్యరేణ అర్జితానాం 71 శతధావనాంకానాం బలేన పంజాబ్ కింగ్స్ దళేన లక్నౌ సూపర్ జాయింట్స్ దళం 7 క్రీడకై పరాజితం. క్రీడాంతే అయ్యరః స్పర్ధాపురుష ఘోషితః. అద్యతనె ద్వంద్వద్వయే ప్రథమం ముంబయ్యాం అపరాహ్ణే 3:30 ముంబై ఇండియన్స్ దళం రాజస్థాన్ రాయల్స్ దళేన స్పర్ధిష్యతే. తతః సాయం కోలకాతాయాం కోల్కతా నైట్ రైడర్స్ దిల్లీ క్యాపిటల్స్ దళయోః ద్వంద్వం భవిష్యతి. ఇతి వార్తాః.
6: వన్ 102.2 మెగాహెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి FM. ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు వింటారు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భగవద్గీతా పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ ఉంటుంది. ఈరోజు 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం 20వ శ్లోకం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఇంకా సరస వినోదిని సమస్యాపూరణం వింటారు. సమర్పణ అగ్నిహత్రం అయగ్రీవా రామచంద్రాచార్యులు. ఇంకా లలిత గీతాలు ప్రసారమవుతాయి. 7:55 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది. పల్లవి పాటంటే మనం వింటే, రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ పి రాంబాబు ప్యాడ్స్, శ్రీమతి మండపాక శ్రీదేవి వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు వేణువు, శ్రీ బి ధనుంజయ్ తబల. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ శ్రీనాథ్ రెడ్డి. 8:35 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీతం కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:35 నమస్తే అమరావతి, 10:00 వార్తావాహిని, అనంతరం రావోయి అతిథి కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00-12:00 పోస్ట్ బాక్స్ నెంబర్ 111 కార్యక్రమం ఉంటుంది. 12:10 విజయవాడ ఏమీటర్లపై ప్రసారమయ్యే కార్యక్రమాలపై శ్రోతల స్పందన వాట్సప్ ద్వారా పంపించిన సందేశాలుంటాయి ఉభయకుశలేపరి కార్యక్రమంలో. 12:40 ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో గృహిణి తీసుకోవలసిన ఆర్థిక సూత్రాలు, డాక్టర్ ఎస్ సుబ్బలక్ష్మి గారి ప్రసంగం, ఇంకా ఆరోగ్యానికి రక్ష బొప్పాయి విశేషాలు, లలిత గీతాలు ఉంటాయి. 2:30 బొమ్మరిల్లు కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక వింటారు. పాల్గొన్నవారు వి భవిఘ్న, ఏ రిషితవర్మ, ఎస్కే ఫామిదా మలిన్, కె చైత్రశ్రీ, ఆర్ అనుఘా సింగ్, ఎంఎస్ఎస్వి. 3:00 టీన్ టైం కార్యక్రమం ప్రసారమవుతుంది. 4:00 యువలయ. 4:45 లయ విన్యాసం కార్యక్రమంలో పసుపులేటి శివకుమార్ గారి డోలువాద్యం వింటారు. రూపక తాళం. 5:00 చిత్ర జగత్ హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో భజనావళి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీమతి పాలడుగు ధనలక్ష్మి బృందం వారి భజనావళి ఉంటారు. 6:50 వ్యవసాయ సూచనలు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో క్యాబేజీ క్యాలీఫ్లవర్లలో సస్యరక్షణ, ఇంకా బొప్పాయి తెగుళ్ల యాజమాన్యం గురించి వింటారు. 7:15 పంట సీమలు కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత, డాక్టర్ ఎన్ త్రిమూర్తులు గారితో పరిచయం, ఇంకా సునాముఖి ఆకు సాగు వివరాలు సంభాషణ వింటారు. 7:45 ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 8:00 అమరభారతి సంస్కృత కార్యక్రమంలో గ్రీష్మ వర్ణనం, డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి ప్రసంగం వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రస్థానంలో భాగంగా నెల్లూరు ఆకాశవాణి కేంద్రం అందిస్తున్న ప్రముఖ శ్రోతల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి విశాఖపట్నం కేంద్రం నుండి. 8:40 దేశభక్తి గీతం. 8:45 విజయవాడ ఏమీటర్లపై ప్రసారమయ్యే కార్యక్రమాలుంటాయి. ఇవి ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మన దేశంలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారుగా పెరుగడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. విబి గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియచేయాలని కోరింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలతో పాటు అనేక విస్తృత శ్రేణి అంశాలపై వారు చర్చించే అవకాశం ఉంది. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతి గురించి సమీక్షించారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ మద్దతిస్తుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపైన అమెరికా దృక్పథాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి రూబియో పంచుకున్నారు. అమెరికాకు భారత్ ఒక అత్యంత కీలకమైన భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడం గురించి మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం అమలవుతున్న క్వాడ్ కార్యక్రమాల్లో పురోగతిని సమీక్షించడంతో పాటు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో ఇటీవలి పరిణామాలు, ఉమ్మడిగా ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో బోయింగ్ కంపెనీ గ్లోబల్ పబ్లిక్ పాలసీ కార్పొరేట్ స్ట్రాటజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ షాకీతో సమావేశమయ్యారు. విమానయాన, ఏరోస్పేస్ తయారీ రంగాల్లో భారత్ అమెరికా సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ఇద్దరు చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ అవకాశాలను అభివృద్ధి చేయడం, నైపుణ్య అభివృద్ధి, సప్లై చైన్ ఆవిష్కరణలు, నమ్మకమైన గ్లోబల్ తయారీ ఇంజనీరింగ్ హబ్గా భారత్ పాత్రను పెంపొందించడంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. మహారాష్ట్రలోని షిరిడిలో ఉన్న సావ్లి విహేర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏర్పాటు చేసిన ఆర్టిల్లరీ షెల్ తయారీ కర్మాగారాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును నిబెల్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్, రక్షణ సిబ్బంది ప్రధాన అధికారి జనరల్ అనిల్ చౌహాన్, నిబే గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గణేష్ నిబే, డిఆర్డీఓ చైర్మన్ సమీర్ కామత్ మొదలైన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఒకప్పుడు భారత్ రక్షణ పరికరాల దిగుమతిదారుగా గుర్తింపు పొందిందని, అయితే రాబోయే సంవత్సరాల్లో దేశం రక్షణ ఉత్పత్తుల ప్రధాన ఎగుమతిదారిగా అవతరిస్తుందని అన్నారు. రక్షణ రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం ప్రస్తుతం 30 నుండి 30% ఉందని, భవిష్యత్తులో దీన్ని 50% పెంచుతామని ఆయన చెప్పారు. సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ఆర్ మేక్ ఇన్ ఇండియా కే లియే ప్రైవేట్ సెక్టర్ కి ఎనర్జీ కా ఉపయోగ్ ఆవశ్యక్ హై. ఇస్లియే పాలసీ రిలేటెడ్ రిఫార్మ్స్, నీతిగత సుధార్ భీ కియే గయే. ఎఫ్డిఐ కో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కో లిబరలైజ్ కియా గయా. పాజిటివ్ ఇండైజేషన్, హమ్ లోగో నే ఏక లంబీ లిస్ట్ మోర్ దెన్ 5000 ఐటమ్స్ కి తయార్ కియే.
1: ఈ ప్రాజెక్టును ఒక కొత్త శకానికి ఆరంభంగా అభివర్ణించిన రక్షణ మంత్రి షిరిడిలో ఏర్పాటు చేసిన ఆర్టిలరీ షెల్స్ యూనిట్, ఇతర రక్షణ వ్యవస్థలను ప్రశంసించారు. ప్రైవేట్ పరిశ్రమల మద్దతుతో 5000 కంటే ఎక్కువ రక్షణ పరికరాల జాబితాను సిద్ధం చేశామని, ఈ ఉత్పత్తులను ఇప్పుడు స్వదేశీ సాంకేతికతతో భారతదేశంలో తయారు చేస్తామని రక్షణ మంత్రి చెప్పారు. యుద్ధాల స్వభావం మారిపోయిందని, ఆవిష్కరణలు, ఉత్పత్తి సామర్థ్యాలు, బలమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కలిగిన దేశాలే భవిష్యత్తును శాసిస్తాయని రక్షణ మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2025 విబీ జీరామ్జీ చట్టం కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు చేయనున్నారు. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్ధమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్ ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధనను కూడా ఈ చట్టంలో చేర్చారు. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలతో పాటు ఆరోగ్య నిపుణులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ NBEMS 23వ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ మాటలు చెప్పారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు హార్డ్వేర్ లాగా పనిచేస్తే వైద్యులు సాఫ్ట్వేర్ లాగా సేవలు అందిస్తారని నడ్డా అభివర్ణించారు.
2: We all know that under the visionary leadership of Prime Minister Modi ji, we want India to be developed India, Viksit Bharat by 2047. And when we talk about Viksit Bharat in 2047, health or healthy India is a very key fact. Because if we are healthy, certainly we'll be able to get the success.
1: వికసిత్ భారత్ మిషన్ సాధించడంలో ఆరోగ్య రంగం ఆరోగ్యకరమైన భారత్ యొక్క విజన్ కీలక పాత్ర పోషిస్తాయని, అందువల్ల వైద్య నిపుణుల సహకారం దేశానికి ఎంతో ముఖ్యమని జేపీ నడ్డా చెప్పారు. మహారాష్ట్రలోని నాసిక్ కోర్టులో టీసీఎస్ సంస్థకు చెందిన ఒక కార్యాలయానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన లైంగిక దాడి, బలవంతపు మత మార్పిడి ఆరోపణల కేసులో 1500 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం అధిపతి సందీప్ మిత్కే తెలిపిన వివరాల ప్రకారం నిందితులైన మతీన్ పటేల్, నిదా ఖాన్, డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్ అనే నలుగురిపైన ఈ ఛార్జ్షీట్ దాఖలైనట్లు తెలియజేశారు. ఈ నేరాలతో సంబంధం ఉన్న మరో 7 నుంచి 8 మందికి సంబంధించిన అదనపు ఛార్జ్షీట్లను రాబోయే 3-4 రోజుల్లో దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వాషింగ్టన్లో అమెరికా అధ్యక్ష భవన సముదాయం వైట్ హౌస్ సమీపంలో పలు రౌండ్ల కాల్పుల శబ్దాలు వినబడడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ పరిసర ప్రాంతాలను తక్షణమే తమ అధీనంలోకి తీసుకుని లాక్డౌన్ విధించారు. గందరగోళ పరిస్థితుల మధ్య ఘటనా స్థలానికి సమీపంలో అనుమానితుడిగా భావిస్తున్న ఒక వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ బలగాలు కాల్చి చంపగా అక్కడే ఉన్న మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సాధించిన 101 పరుగుల సెంచరీతో లక్నో సూపర్ జయింట్స్ పైన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ ఆడుతుంది. 2 మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. విశేషాలు మరొకసారి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారిగా పేరు గడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: వన్ 102.2 మెగాహెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సంన్యాస యోగము 20వ శ్లోకం.

విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. విభక్తేషు, పరస్పర విభిన్నాలుగా ఉన్నటువంటి సర్వభూతేషు, బ్రహ్మ నుంచి కీటకం దాకా గల సమస్త జీవులయందు అవిభక్తం, విభాగం లేకుండా ఉన్నది ఏకం, రెండవ వస్తువు లేనట్టిదియు అవ్యయం, క్షయముగాని వికారముగాని లేనట్టిదియు అయినటువంటి భావం పదార్థాన్ని ఏన, ఏ జ్ఞాన సాధన చేత ఈక్షతే సాధకుడు దర్శిస్తున్నాడో తత్ అట్టి జ్ఞానం, జ్ఞాన సాధనము సాత్వికం సత్వగుణజన్యమని విద్ధి తెలుసుకో.

అర్జున, బ్రహ్మాది కీటకాంతాలైన జీవులందరూ పరస్పర విభిన్నంగా కనిపిస్తూ ఉన్నా వారందరిలోనూ అవిచ్ఛిన్నంగా అనుగతమవుతూ తనలో విభాగాలు కానీ క్షయాలు కానీ వికారాలు కానీ లేని పదార్థం ఒకటే ఒకటి ఉంది. ఇలాంటి అద్వితీయ వస్తువును సాధకుడికి ఏ జ్ఞాన సాధనం చూపించగలదో అట్టి జ్ఞాన సాధనం సత్వగుణజన్యమని గుర్తించు. అది నీలో ఉంటే దాన్ని పెంచుకో. ఈ శ్లోకంలో భగవానుడు అద్వితీయమైన ఆత్మతత్వాన్ని సందేహాలకు తావులేని రీతిలో ప్రతిపాదిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న పదాలన్నీ పూర్వాధ్యాయాల్లో అనేక మార్లు వచ్చినవే, మనం వివరించుకున్నవే. ఆత్మతత్వం సర్వజగత్తును వ్యాపించి ఉందని, అది అవ్యయమని అద్వితీయమని కూడా భగవానుడు ఇప్పటికి అనేకసార్లు ఉపదేశించాడు.

విషయాన్ని శాస్త్రపరంగా కాకుండా అనుభూతిపరంగా దర్శించగలగాలంటే ఆ వ్యక్తిలో నిర్మల బుద్ధి ఉండాలి. అలాంటి శాస్త్ర బుద్ధ్యాదులను భగవానుడు ఇక్కడ సాత్విక జ్ఞాన సాధనమని నిర్దేశిస్తున్నాడు. ఈ నిర్దేశం వల్ల సాధకుడు

0: విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: హృదయరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు సరస వినోదిని సమస్యాపూరణం వింటారు. సమర్పణ అగ్నిహోత్రం అయగ్రీవ రామచంద్రాచార్యులు. వినండి సరస వినోదిని సమస్యాపూరణం.
1: సహృదయులైన ఆకాశవాణి విజయవాడ కేంద్ర శ్రోతలకు, కవి పండితులకు, పద్య సాహితీ ప్రియులకు నా శతానేక నమోవాకములు. ఈరోజు కార్యక్రమంలో ముందుగా వచ్చే వారానికి సమస్య అవతరించండి. మాతయే జీవజాలముల మంచిని గూర్చగా మాననీయము. మాతయే జీవజాలముల మంచిని గూర్చగా మాననీయము. మరొకసారి, మాతయే జీవజాలముల మంచిని గూర్చగా మాననీయము. ఇది పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పూరించాలి. ఈ వారం పూరణ కోసం ఇచ్చిన సమస్య, దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్, పొగాకు రహిత దినోత్సవం సందర్భంగా పూరించాలి. పూరణలు శ్రీ పులిపాక వెంకట లక్ష్మీకాంతారావు గారు, మల్కాజిగిరి, భాగ్యనగరం. మృక్కుడు ప్రగాకు వలదని మిక్కిలి సిగరెట్లు కాల్చ మేను నశించు తక్కక మానిన ప్రాణము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. మాచిరాజు శ్రీరంగ శేషసాయి గారు, డాక్టర్ ఏఎస్ రావు నగర్, హైదరాబాద్. అక్కరకు రాని చుట్టకు చిక్కని పొగనిచ్చు బీడి సిగరెట్టులకు మృక్కిన మరణమే వరముగ దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీలంక సురేంద్ర గారు, గుడివాడ. ఉక్కును తుక్కును జేయును మక్కువ మీరగ పొగాకు మరిసేవింపన్ మిక్కిలి వాడిన కేన్సరు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ నారాయణం శ్రీనివాసమూర్తి గారు, గరికపర్రు. మిక్కిలి హానికరంబది అక్కట వాడకు పొగాకు అంతయు కీడే చక్కని ఆరోగ్య సిరియు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. ఆర్వి రమణమూర్తి గారు, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. చక్కగా రైతులు బ్రతుకుచు మిక్కిలి ఉపయోగపడి మేలుగు పంటలు గ్రక్కున వేసిన ఫలితము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ కరణం రాజేశ్వరరావు గారు, హిందూపురం. అక్కరలేని పొగాకును నిక్కముగా వాడకుండ నిర్మలురైనన్ చక్కని ఆరోగ్యం బది దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీమాన్ ఏవై వేణుగోపాల్ గారు, పెదపుడి. మక్కువ పొగ చుట్టలతో చిక్కున అనారోగ్యములను చింతలు తెచ్చున్ బొక్కిన బోనము స్వస్థత దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ తూములు శేషయ్య శాస్త్రి గారు, సత్యయోగాశ్రమం, హైదరాబాద్. నిక్కము దైవము ప్రాణము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. మిక్కుట మాయను ధూమము తక్కువ చేసిన నిలుచుట తథ్యము నసువుల్. మొక్కపాటి సీతారాం కుమార్ గారు, చినకంచి. అక్కాలము నశ్యమవగ ఇక్కాలము పెక్కురీతి ఇరిగుడు చుట్టల్ ముక్కాల తిన పరగతి దక్కును మృక్కిన మనుజులకు ధరలో చూడన్. ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు, విజయవాడ. చిక్కకుమీ ప్రగతాగకు మక్కువ చూపగుమిపుడును మాదకమందున్ గ్రక్కున చక్కని స్వస్థత దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. కుమారి శ్రీ వేదత్రయి, బెంగుళూరు. మక్కువ పొగతాగినచో చిక్కులు వచ్చును రుజలును జేబులు చిల్లుల్ మక్కువ మంచిగా నుండిన దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీమాన్ దిట్టగవి

0: శ్రీనివాసాచార్యులు గారు వినుకొండ. ఎక్కువ పొగాకు మనిషికి చిక్కులు వెట్టును, వలదిని చించేసినచో మిక్కిలి విలువగు ప్రాణము దక్కును, మురుక్కిన జనులకు ధరలో చూడన్. కే ఈశ్వరప్ప గారు, ఆలూరు, కర్నూలు జిల్లా. చక్కటి శరీర సంపద దక్కును, మురుక్కిన జనులకు ధరలో చూడన్. నిక్కముగా బీడి సిగరెట్టు లక్కీగా వాడకున్న లాభము సుమ్మీ. శ్రీ రాయపోలు జగదీష్ చంద్ర శర్మ గారు, తెనాలి. మక్కువ పొగతాబీల్చగా వెక్కసముగా రోగములవి భీతావహమై నిక్కుచు, పొగ ప్రేమికులకు దక్కును, మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ అప్పాజోసుల శ్రీనివాసరావు, బెతస్థా, యుఎస్ఏ. చక్కని పర్యావరణము చిక్కుల బెట్టడి పొగాకు చీయని విడగా, నిక్కము జగతికి లాభము దక్కును, మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ బొర్రా కృష్ణమూర్తి గారు, భాగ్యనగరం. నిక్కముగా దీర్ఘాయువు దక్కును, మృక్కిన జనులకు ధరలో చూడన్. చక్కగా పొగాకు వదిలిన ఎక్కువ సుఖశాంతి దైవమిచ్చుట జరుగున్. మహీధర శేషారత్నం గారు, గుంటూరు. చిక్కదే ఆరోగ్యమిలను రక్కసి భూతము పొగాకు రహితము సేయన్. మక్కువ తోడుత నవ్వులు దక్కును, మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ పాతూరు సుబ్రహ్మణ్య కవి గారు, తెనాలి. ఎక్కడో యొకండు కూసిన పక్కి వలే భుగభుగ బొంగిపడునే అమృతం బక్కజము, పొగయను విషము దక్కును, మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ ఆకుల శాంతిభూషణ్ గారు, వనపర్తి, తెలంగాణ. మక్కువ పొగాకు వీడుచు దిక్కని ఆరోగ్య సూత్ర దీక్షలతోడన్. చక్కగా మెలగిన ఆయువు దక్కును, మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ వల్లభాపురపు కృష్ణకిషోర్ గారు, గుడివాడ. చిక్కులు తప్పవు జనులకు మిక్కుటముగా ధూమపానమెప్పుడు చేయన్. చుక్కలు చూపును రుజముల దక్కును, మృక్కిన వారికి ధరలో చూడన్. శ్రీ గొరిగ వెంకటేశ్వరులు గారు, గుండగుంట, కడప జిల్లా. చక్కని ఆరోగ్యంబును చిక్కని ఆనందమది చిగురులు వేయన్. మక్కువ వీడ పొగాకున్ దక్కును, మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ సాహితీ విజయలక్ష్మి పిరాట్ల, హైదరాబాద్. చక్కని పర్యావరణము చిక్కుల పాలగు పొగాకు సిగరెట్ తోడన్. గ్రక్కున విడిచిన లాభము దక్కును, మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ ప్రబల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఉండవల్లి సెంటరు. చిక్కని దమ్ముకటే కిక్కిచ్చుచు వెక్కించు కీల్కొనినంతన్. పెక్కగు రోగపు హక్కులు దక్కును, మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీమతి సత్యా శివనాగరాజు, ముమిడివరం. ఉక్కు శరీరమునైనను చిక్కగా జేసడి పొగాకు సేవన విడుమా, దిక్కివే కుటుంబమునకన దక్కును, మృక్కిన జనులకు ధరలో చూడన్. సినారా గారు, ముమ్మిడివరం. ఒక్కరు మరొక్కరికి నా ఒక్కొక్కరు పొగవలదని ఓరిమితోడన్. మక్కువ చెప్పిన స్వస్థత దక్కును, మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీమతి శ్రీనివాసుల శ్రీదేవి గారు, గుజ్జనగుండ. ఎక్కువ పొగాకు వాడిన పొక్కును కేన్సరు తనువున పోడిమివాడున్. చక్కని పోషణ వల్లను దక్కును, మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ రాయవరం రఘునందన్ గారు, కువైట్. ఎక్కువ వాడుక ఎలమితో ఠక్కున దీర్చును దిగులని డాబులు పడుచున్. అక్కున చేర్చిన ఆమము దక్కును, మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీమాన్ పరాశరం శ్రీనివాసాచార్యులు గారు, నరసరావుపేట. కిక్కును పొందుటకై ఒక్కగ నమలిన పొగాకు వ్రణములు కలుగున్. మృక్కుగా విడిచిన ప్రాణము దక్కును, మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ ఆదూరి ఫణీంద్రరావు గారు, ఏలూరు. మిక్కుటముగా పొగ త్రాగిన నిక్కట్టులు తప్ప వింక నెలలో భవునిన్మృక్కగా నిగ్రహమిమ్మని దక్కును, మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ పప్పు లక్ష్మణ శాస్త్రి గారు, కాజులూరు. చిక్కని భక్తిని నిరతము దక్కును, మృక్కిన జనులకు ధరలో చూడన్. చిక్కిన పొగాకు తాగక తము ఎక్కువగా నాదుకునిన నింపగు తమకున్. శ్రీ కొత్తకాపు గోవిందరెడ్డి, హోసూరు, కర్నూలు జిల్లా. ఎక్కువ పొగాకు వాడుట మక్కువగా ఎంచుటనక మరణమే, విడువన్నిక్కము ఆరోగ్యం బే దక్కును, మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ ఎల్లనరాజు దుర్గాప్రసాదరావు గారు, నెల్లూరు. చిక్కు మహాభాగ్యమునుచు మక్కువ తొలగి పొగ పీల్చు మానగ జనములు, చక్కగా పొగాకు రహితమే దక్కును, మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ సుబ్రహ్మణ్యం పి, హైదరాబాద్ గారు. పెక్కు సిగరెట్లు చుట్టలు విక్కుడు జర్దాలు బీడి పీల్చడిన శ్యాల్, మెక్కిన తథ్యం రోగాలు దక్కును, మురుక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ రాముడుగు వెంకటేశ్వర శర్మ గారు, హైదరాబాద్. చక్కని రింగుల పొగాని ఒక్కట రెట్టించబోకుమోయ్ సిగరెట్టున్, చిక్కుల క్యాన్సరు రోగమే దక్కును మురుక్కిన జనులకు ధరలో చూడన్. లాస్య సమీర కార్తీక శ్రీనిత్య గారు, గుంటూరు. ఒక్కట వాణిజ్యంబే అక్కడ పగ ఆకురా పొగాకు విడువకే చిక్కినచో చిక్కులే దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ శారద గారు, మంచిరాజు, విజయవాడ. గ్రక్కున వ్యసనము దృంచుము పుక్కిలి పుండైనగాని పోవిడుచుటదిన్ తొక్కటమని దళపనిచో దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీకృష్ణ భార్గవ్, బృందావన్ గార్డెన్స్, గుంటూరు. మక్కువ పొగాకు బుగ్గన చక్కగా సిగరెట్ పొగలను జరదా తినగన్ దక్కును క్యాన్సరు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ కూచిపొట్ల శ్రీనివాస శర్మ గారు, చిన్నపులివరు. ఎక్కడికక్కడ నందురు సృక్కగా పొగత్రాగువారే చోద్యమురయ్యా ఎక్కడ వీరికి సుఖమది దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ చివుకుల అచ్యుత దేవరాయలు గారు, న్యూజెర్సీ, అమెరికా. దక్కదు ప్రాణము వీడక బొక్కటము మితముగా పొగాకు పొగత్రాగుటయున్ మొక్కగా దృంచిన శుభములు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ సత్యనారాయణ బులిశెట్టి, హైదరాబాద్. చిక్కని ప్రతిజ్ఞ చేసిన మక్కువ పెంచడి పొగాకు మానిదమనుచున్ ముక్కంటి ముందు ప్రాణము దక్కును మొక్కిన జనులకు ధరలో చూడన్. చావలి శివప్రసాద్ గారు, సిడ్నీ, ఆస్ట్రేలియా. మక్కువ గొలుపుచునుండెడి పక్కలో బల్యము పొగాకు వాడిన కొలదిన్ గ్రక్కున వీడగా ప్రాణము దక్కును మొక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారు, విజయవాడ. చెక్కిలి యుబ్బగ కుతితో పుక్కిట నుంచి పొగాకు పోగాలమ్మవు చక్కగా మరచిన సేమము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ చంద్రపాటి పూర్ణచంద్రరావు గారు, కూచిపూడి. రక్కసి క్యాన్సర్ వ్యాధిని చక్కగా తెచ్చే పొగాకు జన్మను తుంచే నిక్కపు క్రియకు ఆరోగ్యము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ నడిమింటి మార్కండేయ శర్మ గారు, విశాఖపట్నం. వెక్కసముగ పొగ త్రాగుచు ధిక్కారము చేయువాని దిమ్మరియందురు టక్కరి వ్యసనము వీడిన దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ భాను, విశాఖపట్నం. తుక్కగు పొగాకు ధూమము మిక్కిలిగా హాని చేసి బ్రింగును బతుకులు గ్రక్కున విడువగ మేలై దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు, తణుకు. చక్కగా ధూమము పీల్చిన రక్కసి క్యాన్సర్ విడువక ప్రాణము తీయున్ మిక్కుటమగు ధర నాయువు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ మీనాక్షి శ్రీనివాస్ గారు, హైదరాబాద్. అక్కర తీర్చని వ్యసనము చిక్కులు తెచ్చడి పొగాకు చింతలు తెచ్చున్ నిక్కము వదలగ దానిని దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ సోమంచి పురుషోత్తం గారు, తణుకు. చక్కని ఆరోగ్యమునకు చిక్కులు తెచ్చును పొగాకు సేవింపంగన్ గ్రక్కున వీడిన ప్రాణము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ రాజేష్ ఏళ్లగారు, విశాఖపట్నం. దక్కును ప్రాణమ్ములనుచు చక్కగా పొగయాకు వదలి సతతము మసలన్ మిక్కిలి సేమపు మనుగడ దక్కును మొక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ వల్లభాప్రభు కిషోర్ గారు, గుడివాడ. చిక్కులు తప్పవు జనులకు మిక్కుటముగ ధూమపాన మెప్పుడు చేయజన్ చుక్కల చూపును రుజములే దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. కుమారి సోమంచి హృలేఖ గారు, బెంగుళూరు. ఎక్కడ చూచిన ధూమము చక్కగా పీల్చడు యువతకు సంకట ఫలమే మక్కువ విడిచిన ప్రాణము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. సివిఎల్ఎన్ శాస్త్రి గారు, హైదరాబాద్. నిక్కడి పొగాకు పంటను అక్కజముగ అవని నుండి అంతము చేసే చక్కని చర్యలకు ఆయువు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. కుమారి శ్రీ హెచ్ సరి హరిత, గుండి గండిగుంట. ఎక్కువ వ్యాధులనిచ్చే చొక్కపు పొగతోటలెల్ల సృక్కగా చేసే చక్కని పనులకు ప్రాణము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ జొన్నలగడ్డ గణపతి శాస్త్రి గారు, కొడాలి. మక్కువ వీడి పొగాకును ప్రక్కకు రానీకుడయ్య బ్రతకగ నెలలో నిక్కము ఇయ్యది ప్రాణము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ నిడదవోలు నాగవల్లి గారు, తణుకు. సృక్కగ జేయును కృదినే మిక్కుటమగు పొగను త్రాగి మిడిసిపడంగా ఠక్కున పొగాకు వీడిన దక్కును మురుకిన జనులకు ధరలో చూడన్. శ్రీ బిఎల్ నరసింహం గారు, నరసాపురం. నిక్కువము ధూమపానము వెక్కసమైపోయి బ్రతుకు ప్రిదులుచుపోవన్, చక్కిలి జీవన్మృతునికి దక్కును మురుక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ భాగవతుల పద్మావతి గారు, రుస్తుంబాద. చిక్కులు కొని తెచ్చుకొనుచు మక్కువతో పొగను తాగి మనుగడలేకన్, చిక్కుదురి రోగంబుల దక్కుచు మురుక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ వి రేవతి శ్రీనివాస్ గారు, సూరత్. లెక్కకు మించిన మారులు మిక్కిలిగా పొగను పీల్చి మేనున బ్రుజలున్ దక్కించుగండు వారికి దక్కిన మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ పన్నాల దుర్గాప్రసాద్ గారు, హైదరాబాద్. రొక్కంబెంతయు ఖర్చగు మిక్కిలిగా పొగను పీల్చ మేలును కాదే పొక్కవే ఊపిరితిత్తులు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ భట్టిప్రోలు సత్యనారాయణ గారు, నరసాపురం. చక్కగా వ్యసనాలు విడిచి మక్కువతో జీవమును మరి సాగింప చక్కబడదే ఆరోగ్యము దక్కిన మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ మల్లాది లాంచారయ్య గారు, బేలాపూర్, నవీ ముంబై. మిక్కుటముగా పొగతాగగ నిక్కము క్యాన్సరు తగులును నిను పరిమార్చున్ ఠక్కున వశమున గుణ భృతి దక్కును మొక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ కుమారి ఎన్ వాగ్దేవి గారు, నిడదవోలు. మిక్కుటముగా పొగ త్రాగుచు కిక్కుందగ మందు గ్రోలి కీల్పడ సబవా ఠక్కున పొగాకు వదిలిన దక్కును మొక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ జము రామనాయుడు గారు, చీపురుపల్లి. ఇక్కటములు సమకూరును మిక్కిలిగా చుట్టతాగ మేనును గుల్చన్ ఎక్కసము గాదు ప్రాణము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీమతి సింహాద్రి వాణి గారు, విజయవాడ. చక్కని ఆరోగ్యమిప్పుడు దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. చిక్కుము సులక్షణాలకు చిక్కగు పొగ ఆకు పొగకు ఛిద్రము బ్రతుకే. శ్రీ పశుమతి భగవంతం గారు, పెదప్రోలు, కృష్ణాజిల్లా. అక్కజముగ బానిసయ్యి గ్రక్కున ధూమము పీల్చు కోర్కకు బలి అయి చొక్కిన భీకర మరణము దక్కును మురుక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ ఏ సీతారామాంజనీమూర్తి గారు, నరసాపురం. చక్కని రూపు నశించును చిక్కిన ఘాటోపగాకు చేతికి మిత్ర గ్రక్కున వీడుము స్వాస్థ్యము దక్కును మురుక్కిన జనులకు ధరలో చూడన్. టి మైత్రేయి కుమారి గారు, అమలాపురం. మక్కువతో పొగ పీల్చిన చిక్కులబడి ప్రాణహాని చేరువగాదే గ్రక్కున దానిని మానిన దక్కును మురుక్కిన జనులకు ధరలో చూడన్. తోలటి పార్థసారథి గారు, నరసాపురం. చెక్కిన శిల శిల్పంబగు మురుక్కిన వరమిచ్చు వేల్పు పుణ్యాత్ములకు మక్కువ పొగాకు వీడిన దక్కును మురుక్కిన జనులకు ధరలో చూడన్. టి దిలీప్ గారు, బంటుమిల్లి. పెక్కుగా రింగులు వదలగా ప్రక్కన నిలుచున్నవారికి ప్రాణాంతకమవు నిక్కము తెలియక మానన్ దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. పల్లావచ్చిన వెంకటశైలజ గారు, విజయవాడ. ఎక్కువగా పొగద్రాగిన మిక్కిలి రోగమ్ములు వచ్చి మృత్యువు చేరున్ చక్కగా మానిన ఫలితము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ ముక్త మంజరీ మాధురి గారు, మచిలీపట్నం. మృక్కిడ తులసికి పుణ్యము దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. దిక్కగు పొగాకు గంజయి మొక్కల వాడంగా మిగుల ముప్పును తెచ్చున్. శ్రీపాద లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, న్యూఢిల్లీ. గురుక్కెడు నీటిని గోలిన తక్కువదేమయా పొగాకు తాకని చేతన్ మక్కువను తర్పణమిడిన దక్కును మృక్కిన జనులకు ధరలో చూడన్. ఎం భాస్కర్ గారు, యనమల కుదురు. మక్కువగా పీల్చెదరటుల చిక్కని విషమని తెలిసిన చింతయు పడకన్ చక్కగా పొగాకు విడిచిన దక్కును మురుక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ ఎక్కంటి పద్మావతి గారు, గుంటూరు. రక్కసి కోరల చిక్కకు మక్కువ చూపకు పొగాకు మైకమునీయున్ రెక్కల కష్టము దాచక దక్కును మురుక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ పెద్దాడ మల్లికార్జునరావు గారు, సత్తుపల్లి. నిక్కపు భక్తికి ముక్తియే దక్కును మురుక్కిన జనులకు ధరలో చూడన్. చిక్కిన పొగాకు మత్తున మక్కువ గలిగిన నరునకు మరణమే మిగులున్. శ్రీమతి అజ్జర్పు సుశీల గారు, రేలంగి. మక్కువ పొగాకులందున చిక్కకు రోగాల పుట్ట చేయకు వీడన్ గ్రక్కున పోయిన స్వాస్థ్యము దక్కును మురుక్కిన జనులకు ధరలో చూడన్. శ్రీ భాగవతుల సాయికృష్ణ, యలమంచిలి. ఎక్కడి పొగాకు మనసై మక్కువ పెంచెను హృదయము మార్చెను దానిన్ ఠక్కున మానిన మంకియు దక్కును మురికిన జనులకు ధరలో చూడన్. శ్రీ మంకు శ్రీనుగారు కొప్పరు. హుక్కగా పీల్చుతునుందురు పెక్కురు తలపగ పొగాకు విషమే అదియున్. చక్కగా మనిన జీవిక దక్కును మురికిన జనులకు ధరలో చూడన్. ఇట్లే రసవంతమైన పూర్ణను పంపిన మరికొంతమంది కవుల పేర్లు: శ్రీ ఎలవర్తి చంద్రకళ గారు విజయవాడ, కొట్రా వెంకట సత్యనారాయణ గారు ఒంగోలు, తిరువాయిపాటి చక్రపాణి గారు తిరుపతి, మలక నారాయణ రెడ్డి గారు బాలప్పగారిపల్లె, పసుపులేటి రజనీదేవి గారు తిమ్మినేనిపాలెం, బొర్రా కృష్ణమూర్తి గారు ఈశ్వరపురి హైదరాబాద్, చావలి విజయ సిడ్నీ ఆస్ట్రేలియా, భాను విశాఖపట్నం, సివిఎల్ఎన్ శాస్త్రి గారు హైదరాబాద్, నిడమాను రవిచంద్రబాబు గారు చిలకలూరుపేట, పిన్నగ నాగేశ్వరరావు గారు హైదరాబాద్, టి రవికరణ్ గారు సీతారాంపురం, భాగవతుల శ్రీశాఖ్య శ్రీవరేణ్య గారు యలమంచిలి, శ్రీ తమిశెట్టి లక్ష్మణరావు గారు గుడివాడ, శ్రీపాద రామకృష్ణ గారు ఏలూరు, కుమారి వాగ్దేవి గారు నిడమోలు, చంద్రపాటి ఆదిత్య గారు ఏలూరు, కూచిపొట్ల శ్రీరామచంద్రమూర్తి గారు యాకమూరు, శ్రీ కశిశ్రీ గారు రాయపేట. చివరిగా వచ్చే వారానికి సమస్యను మరొకసారి వినండి. మాతయే జీవజాలముల మంచిని గూర్చగా మాననీయమౌ. మాతయే జీవజాలముల మంచిని గూర్చగా మాననీయమౌ. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని పూర్ణలు పంపాలి. సెలవు. అందరికీ నమస్కారం.
1: మీరింతవరకు సరస వినోదిని సమస్యా పూరణం విన్నారు. సమర్పణ అగ్నిహోత్రం అయగ్రీవ రామచంద్రాచార్యులు. ఇప్పుడు కొన్ని లలిత గీతాలు వింటారు.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఉదయరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఈ మాసపు పాట పల్లవి. పాటంటే మనం వింటే రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య. వినండి పాటంటే మనం వింటే ఈ మాసపు పాట.

0: Bigger, East Madhya Pradesh, East Uttar Pradesh and Vidarbh. Similar weather conditions are also likely in places over Bihar, Chhattisgarh, Jharkhand, Odisha, Punjab, Rajasthan, Telangana, West Madhya Pradesh and West Uttar Pradesh. The weather agency also predicted heavy rainfall today in parts of Assam, Meghalaya, Sub-Himalayan West Bengal and Sikkim. In Meghalaya, a vibrant musical evening was held last evening at the State Convention Hall in Shillong to mark the 90 years of Akashwani's service to the nation as a public broadcaster. Jointly organized by Akashwani Shillong and Akashwani Northeastern Services, the musical evening featured dynamic performances by leading artists and bands of Meghalaya. On to sports, Gurinder Veer Singh has clinched the gold medal in the men's 100-meter event at the 2026 Athletics Federation Cup in Ranchi with a new national record timing of 10.09 seconds. He improved his previous personal best of 10.17 seconds and comfortably surpassed the Commonwealth Games qualification mark of 10.16 seconds. Animesh Kujur secured the silver medal with a timing of 10.2 seconds, while Pranav Pramod took bronze, clocking 10.29 seconds. In the men's 400-meter event, Vishal TK won the gold medal with a new national record of 44.98 seconds, becoming the first Indian athlete to break the 45-second barrier in the event. And in IPL cricket, riding an unbeaten 101 runs by skipper Shreyas Iyer, Punjab Kings defeated Lucknow Super Giants by 7 wickets in Lucknow last night. Chasing a target of 197 runs set by Lucknow Super Giants, Punjab Kings scored 200 for 3 in 18 overs. And now for a look at today's newspapers, it's over to Saira Mujtaba.
1: Thank you, Anuja. The visit of U.S. Secretary of State Marco Rubio and his meeting with Prime Minister Narendra Modi has been prominently covered by most of the newspapers. PM backs peace push with renewed push to repair ties in meeting with Rubio is a front page headline in Hindustan Times, while the Tribune writes, India flags energy crisis. State Secretary tows U.S. oil, extends Trump's invite to Modi to visit White House. Another headline in Hindustan Times says, headway in Iran-U.S. talks raises truce hopes. Quoting Defense Minister Rajnath Singh, a Sunday Pioneer headline says, India to be biggest weapon exporter in 25-30 years, adding the government wants private sector share in defense production to rise to 50%. The Hindu reports on new law Viksit Bharat Jiramji replacing the 20-year-old MG Narega, set to come into effect from 1st of July, with draft rules open for feedback till 3rd week of June, under the headline, Big Poor States to get higher funds under government's new rural job scheme. Hindustan Times editorial writes how Sikkim showcases a thoughtful vision of development while respecting tradition and an exemplary social harmony to its education sector, opening the doors to the future. More red, white and blues for green card applicants, states the Economic Times, as new policy for U.S. immigration may force permanent residency seekers to return home for paperwork. And finally, the Sunday Times reports that only 6 states now have fertility rate above replacement level. The paper refers to latest sample registration report of 2024. And with that, it's back to Ganucha.
0: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. External Affairs Minister Dr. H. Jayashankar to hold bilateral talks with U.S. Secretary of State Marco Rubio in New Delhi today. Ayushman Bharat scheme to be rolled out in West Bengal from July. Swasthya Sathi beneficiaries to be included. Maharashtra SIT files charge sheet against 4 accused in Nashik DCS sexual assault and religious conversion case. U.S. President Donald Trump says Iran deal including reopening of Strait of Hormuz largely negotiated. IMD forecasts severe heat wave conditions in some parts of northern, central and eastern India, including Delhi today. And in athletics, Gurinder Veer Singh wins men's 100-meter gold with new national record at Federation Cup in Ranchi. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani YSR Kadapa Jilla Samachara Lekha Rachana Sri Srinath Reddy.
3: కడప జిల్లాలో 2 రోజుల పర్యటనలో బిజీగా మంత్రి నారా లోకేష్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల ద్వారా గ్రామాల సమగ్ర పారిశుద్ధ్యం, ఆలయాలలో భక్తుల సౌకర్యాలు మెరుగుకై కూటమి ప్రభుత్వం ప్రయత్నం, మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డి ప్రకటన. అధికారులు రాజకీయ నాయకుల సమిష్టి కృషితో జిల్లా సమగ్రాభివృద్ధి అన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత ప్రకటన. తదితర విశేషాలతో వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. రైతులను సేంద్రియ సాగు వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా ముందుగా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. సమీకృత సేంద్రియ సాగు చేస్తున్న రైతు మునగాల ద్వారకనాథ్ రెడ్డి అతని కుటుంబ సభ్యులతో సంభాషించారు. మరొక కార్యక్రమంలో నారా లోకేష్ జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టీ కోడూరు గ్రామంలో 3,000 కోట్ల రూపాయలతో నిర్మించిన సుఖ్బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ వారి 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే 1,000 మంది పైగా కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలో అభివృద్ధి, పారిశ్రామిక పురోగతి, ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్థానంలో నిలుస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ వాగ్దానం చేసినా దాన్ని తప్పకుండా అమలు చేస్తారన్న విశ్వాసం ప్రజలకుందని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వర్గానికి అందేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణతో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 600,000 మంది ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఇండస్ట్రీల ద్వారా రాయలసీమ రూపురేఖలు మారబోతున్నాయన్నారు. యువతకు స్థానికంగానే ఉద్యోగాలు లభించే కొత్త యుగానికి ఇది నాంది అని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా మరో అడుగు ముందుకేసి రాష్ట్ర ప్రభుత్వం నూతన విధి విధానాలను పాటిస్తూ జిల్లాను స్వచ్ఛంగా ఆరోగ్యంగా మార్చాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంచి ఆలోచనలు, ఆరోగ్యవంతమైన శరీరం, స్వచ్ఛమైన వాతావరణం, ఇంటి దగ్గర పనిచేసే చోట పరిశుభ్రతలతో మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాను కూడా స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని, ప్రజలు సహకరించాలని కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలం మారెల మడక గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ఆలయాల్లో నిత్యం ధూప దీప నైవేద్యాలు సక్రమంగా జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,170 ఆలయాలలో ప్రతి నెల 1వ తేదీనే 10,000 చొప్పున నిధులను నేరుగా అర్చకుల ఖాతాలో జమ చేస్తున్నామని, ఇందుకోసం 74 కోట్లను వెచ్చించడం జరిగిందన్నారు. జిల్లాలో 822 ఆలయాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గంజాయి డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా ఉంచాలని వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ హెచ్కే విశ్వనాథన్ అన్నారు. జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్కడా యువత పెడదారి పట్టుకోకుండా యువతకు దిశానిర్దేశం చేయడానికి ప్రతి అధికారి డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించాలని పేర్కొన్నారు. డ్రగ్స్ వాడిన, డ్రగ్స్ అమ్మిన వారిపై కఠినమైన చర్యలు తీసుకునేలా అధికారులు కృషి చేయాలని కోరారు. జూన్ నెల జిల్లా సమాచార లేఖలో మళ్ళీ కలుద్దాం. భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, పీటీసీ, వైఎస్ఆర్ కడప జిల్లా. ప్రసారం విజయవాడ ఆకాశవాణి కేంద్రం.
2: మీరింతవరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ శ్రీనాథ్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కొంచెం సేపట్లో కర్ణాటక సంగీత సభ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి కర్ణాటక సంగీత సభ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ద్వారము లక్ష్మి గారి గానం వింటారు. కొత్తకోట శంకర్ గారు వైలిన్, మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, ఎల్ ప్రసాద్ గారు ఘటం.

గగ్గగమగ సనిజ మగ గ మగ సనిజ పాప మగ సనిజ దాదా పమగ గమ పని దద ప పద మ ప దద ప మగ స గమ ప పద ప దద ప మ ప ద ప మ ప దద ప మ ప ద ప పని ద పద ప ద ప మగ మ ప మ ప మగ స గ మగ.

ప మగ మద ప ప మ మ గ గ స స మ మ గ స స ప ద ప మ గ మ ప ని ని ద ప గ మ ప స స ని ద ప ని స గ ని స ని ద ప మ గ స

గమగమగమగమగసని నిజగమగసని సప మగమగసని సగమప మగమప నిజసని సగమగసని నిజగమగసని నిజగసని సగసని నిదప పమగ గమ పని సగమగసని దప మగ పమగమ పని సగసని సాని పద పమ పమగ మగ స స గ మ స గ మ గ మ పద గ మ ప మ ప ని స ప ని స ని స గ స గ స ని సా ని ద

కార్యక్రమంలో ముందుగా మీరు విన్నది కంజదళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితుల వారి రచన. కార్యక్రమాల తరువాత అటుకారాధని మారరంజని రాగం ఆదితాళం త్యాగరాజస్వామి రచన.

వేద శాస్త్ర పురాణోపన్యే సనిదపమ వేద శాస్త్ర పురాణ పప్ప పద ని సరి సరి ని సరి సని సనిదపమ వేద.

సరి సరి సరి సని సరి రి సనిదా దాని సరి పాప ధని సమా దాని సరి సారి సని ధని సాని దని ద ప ప ద మ వేద.

సాని నీదద పపమమా, సాని నీదద పపమమగా, గగ్గా గగ గరి రే రే సని ని సస స సని స సని సరి సని సరి సని సరి రే సరి మామ రి మ ప ప మ బ ద ద ప ద ని ని ద ని సరి ప ద ని స మ ద ని సరి సని ద ని సని సని ద ప మ వే ద.

అటుకారాదని మనోరంజని రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి రచన మీరింతవరకు విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి ద్వారం లక్ష్మి గారి గానం వింటున్నారు. కొత్తకోట శంకర్ గారు వైలెన్, మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, ఎల్ ప్రసాద్ గారు ఘటం. కార్యక్రమంలో ఇప్పుడు మరివేరే గతి ఎవరమ్మ, ఆనంద భైరవి రాగం, మిశ్రచాపుతాళం, శ్యామశాస్త్రి వారి రచన.

గమ పప్ప బప ప మగరి సాని నే సప మగరి సని సగరి గమ పప్ప పద ప మ ప సా సని సగరి ని సరి సని ద

గరి సరి స సరి స పద ప పద ప ప స ని ద ప సరి స సరి స ప స ని ద ప సారి స పద ప సారి స సరి స పద ప సరి స రి స ని ద ప ద ప మ గరి స గరి

0: కార్యక్రమంలో చివరిగా తిరుప్పావై కీర్తన.
1: అన్నవయల్ పుదువై

0: కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి ద్వారం లక్ష్మి గారి గానం విన్నారు. కొత్తకోట శంకర్ గారు వైలన్, మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, ఎల్ ప్రసాద్ గారు ఘటం. ఈ కార్యక్రమం కడప కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: 102.2 మెగాహెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు నమస్తే అమరావతి కార్యక్రమం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: ఏమండో ఈ భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటే మీరు అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
3: వస్తున్నా. అమ్మా ఇషు.
2: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
3: అమ్మా ఇంకా పడుకోలేదా?
4: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
3: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
5: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట దేవత చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. గీత రచన వేటూరి సుందర్రామ్మూర్తి.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ దట్ విట్నెస్డ్ అ ఫ్రీడమ్ స్ట్రగల్, ద వాయిస్ విచ్ హవ్ బీన్ టచింగ్ అవర్ హార్ట్స్ అండ్ మెమరీస్, ద వాయిస్ దట్ రిమైండ్స్ అస్ అవర్ హిస్టరీ, ద వాయిస్ connecting different languages across India, the voice preserving our arts and traditions, and this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, Voice of the Nation.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమల సాయి బాల్, గజ్జా బొబ్బల సాయి బాల్, నడుగులక

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

మీరు వింటున్న ఈ పాట అసెంబ్లీ రౌడీ చిత్రంలోంది. పాడినవారు కేజే ఏస్దాస్ చిత్ర, గీత రచన రసరాజు, సంగీతాన్ని సమకూర్చింది కేవీ మహాదేవన్.

0: 102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో వార్తావాహిని ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ వారు సమర్పించే కార్యక్రమం.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గురువారం ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు గళ్లా మాధవి ఆధ్వర్యంలో 41 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి వెళ్ళింది. విద్యార్థుల బృందంలో 27 మంది బాలికలు ఉండటంపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవటానికి ఇలాంటి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలోని అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారని ఉపరాష్ట్రపతి తెలియజేస్తూ,
3: This always gives a pleasure that we are to back, support and enthusiastically encourage if something happens good. This is one of the finest effort. Those who have come successfully in the examinations with the colorful marks and especially from the rural background and in particular they have studied in the government schools. I will tell you one thing, if we can bear the sufferings, that means we are going to be successful in life.
1: ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, సాంకేతికత, ఉన్నత విద్యా పరిశోధన, సాంస్కృతిక సహకారంపై భారత్, సైప్రస్ దేశాలు సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంతో సహా పలు రంగాలలో పరస్పర సహకారం కోసం ఇరుదేశాలు ఢిల్లీలో శుక్రవారం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గత 7 కాలంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయని సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టోడౌలిడేస్ అన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్, సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని అన్నారు. గత 10 కాలంలో సైప్రస్ నుండి భారత్కు వచ్చే పెట్టుబడులు దాదాపు రెట్టింపయ్యాయని అన్నారు. రాబోయే 5 ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలని భారత్, సైప్రస్ లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు.
4: आज हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी. यह साइप्रस के इंफ्रास्ट्रक्चर, एनर्जी और एग्रीकल्चर सेक्टर में भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
2: ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO మరో మైలురాయి సాధించింది. డ్రోన్ల ద్వారా ప్రయోగించే UAV లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ ULP-GM-V3ను కర్నూలు సమీపంలోని పరీక్షా కేంద్రంలో DRDO బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ భూమిపై ఉన్న శత్రువుల యుద్ధ ట్యాంకులు, వాహనాలతో పాటు గగనతలంలో శత్రు డ్రోన్లను, హెలికాప్టర్లను ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి అభివృద్ధిలో పలు రక్షణ రంగ పరిశోధనా సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ఈ క్షిపణి పరీక్షలు విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ ఆయా సంస్థలను అభినందించారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా సాధించిన ఒక వ్యూహాత్మక మైలురాయిగా దీనిని అభివర్ణించారు.
1: ఢిల్లీలో కేంద్ర భద్రతా నిఘా సంస్థలతో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అనామక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించిన తప్పుడు సమాచారం పెరిగిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందుగానే గుర్తించి తొలగించడంతో సహా అటువంటి నెట్వర్క్లపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి యూజీ పునఃపరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టడానికి, పరీక్షా వ్యవస్థ సమగ్రతను కాపాడడానికి సామాజిక మాధ్యమాలు, విద్యా మంత్రిత్వ శాఖ, జాతీయ పరీక్షల ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు.
2: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యువసంఘం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. విజయవాడలోని లోక్ భవన్ దర్బార్ హాల్లో మహారాష్ట్రకు చెందిన విద్యార్థులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట్ర విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు రెండు రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు.
5: The Ek Bharat Shrestha Bharat program pairs every state and union territory with another and seeks to nurture exchange of knowledge of heritage, traditions, arts and culture of different states and union territories. The pairing of Maharashtra and Andhra Pradesh for this program is profoundly meaningful. Our two states share centuries of history, a history of intellectual exchange, of the shared devotional traditions, of rivers and trade routes that connected our peoples long before modern borders were drawn.
1: 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకల నుంచి ఖాళీ అవుతున్న 12 స్థానాలకు, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో 6 స్థానాలకు, జార్ఖండ్లో 2 స్థానాలకు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలలో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం జూన్ 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున చేపడతారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ల పదవీకాలం ఈ నెల 26న ముగియనుంది. దీంతో రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి.
2: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మంగళవారం జరిగిన 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం జగదల్పూర్లో అమిత్ షా పాత్రికేయులతో మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన డివిజన్గా ఆవిర్భవిస్తుందని అన్నారు. 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. యువత, మహిళా సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి బస్తర్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఏ సమస్యకు హింస పరిష్కారం కాదని, శాంతి, ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని అమిత్ షా పేర్కొంటూ,
6: बस्तर के सभी नागरिकों को भारत सरकार और देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी की ओर से भरोसा दिलाना चाहता हूं कि अब भय से जीने की जरूरत नहीं. यहां नया सूर्योदय हो चुका है. भले आजादी के इतने साल बाद ही अब विकास का रास्ता प्रशस्त हो रहा है. यहां के आदिवासी युवा और महिला विश्वास के साथ आगे बढ़े. भारत सरकार और छत्तीसगढ़ सरकार आपके साथ है.
1: వీధి సునకాల కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు తొలిసారిగా అనుమతించింది. నయం కాని వ్యాధులతో బాధపడుతున్నవి లేదా ప్రమాదకరమైన వీధి సునకాల బెడతను పరిష్కరించే దిశగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరిన ప్రాంతాలలోనూ, అవి కరవడం వల్ల ప్రజాభద్రతకు ముప్పు వాటిల్లుతున్న సందర్భాల్లో పురపాలక సంస్థలు సునకాల కారుణ్య మరణాన్ని కోరవచ్చని ధర్మాసనం పేర్కొంది. పిల్లల్లో వీధి కుక్కల కాట్లు, రేబిస్ కేసుల ఘటనలను వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గత ఏడాది జూలై 28న సుమోటోగా స్వీకరించిన కేసులు ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా వీధి కుక్కలను వేరే చోటికి తరలించడం, వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయడంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.
2: ఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం న్యూక్లియర్ సాంకేతికతలకు భారత్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ సామర్థ్యం, పోర్టులు, లాజిస్టిక్ సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
1: కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధితో పాటు శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని పేర్కొన్నారు. ఒత్తిడి లేని సమాజం, హింసలేని ప్రపంచం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, ఇలాంటి సమయంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
7: A stress free mind and a violence free society are achievable realities. In a world divided by conflict, anxiety, uncertainty, Gurudev chose the path of healing humanity. For global institutions to remote villages, very few spiritual leaders in modern history have earned the trust of both ordinary people and global institutions the way Gurudev has.
2: తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ తీర్థక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్యపుష్కరాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రాణహిత గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని విశ్వసించే ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ధి చెందింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మంత్రి శ్రీధర్బాబుతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు. జూన్ 1 వరకు కాళేశ్వరంలో జరిగే ఈ పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం 30 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారని అధికారులు తెలిపారు. సరస్వతి అంత్యపుష్కరాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి

0: ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు.
1: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్, నాసిన్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 76వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, శిక్షణ పూర్తి చేసిన యువ అధికారులు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పారదర్శక పన్ను విధానం అమలుకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం, నిజాయితీ, ప్రజాసేవ దృక్పథంతో అధికారులు విధులు నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీకి దూరదర్శి నేతృత్వం భారత్ 2047 తక్ ఏక వికసిత భారత్ కే నిర్మాణ కే సంకల్ప కే సాథ్ ఆగే బడ్ రహా హై ఔర్ ఏక వికసిత ఆత్మనిర్భర్ తకనీకీ రూప్ సే ఉన్నత ఔర్ విశ్వ స్తర్ పర్ సమ్మానిత రాష్ట్ర కో బన్తే హువే హమ్ సబ్ దేఖ్ రహే హై. పద్మ పురస్కార్ హో అబ్ ధర్మ జాతి ఔర్ క్షేత్ర యా భాషా కే భేదభావ సే ఊపర్ ఉఠ చుకే హై.
0: ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులివ్వాలని మంత్రి నారాయణ కోరారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి నివేదిక సమర్పించామని చెప్పారు. రైట్స్ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చేసి ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని కేంద్రానికి మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు.
1: హైదరాబాద్లోని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఐఐఎంఆర్ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా చిరుధాన్యాల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన లక్ష్యంగా చిరుధాన్యాల రంగానికి పూర్తి మద్దతు అందిస్తామని పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెంచే దిశగా చిరుధాన్యాల శుద్ధి, వినియోగ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. చిరుధాన్యాల ఆధారిత పరిశ్రమలు, అంకురాల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు.
0: కేరళ నూతన ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో కేరళం రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆలిండియా కాంగ్రెస్ కమిటీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు. సతీశన్తో పాటు 20 ఎమ్మెల్యేలను గవర్నర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, కె సుగుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: మీరింతవరకు వార్తావాహిని కార్యక్రమం విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ. 102.2 మెగాహెడ్స్పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 10:14 దాటి 52 సెకండ్లు. ఇప్పుడు రావోయి అతిథి కార్యక్రమం వింటారు.

0: కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట సూర్యవంశం చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర గీత రచన ఈఎస్ మూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఎస్ఏ రాజ్ కుమార్.
1: ఒక మధురమైన స్వరం 90 ఏళ్ళుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్ళుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

పెళ్లి చేసుకుందాం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది కోటి. కార్యక్రమంలో ఇప్పుడు కలిసిందాం రా చిత్రానికి హరిహరన్ సుజాత పాడింది.

ప్రేమ పావురాలు చిత్రానికి చిత్ర బృందం పాడిన పాటను విన్నారు. గీత రచన రాజశ్రీ, సంగీతాన్ని సమకూర్చింది రామ్ లక్ష్మణ్. ఇప్పుడు స్వాతిముత్యం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడింది. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మందరం.

మీరు వింటున్న ఈ పాటను వందే మాత్రం శ్రీనివాస్, స్వర్ణలత పాడారు. గీత రచన డాక్టర్ సినారాయణ రెడ్డి, సంగీతాన్ని సమకూర్చింది వందే మాత్రం శ్రీనివాస్, చిత్రం వసే రాములమ్మ.

ఆకాశవాణి విజయవాడ స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్ 90 glorious years 1936 టు 2026 ఇట్స్ ఏ సిక్సర్ ఆకాశవాణి 90 years నాట్ అవుట్ ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ సాక్షిగా స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

అడవిలో అన్న చిత్రానికి కేజేఎస్ దాస్ శాస్త్రానికి పడిన పాటను వింటున్నారు. గీత రచన జయరాజ్, సంగీతాన్ని సమకూర్చింది వందేమాతరం శ్రీనివాస్.

చివరిగా మీరు విన్న ఆ పాట లక్ష్యం చిత్రంలోంది. పాడినవారు కార్తీక్, శ్రేయ ఘోషాల్. గీత రచన రామజోగయ్య శాస్త్రి. సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ. ఈ పాటతో రాబోయే అతిథి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

శ్రోతలు, వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. శ్రోతలు 0866-248-8812 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలని వెంటనే తెలియజేయండి. మరి ఉభయకసులి కార్యక్రమంలో ఎవరెవరు మెసేజెస్ పంపించారో చూద్దాం. ఉదయాన్నే మీరు వేసిన వందే మాతరం గీతం ఏమీ బాగాలేదు, పాత వర్షన్ సాంగ్ని వినిపించండి ప్లీజ్, అండ్ టీన్ టైంలో వేసిన పాటలే వేస్తున్నారు, ప్లీజ్ మెలోడీ పాటలు కూడా వేయండి అంటూ ఈ మెసేజ్ని ఎవరు పంపించారంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి, మీరు ప్రసారం చేసే కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, శ్రోతలు ఉత్తరాలు కూడా చాలా చక్కగా చదువుతున్నారు, మీకు మా ధన్యవాదాలు అని అంటూ మంగళగిరి నుంచి దామల్ల చినమాసానరావు, దామల్ల పెదమాసానరావు ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత విజయవాడ ఆకాశవాణి ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు స్వాగతం అండి మీకు కూడా. గత వారం మీరు మమ్మల్ని రాబోయే తిది కార్యక్రమానికి ఉత్తరాలు రాయమన్నారు, చాలా ఆనందం, కానీ నాకు అవకాశం లేదు అంటూ రాస్తున్నారు. వాట్సాప్ సందేశాలు పంపే కన్నా ఉత్తరాలు రాయడమే ఇష్టం, కానీ నాకు అవకాశం లేదు అని అంటున్నారు. ఇంకా ఎందుకనంటే పోస్ట్ బాక్స్ డబ్బా లేదు అని అంటూ ఈ మెసేజ్ని పంపించారు. మేము మీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రతిరోజు వింటాము, రాబోయే తిది కార్యక్రమానికి మేము కూడా వాట్సాప్ సందేశాలు పంపిస్తాము, మేము కోరిన పాటలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తారు, కొంతమంది శ్రోతలు కోరిన పాటలు ప్రతిరోజు వినిపిస్తారు, కానీ గత 13 రోజుల నుంచి మేము కోరిన పాటలు వినిపించడం లేదు, ఎందుకు కారణం తెలియచేయండి అని అంటున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్. అట్లా ప్రసారం చేయకపోవడం మీ పాటలు అనేది ఏం లేదండి, మీరు రాస్తూ ఉండండి, మెసేజ్ చేస్తూ ఉండండి, మేము పాటలు వేస్తానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత ఈ మెసేజ్ని ఎవరు పంపించారంటే ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి, ఈ సంవత్సరం కొత్తగా ట్యూన్ చేసి కొత్త గళంతో ఆలపించే వందే మాత్రంతో రేడియో కార్యక్రమాలు వింటున్నాం. ఈరోజు సరసు వినోదిని హయగ్రీవం రామచంద్రాచార్యులు గారి నిర్వహణలో చాలా చక్కగా సాగింది. ఆకాశవాణి 90 ఏళ్ల ప్రయాణం సందర్భంగా శబ్ద భాండాగారం నుంచి రోజు వింటూనే ఉన్నాం. మల్లిక్ గారితో ఇంటర్వ్యూ, కిన్నర్ సాని గారి గురించి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రసంగం, శ్రీ రాజనాల కాళేశ్వరరావు గారితో ఇంటర్వ్యూ చాలా బాగున్నాయి. ఈరోజు ప్రసిద్ధ వీణా విద్వాంసులు శ్రీ ద్వారం వెంకట స్వామి నాయుడు గారి గురించి, గాత్ర సంగీత కళాకారుడు శ్రీ పినాకపాణి గారి ప్రసంగం కూడా విశేషంగా ఉంది. అంబరము నుండి పలుకులు ఇంబుగా వినిపించుచుండే నెలలో ప్రజకున్ 97 నిండుగా సంబరములు జరుపుచుండే సంతసముందెన్ అంటూ చక్కగా పద్యం కూడా రాసి పంపించారు. ధన్యవాదాలు అని అంటూ రాస్తున్నారు సత్తుపల్లి నుంచి మల్లిక్ అండ్ లలిత, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అంటున్నారు. అభినందనలు అండి మీకు కూడా, రాబోయే అతిథి కార్యక్రమంలో మా కోసం పాట అయితే కోరుకుంటున్నారు. తర్వాత ఈ సందేశాలు పంపించారు, ఏమంటున్నారంటే మే నెల 20వ తేదీ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి జ్ఞాపకాల గురించి చాలా చాలా చక్కగా వివరించారు. శ్రీ దండూరి రామకృష్ణ గారు వారి ప్రసంగం ద్వారా నాకు తెలియని విషయాలు చక్కగా తెలియచేశారు. ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి మా అభినందనలు. అలాగే గురువారం 12:40 జానపద కళారూపాలు కార్యక్రమంలో బసవరాజు కథ చిలుకూరి సుబ్బారావు బృందం వారిచే పనిచేయరా కథ విన్నాం, ఎంతో ఆలోచింపచేసేదిగా ఉంది. వారికి బృందానికి ప్రసారం చేసిన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. ఇంకేమంటున్నారంటే 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శ్రీ రాజనాల గారితో ప్రశాంత్ కిరణ్ గారు నిర్వహించిన కార్యక్రమం విన్నామండి, మా మనస్సు ఆకట్టుకుంది. అలాగే శనివారం భక్తిరంజని శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం శ్రీ అన్నమాచార్యుల కీర్తనలు విన్నాం భక్తిరంజని కార్యక్రమంలో అంటూ రాస్తున్నారు. విజయవాడ కేంద్రం వారికి అభినందనలు. అలాగే సుమతి శతకం నుంచి ధారావాహిక వింటున్నాం, చాలా చక్కగా వివరించారు పద్యాన్ని శ్రీ మాణిక్యాలరావు గారు, వారికి మా అభినందనలు అని అంటున్నారు. ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి ధన్యవాదాలు అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ వెంకట, సంజీవరెడ్డి, రిషికేశవరెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ మెసేజెస్ని పంపించారు. ఇంకా
పేడన జోగానందర కాలనీ నుంచి అప్పలరాజు రాస్తున్నారంటే, ఆకాశవాణి విజయవాడ ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మీకు కూడా, మీరు ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంటుంది. మీరు అడిగే జీకే ప్రశ్నలు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఇంత మంచి కార్యక్రమం ప్రసారం చేస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి ధన్యవాదాలు. అయితే యువలయ టైం పెంచి గంటసేపు ప్రసారం చేయగలరని మనవి అంటూ సూచన అయితే చేశారు. తర్వాత, మాకు నచ్చిన కార్యక్రమం లాహిరి లాహిరి, అలాగే జానపద గేయాలు భజన పాటలు అంటూ యాడికి నుంచి అన్నయ్య రంగం వెంకటస్వామి ఈ మెసేజ్ని, చిన్న మెసేజ్ని పంపించారు. ఇంకెవరు పంపించారంటే, కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య అండ్ కుటుంబ సభ్యులు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి రాసి పంపించారు. తర్వాత, ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభమధ్యాహ్నం అంటున్నారు. శుభమధ్యాహ్నం అండి. ఉభయ కుశలపరి కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు అంటున్నారు. నమస్తే. గత వారం ఉభయ కుశలపరి కార్యక్రమానికి సమయం సరిపోలేదు అని అంటున్నారు. ప్రతిరోజు ఉదయం దేశభక్తి గీతం, సూక్తి సుధలో సూక్తులు చాలా బాగుంటున్నాయి. 6 గంటల 10 నిమిషాలు భక్తి రంజన్లో భక్తి గీతాలు బాగుంటున్నాయి. ఇక ఉదయ రేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణ, శ్లోక విశ్లేషణ చాలా బాగుంది. మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గళంలో చాలా బాగుంది అని అంటున్నారు. ఇక ఈరోజు సరస వినోదిని సమస్యాపూరణం చాలా బాగుంది. నిర్వహించిన వారు అగ్నిహోత్రం హయగ్రీవ రామచంద్రాచార్యులు గారు, వారికి ధన్యవాదాలు అని అంటున్నారు. ప్రతి వారం పైడిపాటి ఉమానాథ శర్మ గారి గళంలో వినేవాళ్ళం. ఈ వారం కొత్తదనం సంతరించుకుంది మాకు.

అర్థం కాకపోయినా వింటున్నాం. తినగ తినగ వేము తీయనుండు వేమన శతక పద్యాల్లో మాదిరిగా సమస్యాపూరణం వింటుంటే వింటున్న కొద్దీ కొద్ది కొద్దిగా అర్థమవుతుంది, చాలా బాగుంది అని అంటూ రాశారు. ఇక 9:35 నమస్తే అమరావతిలో చిత్రగీతాలు చాలా బాగున్నాయి కానీ కల్పలత ఉత్తరాల పాటలు వినిపించండి అని అంటున్నారు. ఇక గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమాలు చాలా బాగున్నాయి, ధన్యవాదాలు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ సందేశాన్ని అయితే కార్యక్రమాల మీద పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఆకాశవాణి ఉభయ కుశలోపరి వారికి నమస్కారాలు అంటున్నా. నమస్తే అండి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకొని దశాబ్దాల నాటి అపురూప ప్రసారాలను పునః ప్రసారం చేస్తూ ఆనాటి ఈనాడు తరాలని అలరిస్తున్నది ఆకాశవాణి కృషి శ్రమ బహుదా ప్రశంసనీయమంటున్నారు. ఉదయం వందే మాతరంతో ప్రారంభించి రాత్రి జై హింద్ అంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న ఆకాశవాణి సేవలు బహుదా ప్రశంసనీయం. 21న ప్రసారమైన శ్రీ చిలుకూరి సుబ్బారావు గారి భక్త బసవేశ్వర కంజీరాగానం చాలా బాగుంది. 22న సరస్వతి శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి త్యాగరాజ కీర్తనలు ఉత్సవాలను మళ్ళీ గుర్తు చేశాయి అని అంటున్నారు. ఇంకా విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని రామాయణ కల్పవృక్షం వారి కవితా వైభవాన్ని చాటి చెప్పాయి అంటున్నారు. 23న ప్రసారమైన సాటిలేని మేటి సినీ విలన్ నటులు శ్రీ రాజనాల గారితో పరిచయం బాగుంది. 24వ తేదీ శ్రీమతి ద్వారం లక్ష్మీ గారి గానం బాగుంది. 24న ప్రముఖ ఫిడెల్ విద్వాంసులు విజయనగరం సంగీత కళాశాల ప్రిన్సిపల్ గారు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి కార్యక్రమం బాగుంది అని అంటూ రాసి పంపించారు. ఇంకా నమస్కారాలతో భవదీయ సర్విశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి వారి మెసేజ్ని అయితే పంపించారండి. తర్వాత వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ ఏమన్నాసారంటే 90 ఏళ్ల ఆకాశవాణి సందర్భంగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీరు వినిపిస్తున్న కార్యక్రమాలు మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు, చాలా బాగుంది, ధన్యవాదాలు ఆకాశవాణి అధికారులకు అంటున్నారు. ఆకాశవాణి శ్రోతలతో మమేకమవుతూ ఇంకా మంచి విషయాలు శ్రోతలకు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించి ఆకుకూరలు తినడం వల్ల కలిగే మేలు గురించి అప్పుడప్పుడు చెప్పగలరు అంటూ కూడా సూచిస్తున్నారు. ఓకే అండి, ప్రయత్నం చేద్దాం. తర్వాత ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమైన ద్వారం వెంకటస్వామి నాయుడు గారి గురించి చక్కటి ప్రసంగాన్ని ప్రసారం చేశారు. మీకు శ్రీపాద పినాకపాణి గారికి నా ధన్యవాదాలు అని అంటున్నారు. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస్సు వినోదిని సమస్య పూరణం చాలా బాగుంది, కవులు పంపిన పూరణలు చాలా బాగున్నాయి, చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మీకు నా ధన్యవాదాలు అంటూ రాజర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత ఉభయ కుశలోపరి శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా సిబ్బందికి మా శబ్దమిత్రులకు శుభాకాంక్షలు అందిస్తున్నాం అంటూ రఘుబీర్ సింగ్, సుగ్నాబాయి, రాధా, మున్న ఏలూరు నుంచి రాసి పంపించారు. ఏమంటున్నారంటే సోమవారం సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి నక్షత్రకుని పాత్ర పద్యాలు మా వీణులు విందు చేశాయి. గానం చేసిన శ్రీ రవీంద్రబాబు గారికి, హార్మోనియం సహకారం అందించిన శ్రీ వెంకటేశ్వర్లు గారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. 19వ తేదీ మంగళవారం ఆటల వల్ల ప్రయోజనాల గురించి దేవిశ్రీ ప్రియ గారికి మా నమస్తే అంటున్నారు. భక్తిరంజని కార్యక్రమంలో దేవి కీర్తనలు వినితరించాం. ఉదయరేఖల కార్యక్రమంలో ఆలోచనలోచనంలో శ్రీ డిఎల్ దీక్షిత్ గారి నిస్వార్థ భక్తికి ఒక చెట్టు చిలక కథ గురించి మంచి సందేశాన్ని అందించే కథ వినిపించారు, వారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. 20వ తేదీ బుధవారం సూక్తి సుధలో కోరికలను అదుపులో ఉంచుకోవాలని లేకపోతే జరిగే పరిణామాలు తెలియజేసిన శ్రీ నాగలింగ హరిహరరావు గారికి మా నమస్తే అంటున్నారు. 11 గంటలకు ప్రసారమైన కొండ నుండి కడలి దాకా రూపకం విన్నాం నిర్వహించిన శ్రీ బాలాంతరపూర్ రజనీకాంత్ గారికి వ్యాఖ్యాతలకు ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అంటూ ఈ సందేశాన్ని అయితే పంపించారు. తర్వాత ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్తే అంటున్నారు ద్వారంపూడి సత్తిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా అన్నపర్తి నుంచి రాశారు. మామూలు రేడియో సెట్లు ఉన్న మాలాంటి శ్రోతలు ఇంకా ఎన్నాళ్ళు వెయిటింగ్లో ఉండాలి, మధ్యాహ్నం 3 గంటలకు వచ్చే టీన్ టైం వినే అవకాశం

సమీర, కార్తీక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి. ఇంకా ఏమంటున్నారంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నా. నమస్తే అండి. 90 వసంతాల సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి శుభాకాంక్షలు అని అంటున్నారు. అలాగే మీ శబ్ద భాండాగారం నుంచి గత వారంలో సర్వశ్రీ మల్లిక్ రాజనాల ఇత్యాది కళాకారులతో ముఖాముఖిని పునః ప్రసారం చేశారు. అవి ఆసక్తిదాయకంగా రసవతరంగా ఉన్నాయి. ఇంకా నేడు సమస్య పూర్ణ కార్యక్రమాన్ని శ్రీమాన్ అగ్నిహోత్ర హైగ్రీవ రామచంద్రాచార్యులు గారు సరస వినోదినిగానే నిర్వహించారు. ప్రతి శనివారం ఉదయరేఖలు కార్యక్రమంలో పునః ప్రసారంగా శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ గారి శివకవుల కావ్యాలలోని భక్తుల కథలను ధారావాహికంగా అందిస్తున్నారు. బాగుంటున్నాయి. మాదొక మనవి అంటున్నారు. ఈ 90 వసంతాల సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంతో సాహిత్య కార్యక్రమాల పరంగా గాఢమైన అనుబంధం కలిగి తదభ్యుదయానికి తోడ్పడిన కవి పండితులతో ముఖాముఖిని ప్రసారం చేయ కోరిక అంటున్నారు. ఈ పరంపరలో భాగంగా ప్రముఖ సాహితీవేత్తలు ఆచార్య శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారితో ముఖాముఖిని ఏర్పరచ కోరిక. చివరికి ఒక సందేహం. 90 వసంతాల సందర్భంగా ఆకాశవాణి పుట్టు పూర్వోత్తరాలను అప్పుడప్పుడు ప్రసారం చేస్తూనే ఉన్నారు, కానీ ఆల్ ఇండియా రేడియోకి ఆకాశవాణి అన్న పేరు పెట్టిందెవరు? ఆ విషయాన్ని కూడా ప్రసారం చేయండి. అందరికీ నమస్కారాలు అని అంటూ కూడా ఆయన ఈ సందేశాన్ని పంపించారు. ఈ విషయాన్ని మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తానండి. తర్వాత ఇంకేమంటున్నారంటే, ఆకాశవాణి గత బుధవారం ఆకాశవాణిలో ప్రసారమైన సూక్తి సుధలో శ్రీ నాగలింగం హరిహర పంత్ గారు పురుషార్థాల సమన్వయాన్ని గురించి విశిష్టంగా తెలిపారు అని అంటూ రాసి పంపించారు. తర్వాత ఉభయ కుశలోపరి నిర్వాహకులకు నమస్కారం అన్నా. నమస్తే అండి. ప్రతిరోజు రాబోయే అతిథి కార్యక్రమంలో మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు అంటూ రాశారు. రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు. మన కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయి. 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణికి శుభాకాంక్షలు. కార్యక్రమాలు చాలా బాగున్నాయి అంటూ రాసి పంపించారు. వరంగల్ జిల్లా అల్బీనగర్ నుంచి ఊర్మిళా సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత ఉభయ కుశలోపరి వారికి నమస్కారాలు అంటున్నారు. వాట్సాప్తో పాటు ఎస్ఎంఎస్ను కూడా అనుమతించగలరని మనవి. వారంలో ఏదో ఒక రోజు పాత చలనచిత్రాలను ప్రసారం చేయండి అంటున్నారు అని రాస్తున్నారు. జేరుపతుల బుచ్చయ్య హన్మకొండ జిల్లా తరాలపల్లి నుంచి ఈ మెసేజ్ని పంపించారు. ఇంకా దుర్గాడ నుంచి మాణిక్యాలరావు సత్యవతి ఏం రాస్తున్నారంటే, గురువారం రాత్రి 10 గంటలకు ప్రసారమైన నాటికి చాలా బాగుంది. అలాగే రాజనాల పరిచయం, యువలయ అన్నీ బాగుంటున్నాయి అంటూ రాసి పంపించారు. తర్వాత ఇంకెవరు రాశారు చూద్దాం. ఆకాశవాణి విజయవాడ ఉభయ కుశలోపరి కార్యక్రమం చాలా బాగుంది. ప్రతిరోజు వినిపిస్తున్న కార్యక్రమాలు బాగుంటున్నాయి. తర్వాత 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి వెలువడిన కార్యక్రమాలు వింటున్నాం. టీన్ టైంలో హిందీ పాటలు, యువల ఎక్విజ్ కార్యక్రమం చాలా బాగుంది. రంగస్థలి కార్యక్రమం నచ్చింది. జానపద గేయాలు, హిందీ పాఠం, సంస్కృత పాఠం బాగున్నాయి అంటున్నారు. రావయ్యది వాట్సాప్ ద్వారా పాటలు రోజు వినిపించిన వారివే వినిపిస్తున్నారు, దయచేసి గమనించగలరు అంటూ రాస్తున్నారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష ప్రియ రాసి పంపించారు. తర్వాత ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్కారాలు అంటూ రాస్తున్నారు ఎవరంటే, తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్ ఏం రాస్తున్నారంటే, మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చక్కగా ఉన్నాయి, మాకు బాగా నచ్చుతున్నాయి అంటున్నారు. 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారం చేసే టీన్ టైం కార్యక్రమంలో భాగంగా హిందీ చిత్రగీతాలు చాలా బాగుంటున్నాయి. 4 నుంచి 4:30 వరకు ప్రసారం చేసే యువలయ కార్యక్రమంలో భాగంగా ప్రసారం చేస్తున్న జీకే ప్రశ్నలు ప్రోగ్రాం చాలా చక్కగా ఉంటుంది, మాకు నచ్చుతోంది. ఇంత చక్కటి కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు అని అంటున్నారు. ఇంకెవరెవరు ఏం రాశారో చూద్దాం. ఫైనల్ ఆకాశవాణికి నమస్కారం అంటున్నారు. ఎవరంటే వెల్లిదండ్ల గోపాల్ గుంటూరు నుంచి ఏం రాస్తున్నారంటే, వారి నాన్నగారు కీర్తిశేషులు శ్రీ వెల్లిదండ్ల శేషగిరిరావు గారు ఎప్పుడు రేడియో వినేవారట. ప్రస్తుతం ఆయన గత 30 సంవత్సరాలుగా రేడియో వింటున్నారు అంటూ ఈ మెసేజ్ని పంపించారు. 95లో యువవాణిలో ప్రసంగాలు కూడా చేశారని వారు ఆకాశవాణికి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే
ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్.

సునాబాయి రాధామున్న ఏం రాస్తున్నారంటే 21వ తేదీ గురువారం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో దేవి కీర్తనలు వినితరించాం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో రవికుమార్ బృందం వారు వినిపించిన నాదస్వర వాదనం వినులు విందుగా ఉంది. 22వ తేదీ శుక్రవారం దేవి స్తోత్రం విని భక్తి పారవస్యం చెందాం అంటూ రాసి పంపించారు. ఇక ఈరోజు ఉభయ కుస్తులోపరి కార్యక్రమం చాలా బాగుంది అంటూ రాశారు. ఎవరు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ ఈ సందేశాన్ని పంపించారు.

0: మరి ఇవి ఈరోజు శ్రోతలు ఈ వారం కార్యక్రమాలపై వారు తెలియచేసిన అభిప్రాయాల మాలిక. ఉభయ కుశలోపరి.
1: ఆకాశవాణి.

0: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
1: ఆకాశవాణి సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతుంది. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జరిగిన సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ఆయన, ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు ప్రపంచంతో పాటు అనేక ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతాయన్నారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అనేక అంశాల్లో భారత్ అమెరికాలకు ఒకే విధమైన ఉమ్మడి ప్రయోజనాలున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల మధ్య ఈ చర్చలు జరగడంతో తాను ఎంతో ఉత్సుకతతో ఉన్నానని, ఈ సమావేశంలో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని తనకు నమ్మకం ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: We have a very deep, very broad-based cooperation and a relationship that impacts and influences other regions and the world. And that is because we have converging interests on many issues and in many parts of the world. So I look forward to our conversation today. These are complicated times, but strong partners, I'm very confident, will have very open and productive discussions.
0: డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న ప్రగతి గురించి ఇద్దరు సమీక్షించారు. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని రూబియో ఈ సందర్భంగా ప్రధానమంత్రికి వివరించారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తగా, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు ముటెగి, మార్కో రూబియోలు పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేవాన్షు పాండా భారీ ఆధిక్యం సాధించారు. డైమండ్ హార్బర్ విమెన్స్ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా అందిన నివేదిక ప్రకారం బీజేపీ అభ్యర్థి అయిన దేవాన్షు పాండా 31,065 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మి 2వ స్థానంలోను, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు చెందిన అబ్దుల్ రజాక్ ముల్లా 3వ స్థానంలోను, ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ 4వ స్థానంలోను కొనసాగుతున్నారు. ఫాల్టా నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 14 టేబుళ్లపై 21 రౌండ్ల పాటు ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. వీబీ జీరాంజీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా, సంస్థ లేదా విద్యా సంస్థలు ఈ చట్టానికి సంబంధించి తమ అభ్యంతరాలను, సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీరాంజీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతున్నారు. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్ ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా, జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధన కూడా ఈ చట్టంలో కొత్తగా చేర్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ లో ఎబోలా వ్యాప్తి తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భారత పౌరులెవరూ ఆయా దేశాలకు అత్యవసరం కాని ప్రయాణాలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయులు లేదా అక్కడికి ప్రయాణించే భారత పౌరులు స్థానిక అధికారులు జారీ చేసిన ప్రజారోగ్య మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా పాటించాలని, అలాగే ముందస్తుగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మన ప్రభుత్వం ఆదేశించింది. భారత్ లో ఇప్పటి వరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో డిఆర్సీ ఉగాండాలో ఎబోలా వ్యాధి వ్యాప్తి చెందినట్లు నివేదికలు రావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఎబోలా వ్యాప్తిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ గా ప్రకటించింది. ఎబోలా వ్యాధి అనేది ఎబోలా వైరస్ కు చెందిన బొండి బ్యూగో వైరస్ వల్ల వచ్చే ఒక రకమైన వైరల్ హెమరేజిక్ జ్వరం. అత్యధిక మరణాల రేటు కలిగిన ఒక తీవ్రమైన వ్యాధిగా దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రస్తుతం ఈ వైరస్ వల్ల సంక్రమించే వ్యాధిని నివారించడానికి లేదా చికిత్స అందించేందుకు ఎలాంటి వ్యాక్సిన్లు గానీ చికిత్స పద్ధతులు గానీ అందుబాటులో లేవు. ఇంతవరకు కాంగోలో ఎబోలా వ్యాప్తి కారణంగా మరణించిన వారి సంఖ్య 2204 పెరిగినట్లు అధికారులు తెలియజేశారు. 867కు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఈరోజు రైలు పట్టాలపై జరిగిన శక్తివంతమైన పేలుళ్లలో కనీసం 30 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. పేలుడు సంభవించిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా పెషావర్ వైపు వెడుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను క్వెటా రైల్వే స్టేషన్లోనే నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్

0: లో కూడా అనేక ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాలు, ఒడిషా రాష్ట్రాల్లో కూడా పగటి పూట తీవ్రమైన వేడి నెలకొంటుందని, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండవేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ రెండు మ్యాచ్లు జరుగుతాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. రెండో మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అట్ల మధ్య జరుగుతుంది. సాయంత్రం 7:30 రెండో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 125వ సంచిక ఈరోజు ప్యారిస్లో ప్రారంభమవుతుంది. నోవాక్ జోకోవిచ్ రికార్డు స్థాయిలో తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం పోటీ ప్రారంభిస్తారు. ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారుడు యానిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరేవ్ కూడా పురుషుల సింగిల్స్ మ్యాచ్లు ఆడతారు. మహిళల విభాగంలో కోకో గాఫ్ క్రితంసారి ఛాంపియన్ కాగా, ప్రపంచ నెంబర్ 1 అరియానా సబలెంక కూడా పోటీలో ఉన్నారు. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం భారత పౌరులకు సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇప్పుడు కొన్ని ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 Section 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
2: కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
3: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్. అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
2: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాము.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న పాట అతడు చిత్రంలోంది. పాడినవారు కార్తీక్, కవిత సుబ్రహ్మణ్యం, గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. గీత రచన భువనచంద్ర, సంగీతాన్ని సమకూర్చింది బప్పీ లహరి.

0: సూపర్లు
1: ఒక్క శ్రీ చైతన్యను. ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడువుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశవాణి.

0: శ్రీనివాస కళ్యాణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను విన్నారు. గీత రచన సిరివేనెల సీతారామ శాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది కెవి మహాదేవన్.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी.

ఆయనకి ఇద్దరు చిత్రానికి మనో సుజాత పాడిన పాటను విన్నారు. గీత రచన భువనచంద్ర, సంగీతాన్ని సమకూర్చింది కోటి. కార్యక్రమంలో ఇప్పుడు సీతారత్నం గారి అబ్బాయి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. గీత రచన భువనచంద్ర, సంగీతాన్ని సమకూర్చింది రాజ్ కోటి.

మీరు విన్న ఆ పాట సందడే సందడి చిత్రంలో ఉంది. పాడినవారు టిప్పు సుజాత, గీత రచన సామవేదం షణ్ముఖ శర్మ, సంగీతాన్ని సమకూర్చింది కోటి. కార్యక్రమంలో చివరిగా గుండమ్మ కథ చిత్రానికి ఘంటసాల పాడింది. గీత రచన పింగళి నాగేంద్రరావు, సంగీతాన్ని సమకూర్చింది ఘంటసాల.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలో రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. వార్తల వివరాలు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఆయన ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 106 మంది లబ్ధిదారులకు 44,50,000 రూపాయల విలువైన చెక్కులను అందించినట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 13,60,00,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేస్తూ,
1: ఏ వారం చూసినా కూడా వారం తిరగకుండా లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన కార్యాలయం దగ్గరికి మనం అందజేస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20-22 నెలలైంది. ఈ 20-22 నెలల్లోనే మన ఒక్క నియోజకవర్గంలోనే ఇప్పటికీ 13,60,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందజేస్తూ ఉన్నాం. ఏ ఆసుపత్రికి వెళ్ళినా మీరు బిల్లులు తెచ్చుకుంటే ఈవేళ మీకు కొంత ఆశ్రయిస్తున్నాం చెక్కులు ఇచ్చి.
0: రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 63 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక శాసనసభ్యులు గద్దే రామ్మోహన్తో కలిసి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 8 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం అభినందనీయమని తెలిపారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దీనదయ

కార్మికులు స్త్రీనిధిని సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో వర్గంతో వినూత్నంగా యోగాంధ్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులతో, తూర్పుగోదావరి జిల్లాలో ఖైదీలతో ఇలా 28 జిల్లాలకు 28 ప్రత్యేక థీమ్లను ఖరారు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో 1,000 మంది చొప్పున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు పట్టణ నియోజకవర్గ పరిధిలోని పరమేశ్వరీనగర్, ట్రంక్ రోడ్డు ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద నెల్లూరు నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 14 ఉన్నత పాఠశాలలను విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఆధునీకరిస్తామని చెప్పారు. పరమేశ్వరి నగర్లో మైనార్టీ విద్యార్థుల కోసం అన్ని వసతులతో ఉన్నత పాఠశాలలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 39వ వార్డులో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్పొరేషన్ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ను నిల్వ చేసే గోడౌన్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలో జరుగుతున్న యూపీఎస్సీ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతిలోని 8 పరీక్షా కేంద్రాల్లో 5,096 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వివరించారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుబంధ పాలిటెక్నిక్ కాలేజీలలో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. 10వ తరగతిలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని విశ్వవిద్యాలయం తెలిపింది. విశాఖపట్నం జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల విభాగం అధికారులు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ 15వ తేదీ నుంచి జులై 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించాలని సూచించారు. ప్రతి బీఎల్ఓ విధిగా క్షేత్రస్థాయిలో సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి తదుపరి ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్, మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు

0: రోజు జరగనుంది. ముంబైలోని వాంకడే స్టేడియంలో ఈ మధ్యాహ్నం 3:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టుపై పంజాబ్ కింగ్స్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలో రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వన్ 2.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మోటిమల
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడుగుల కామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: వినండి, మీరు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్యఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in లో.
3: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా గృహిణి తెలుసుకోవలసిన ఆర్థిక సూత్రాలు, డాక్టర్ ఎస్ సుబ్బలక్ష్మి గారి ప్రసంగం ఇప్పుడు వింటారు.
4: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో గృహిణి తెలుసుకోవలసిన ఆర్థిక సూత్రాలు, డాక్టర్ ఎస్ సుబ్బలక్ష్మి గారి ప్రసంగం వినండి.
5: గృహిణి తెలుసుకోవలసిన ఆర్థిక సూత్రాలలో రెండు అంశాలలో మనకి స్పష్టత అవసరం. అసలు గృహిణి అంటే ఎవరు? శ్రామిక మార్కెట్లలో సంఘటిత అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న స్త్రీలను గృహిణులుగా చెప్పవచ్చునా? లేదా కేవలం ఇంట్లోనే ఉండి గృహ కార్యకలాపాలలో భాగస్వామ్యం వహిస్తూ ఉన్నవారు మాత్రమే గృహిణులా? భారతీయ సంస్కృతి ప్రకారం ఏ స్త్రీ అయితే ఒక కుటుంబానికి మూల స్తంభంగా ఉంటూ ఆ కుటుంబ సభ్యులకు శాంతిని, భద్రతను, ఆరోగ్యాన్ని అందిస్తూ కుటుంబ సభ్యులందరికీ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచిపెడుతుందో ఆమే గృహిణి. ఆ స్త్రీ కేవలం గృహ కార్యకలాపాలకు మాత్రమే పరిమితి కావచ్చు, లేదా ఆమె కుటుంబ ఆర్థిక వనరులను పెంచటానికి శ్రామిక మార్కెట్లలో వేతనానికి పనిచేస్తూ ఉండవచ్చు. ఈ రెండు వర్గాలకు సంబంధించిన స్త్రీలను మనం గృహిణులుగా పేర్కొనవచ్చు. ఉద్యోగం చేసే స్త్రీలు ప్రత్యక్షంగా ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకునేవారైతే, ఇంట్లోనే ఉండే స్త్రీలు కూడా పరోక్షంగా ఆర్థిక వనరులను పెంపు చేయటంలో సహాయకారులుగా ఉంటున్నారనే విషయం మనం మరవరాదు. కాబట్టి భారతదేశ సాంఘిక వ్యవస్థ ప్రకారం అనాది నుంచి స్త్రీలు అన్ని రంగాలలోనూ నిష్ణాతులుగా ఉన్నప్పటికీ వారు గృహిణులుగా తమ బాధ్యతను ఏనాడూ మరువలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి రంగాలలో దూసుకెళ్తున్నారు. మన దేశం కూడా ప్రస్తుతం పురోగామి దేశాలలో మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా పేర్కొనబడుతున్నప్పటికీ సామాజికంగా మన దేశంలో కుటుంబ వ్యవస్థ చెల్లాచెదరు కాకుండా నైతిక విలువలతో ఇతర దేశాలకు మార్గదర్శకంగా ఉండటానికి కారణం మన కుటుంబ వ్యవస్థకు పట్టుకొమ్మలైన గృహిణులే అని నేను నొక్కి వక్కాణిస్తాను. ఇది ప్రపంచ విదితం. 2018 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 135 కోట్లు దాదాపుగా. అందులో పురుషులు 69 కోట్లు, స్త్రీలు 65 కోట్లు. జనాభాలో దాదాపుగా సగం శాతం ఉన్న స్త్రీలు దేశ ఆర్థిక ప్రగతికి పురుషులతో సమానంగా దోహదకారులుగా ఉండాలంటే వారు తెలుసుకోవలసిన కొన్ని ఆర్థిక సూత్రాలను గురించి ఇప్పుడు ప్రస్తావన చేద్దాం. పారిజాతాపహరణం రచించిన నంది తిమ్మన గారు ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార లాలించినన్ అని వచించి స్త్రీల నేర్పరితనానికి ఒక ప్రశంసాపత్రాన్ని ఇచ్చారు. కాబట్టి అక్షరాస్యులైనా, నిరక్షరాస్యులైనా, ఉద్యోగస్తులైనా, లేదా గృహ కార్యకలాపాలకే పరిమితమైన స్త్రీలైనా మన సామాజిక వ్యవస్థలో గృహిణుల స్థానం ఎన్నదగినది. కాబట్టి కుటుంబ సంక్షేమానికి గృహిణులు కొన్ని ఆర్థిక సూత్రాలను పాటించటం క్షేమదాయకం. ఆర్థిక సూత్రాలు అంటే అసలు ఏమిటి? వాటిని తెలుసుకుని పాటించటం వలన కుటుంబ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సామాజిక ఆర్థిక పురోగమనం ఏ రకంగా జరుగుతుందో పరిశీలన చేద్దాం. మొదటగా, దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం అయితే ముందర ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం భరించవలసిన ప్రణాళిక వ్యయాన్ని, ఊహించని వ్యయాలను లెక్కకట్టి జాతీయ ఆదాయం అంతకన్నా తక్కువగా ఉంటే వ్యయాన్ని సంతులనం చెయ్యటానికి వనరుల అన్వేషణ మొదలు పెడుతుంది, అంటే లోటు బడ్జెట్. కానీ గృహిణులకు ఈ పద్ధతి అత్యంత ప్రమాదకరం. గృహిణులంతా ముందరగా అనేక మార్గాల నుంచి తమకు వచ్చే ఆదాయాన్ని లెక్కించుకుని దానికన్నా తక్కువగా ఉండేటట్లుగా తమ వ్యయాన్ని అంచనా వేసుకోవాలి. అంటే ఏనాడు ఆదాయాన్ని మించి వ్యయం ఉండరాదు. ఈ సూత్రం మనకు కొత్తదేమీ కాదు. మన పెద్దల శుద్ధులే ఇవి. దుప్పటిని మించి కాళ్లు జాపవద్దు అనేది. ఏ కుటుంబానికైనా సరే వనరులు పరిమితం. కొరతగా ఉన్న వనరులను అభిలషణీయంగా ఉపయోగించుకోవాలనేది రెండవ సూత్రం. అభిలషణీయంగా అంటే కుటుంబ ఖర్చులన్నింటినీ గణనం చేసుకుని ఏ అవసరం కోసం ఎంత ఖర్చు పెట్టాలి అనే నిర్ణయమే తీసుకోవటం. మూడవది, ఖర్చు పెట్టే అంశంలో గృహిణులు ప్రాధాన్యతలను పాటించాలి. ఆదాయ మొత్తంలో సంబంధం లేకుండా ప్రతి గృహిణి తమ ఆదాయంలో సింహ భాగాన్ని ఆహార అవసరాల కోసం కేటాయించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యానికి భంగం లేకుండా పోషక విలువలు కలిగి ఉన్న పదార్థాలను ముఖ్యంగా ఎదుగుతున్న సంతానానికి, శారీరకంగానూ మానసికంగానూ శ్రమపడే కుటుంబ సభ్యులకు, వయోవృద్ధులకు అందించి తీరాలి. కాబట్టి మంచి ఆహారాన్ని అందించటానికి అయ్యే ఖర్చు విషయంలో గృహిణులు ఎప్పుడూ రాజీ పడరాదు. ప్రతి కుటుంబంలోనూ కొన్ని ప్రణాళికలలో లేని వ్యయాలుంటాయి. అనుకోని సమయంలో అతిథులు రావటం, ఊహించని రీతిలో కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవటం, ఇతర ప్రమాదాలు సంభవించటం, ఇటువంటి అవసరాల నిమిత్తమై గృహిణులు ప్రణాళికాబద్ధంగా ప్రతి నెలా కొంత ఆదాయాన్ని పొదుపు రూపంలో అవసరానికి ఆదుకునే రకంగా తమ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో ఉంచి తీరాలి. ఎట్టి పరిస్థితులలోనూ ఆర్థికపరమైన సహాయం కోసం ఇతరుల ముందర చేయి చాచటం అనేది ఆత్మగౌరవ భంగం అని మనమందరం తెలుసుకోవాలి. నాలుగవ సూత్రం, పరిమిత ఆదాయంలో గృహిణి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వలన కుటుంబ సభ్యులందరూ లాభపడే విధంగా ఆదాయ కేటాయింపు జరగాలి. ఉదాహరణకు, గృహిణి కళాశాలకు వెళ్తున్న తన కొడుకు సోషల్ మీడియా ప్రభావం వల్లనో, తోటివారితో పోల్చి చూసుకోవటం వలననో అసంబద్ధమైన కోరికలు, ఉదాహరణకు బ్రాండెడ్ బట్టలు, చెప్పులు, ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైనవి కోరినప్పుడు తన మానసిక సమతూకాన్ని కోల్పోకుండా ఆమె ఆ వస్తువులు ఆ ఒక్క వ్యక్తికే ఉపకరిస్తాయి కాబట్టి అదే ఆదాయాన్ని కుటుంబ సభ్యులందరూ ఉపయోగించుకునే ఉపకరణాల మీదనో, దీర్ఘకాలం పాటు ఉపయోగపడే వినియోగ వస్తువుల పైననో ఖర్చు పెట్టటం నేర్చుకోవాలి. ఆదాయ మార్గాలు తక్కువగా ఉన్నప్పుడు బడ్జెట్ కేటాయింపుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అంటే ఏ వస్తువును కొన్నా సరే దాని ఉపాంత ప్రయోజనం మనం చెల్లించిన ధరకు సమానంగా ఉందా లేదా అనే విషయాన్ని ప్రతిసారి పరిశీలన చేసుకోవటం ముఖ్యం. తేలిక భాషలో చెప్పాలంటే మనం ఒక వస్తువుపై ఎంత ఖర్చు పెడుతున్నాం, దాని ద్వారా వచ్చే ప్రయోజనమెంత, ఈ రకమైన కొలమానం గృహిణి చేసుకుని తీరాలి. ఆధునిక యుగంలో ఒక వస్తువును కావాలనుకుని మాల్కి వెళ్లి ప్రదర్శనా ప్రభావానికి లోనై అనవసరంగా అక్కర్లేని 10 వస్తువులు కొనటం పరిపాటి అయింది. ఈ అలవాటును గృహిణులు ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. ముఖ్యంగా మనం స్టాక్ చేసి ఉంచుకోవలసిన దైనిక అవసర వస్తువులైన బియ్యం, ఆహార దినుసులు, వంట నూనెలు, సబ్బులు మొదలగు వస్తువులను టోకు ధరలకు హోల్సేల్ దుకాణాలలో కొని నిల్వ ఉంచుకోవటం ఆదాయంలో పొదుపుకు మార్గం. పెద్ద సూపర్ మార్కెట్లలో అమ్మకందారులు వారి ఏసీ ఖర్చులను, వారి ఇతర వ్యయాలను వినియోగదారులపై మోపుతారు. ఈ విషయంలో గృహిణులు తస్మాత్ జాగ్రత్త. నశ్వర వస్తువులైన పండ్లు, కూరగాయలు మొదలగునవి ఎప్పుడూ తాజాగా ఉండే రీటైల్ దుకాణాలలో కొనుగోలు చేయటమే మంచిది. ప్యాక్ చేసిన కూరగాయలు, ఆహార వస్తువులు కొనటం ఆరోగ్యానికి హానికరం. వాటిలో కొన్ని ప్రిజర్వేటివ్స్ యొక్క వాడకం ఉండవచ్చు. ఋతువుల ప్రకారం దొరికే కొన్ని కూరగాయలను, పండ్లను ఆ సమయంలో అధిక పరిమాణంలో తక్కువ ధరకు కొని వాటిని పచ్చళ్ళు, పొడులు, పండ్ల రసాలుగా ప్రాసెసింగ్ చేసుకుని గృహిణులు నిల్వ చేసుకోవటం వారికి ఆర్థికంగా భారాన్ని తగ్గించటమే కాకుండా సంవత్సరం మొత్తం కృత్రిమ ఆహార పదార్థాలను వాడకుండా ఆరోగ్య హేతువైన ఇంట్లో తయారు చేయబడిన పదార్థాలను కుటుంబ సభ్యులంతా ఆస్వాదించగలుగుతారు. గృహిణులు వ్యయ నియంత్రణ, వ్యయ తగ్గింపు ఈ రెంటి మధ్య అంతరాన్ని తెలుసుకుని సమయోచితంగా వ్యవహరించాలి. వ్యయ నియంత్రణ అంటే వనరులను వ్యర్థం కాకుండా ప్రస్తుతం సదుపయోగం చేసుకోవటం. వ్యయ తగ్గింపు అంటే మెరుగైన విధానాన్ని అవలంబించటం ద్వారా శాశ్వతంగా వ్యయాన్ని తగ్గించటం. ఉదాహరణకు, మామూలు బల్బుల వాడకం చేస్తుంటే అవసరం లేనప్పుడు మనం విద్యుచ్ఛక్తి వినియోగం పొదుపు చేయటం, ఇది వ్యయ నియంత్రణ. వ్యయ తగ్గింపు అంటే మామూలు బల్బుల స్థానంలో ఎల్ఈడి బల్బుల వాడకం ద్వారా శాశ్వతంగా సౌకర్య నాణ్యతలో ఏమాత్రం రాజీ లేకుండా ఆదాయాన్ని మిగుల్చుకోవటం. ఇంకొక అతి ముఖ్యమైన విషయం, క్రెడిట్ కార్డ్స్ వినియోగంలో గృహిణులు చాలా జాగరూకత వహించాలి. క్రెడిట్ కార్డ్స్ యొక్క ఊతపదం బై నౌ పే లేటర్, ఇప్పుడు కొను తరువాత చెల్లించు. క్రెడిట్ కార్డ్స్ పై వస్తువుల కొనుగోలు అంటే ఎప్పుడో రాబోయే ఆదాయాన్ని ఇప్పుడే ఖర్చు చేయటం. ఇది ఒక పెద్ద ప్రలోభం. ప్రస్తుతం మనం డబ్బు చెల్లించనక్కరలేదు కదా అనే ధైర్యంతో అధికంగా వ్యయం చెయ్యటం జరుగుతుంది. వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డ్స్ పై అధికంగా ఉండి నిరంతరంగా అందులో బ్యాలెన్స్ ఉంచటం వలన వాస్తవంలో మనం కొన్న వస్తువుల కన్నా రెండింతలు మూడింతలు చెల్లించిన వారం అవుతాం. గృహిణులు క్రెడిట్ కార్డులను తెలివిగా ఉపయోగించుకోలేకపోతే రుణగ్రస్తులైపోతారు. కాబట్టి ఈ విషయంలో వారు అతి జాగ్రత్తగా ఉండాలి. గృహిణులు తెలుసుకోవలసిన ఆర్థిక సూత్రాలలో అత్యంత ప్రధానమైనది ఆర్థిక నిర్వహణ, దాన్నే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటాం. ఈ విషయంలో గృహిణులు భాగస్వామ్యాన్ని పొంది తీరాలి. పురుషులతో సమానంగా ఆర్థిక నిర్వహణ అంశాల పట్ల అవగాహనను కలిగి ఉండటం వలన అనుకోని సంఘటనలు ఎదురైనా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ఆటుపోట్లకు తట్టుకునే పరిస్థితులలో ఉంటుంది. వీటిలో ముఖ్యమైన అంశాలు పొదుపు మొత్తం ఏ ఏ ఖాతాలలో ఎవరి పేరు మీద జమ చేయబడి ఉన్నది, జమ చేయబడిన మొత్తాలు స్థిర డిపాజిట్ల రూపంలో ఉంటే వడ్డీ రేటు ఎంత, వాటి పరిపక్వత కాలం ఎంత. ఇంతే కాకుండా ప్రతి డిపాజిట్కు రెండవ పేరును నామినీని పేర్కొన్నారా లేదా అనే విషయాన్ని గృహిణులు తెలుసుకుని తీరాలి. పొదుపు మొత్తాలు బ్యాంకుల్లో కాకుండా ఇతర వ్యవస్థలైన పోస్టాఫీసులు, మ్యూచువల్ ఫండ్సు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు వీటిలో ఉంటే ప్రతి గృహిణి వాటికి సంబంధిత వివరాలను డాక్యుమెంట్స్ అనగా వ్రాతపత్రం రూపంలో తన వద్ద భద్రపరుచుకుని తీరాలి. ఆర్థిక నిర్వహణలో తమ జీవిత భాగస్వామికి సలహాలను ఇవ్వటానికి కావలసిన సాధికారతను కలిగి ఉండాలి. దీనివలన కుటుంబ పొదుపు మొత్తాలను ఏ విధమైన పెట్టుబడులలో పెట్టాలి అనే విషయంలో తమ అభిప్రాయాన్ని అందించగలుగుతారు. ఆర్థిక సూత్రంలో అతి ముఖ్యమైనది ఒక కుటుంబం తమ పొదుపును కొన్ని నష్టభయం తక్కువ ఉన్న పెట్టుబడులలోనూ, మరికొంత పొదుపు మొత్తాలను నష్టభయం ఎక్కువ ఉండి మూలధన లాభాలు ఎక్కువగా ఉండే పెట్టుబడులలోనూ పెట్టడానికి అవకాశం ఉన్నది. వీటికి సంబంధించిన వివరాలను గృహిణులు తప్పనిసరిగా తెలుసుకుని తీరాలి. గృహిణి తెలుసుకోవలసిన ఆర్థిక సూత్రాలు కొన్ని ఆదాయాన్ని పెంచే విధంగా ఉంటే మరికొన్ని వ్యయాన్ని తగ్గించే విధంగా ఉంటాయి. ఈ విషయాలన్నిటి పట్ల అవగాహన ఉంటే గనక వారి బడ్జెటు ఎప్పుడూ మిగులు బడ్జెట్గానే ఉండగలదు. ఇప్పుడు చెప్పిన ఆర్థిక సూత్రాల ద్వారా తమ కుటుంబ ఆర్థిక వ్యవస్థను స్త్రీలు జాగ్రత్తగా బలోపేతం చేసుకోగలుగుతారు. బహుళ కుటుంబాల సమ్మేళనమే ఒక దేశం. గృహిణుల ఆర్థిక సూత్రాల అవగాహన ద్వారా కుటుంబాలు క్షేమదాయకంగా ఉంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అనే వృక్షం బలోపేతం అయినట్లే కదా.
4: గృహిణి తెలుసుకోవలసిన ఆర్థిక సూత్రాల గురించి డాక్టర్ ఎస్ సుబ్బలక్ష్మి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.
3: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: లలిత గీతం మీరింతవరకు విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యానికి రక్ష బొప్పాయి గురించిన విశేషాలు వింటారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం అవసరం. అలాగే సరైన జీవన విధానం కూడా ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి నుండి తప్పించుకోవాలంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. వీటిలోకి తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు రోజువారీ ఆహారంలో వీటిని తప్పక మనం భాగం చేసుకోవాలి. వీటిలో అనేక పోషక విలువలు కలిగినటువంటి బొప్పాయి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి కారికా జాతికి చెందిన వృక్షం. మెక్సికో, మధ్య అమెరికాలో ఈ బొప్పాయిని ఒకప్పుడు విరివిగా పండించేవారు. దీని పండ్లు ఆహారంగానూ వైద్యంలోనూ వాడతారు. మన దేశంలో 400 ఏళ్ల క్రితమే ఈ బొప్పాయి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాలలో విరివిగా పండిస్తారు. ఒక చెట్టుకి 10 నుండి 15 కాయలు గుత్తులుగా కాస్తాయి. ఇవి ఏడాది పొడుగునా సులభంగా లభిస్తాయి. బొప్పాయి పండులో ఉన్నన్ని విటమిన్లు మరే పండులోనూ లేవంటారు వైద్యులు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈలు తగు మోతాదులో ఉంటాయి. అలాగే దీనిలో ఫోలేట్లు, ప్యాంథోనిక్ ఆమ్లాలు, ఖనిజాలు, ఫ్లెవనాయిడ్లు, పీచు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఏ లభిస్తుంది. దీనితో పాటు విటమిన్ B1, B2, విటమిన్ B3, సి విటమిన్లు, అలాగే కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇక ఈ బొప్పాయి పండులోని ఆరోగ్య ప్రయోజనాలు కనుక చూసినట్లయితే కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బీటా కెరోటిన్ తోడ్పడుతుంది. విటమిన్ ఏ దీనిలో సమృద్ధిగా ఉండటం వల్ల దృష్టి లోపాలను నివారిస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. దీనిలో విటమిన్ బి వల్ల నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్ళు రాకుండా ఈ పండు కాపాడుతుంది. మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు. అలాగే దీనిలో ఉన్నటువంటి పీచు మొలల్ని రానివ్వదు. అలాగే ఈ పండు తినడం వల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి వంటివి తగ్గుతాయి. ఆస్తమా, కీళ్లవ్యాధులు వంటివి రాకుండా ఈ పండు నిరోధిస్తుంది. ఈ పండు తినడం వల్ల హృద్రోగాలు, కోలన్ క్యాన్సర్లు వంటివి రాకుండా కాపాడుతుంది. బొప్పాయి పండు తామర వ్యాధిని తగ్గిస్తుంది. ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది. అలాగే జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది. జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. పులియబెట్టిన బొప్పాయి నుండి ఆయింట్మెంట్ తయారు చేస్తారు. అంతేకాకుండా గాయాల మీద, పుండ్లపైన ఈ బొప్పాయి గుజ్జుని ఉంచి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి. బొప్పాయి హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పొట్ట, ప్రేగులలోని విష పదార్థాలను ఇది తొలగిస్తుంది. ఈ పండుని కనుక తీసుకుంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ముఖ్యంగా ఈ పండు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనే చెప్పాలి. చక్కెర వ్యాధితో బాధపడేవాళ్లు కూడా మితంగా ఈ పండుని తినవచ్చు. బొప్పాయిని పండుగానే కాకుండా పచ్చిగా ఉన్నప్పుడు కూరగాను ఎక్కువగా వాడతారు. ఈశాన్య భారతంలో వంటలలో ఈ కాయను విరివిగా వాడతారు. మిగతా కూరగాయలైన సొరకాయ, బీరకాయ, వంకాయలలాగానే ఈ బొప్పాయి కాయని కూడా విరివిగా అమ్ముతారు. బొప్పాయి మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. బొప్పాయిలోని గుజ్జుని మొహానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది. అలాగే మొటిమలు కూడా తగ్గుతాయి. ఫేస్ ప్యాక్లలో కూడా ఈ బొప్పాయి గుజ్జుని ఎక్కువగా వాడతారు. బొప్పాయితో చేసిన ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది. దీనిని సబ్బులు, క్రీములలో కూడా ఎక్కువగా వాడతారు. జుట్టు పెరుగుదలకు బొప్పాయి తోడ్పడుతుంది. చుండ్రుని నియంత్రిస్తుంది. చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ బొప్పాయి పండుని నారింజ, నిమ్మ, పెరుగుతో పాటు తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే బొప్పాయిని కనుక నారింజతో పాటు తీసుకుంటే నారింజలో ఉన్నటువంటి పులుపు, అలాగే బొప్పాయిలో ఉన్నటువంటి తీపి, ఈ రెండూ కూడా ఒకదానికొకటి విరుద్ధంగా ఉండటం వల్ల అతిసారం, అజీర్తి వంటి సమస్యలు కలగవచ్చు. అలాగే బొప్పాయిలో నిమ్మరసం కనుక చేరిస్తే రక్త సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక పెరుగుతో కనుక తీసుకుంటే పెరుగు చలవ చేస్తుంది, బొప్పాయి వేడి చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి కనుక తీసుకుంటే జలుబు, ఒళ్ళు నొప్పుల సమస్యలు రావచ్చు. వీటితో కలిపి కాకుండా బొప్పాయినే కనుక తీసుకుంటే అజీర్ణ సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. పరకడుపున రెండు బొప్పాయి ముక్కలు కనుక తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి బొప్పాయిని రోజు మితంగా తీసుకుంటారని ఆశిద్దాం.
0: ఆరోగ్యానికి రక్ష బొప్పాయి విశేషాలు మీరు ఇంతవరకు విన్నారు. చివరిగా ఒక లలిత గీతం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 2:30. బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.

0: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను మీ భవిజ్ఞ. నేను ఇక్కడ ఎందుకు ఉన్నారా అని బాగా ఆలోచిస్తున్నారు కదా. అదేనండి, మొన్న మన ఆకాశవాణికి 90వ వార్షికోత్సవం జరిగింది కదా, దాంట్లో నాకు ఎస్సే రైటింగ్లో 2nd ప్రైజ్ వచ్చింది. నా ప్రియ నేస్తం ఆకాశవాణి. స్నేహం యొక్క ప్రాముఖ్యత. మనిషి జీవితంలో స్నేహం చాలా ముఖ్యమైనది. మనతో మాట్లాడే మనసుకు ఆనందం ఇచ్చే వ్యక్తినే నిజమైన నేస్తం అంటాం. నా ప్రత్యేక నేస్తం. అలాంటి ఒక ప్రత్యేకమైనది నేస్తం నాకు ఉంది. అది మనిషి కాదు, ఒక మాధ్యమం. అదే ఆకాశవాణి. కనిపించని బంధం. కనిపించకపోయినా మనసుకు దగ్గరగా ఉండేది నిజమైన స్నేహం అనే మాటకు ఆకాశవాణి బాగా సరిపోతుంది. అది మనల్ని చూడదు, కానీ మనతో ఎప్పుడూ మాట్లాడుతుంది. రేడియో మాత్రమే కాదండి, ఆకాశవాణి కేవలం రేడియో మాత్రమే కాదు, అది మనకు జ్ఞానం ఇచ్చే గురువు, వినోదయం ఇచ్చే మిత్రుడు. మనసుకు తాకే మాటలు, మాటలు వినిపిస్తాయి కానీ ఆకాశవాణి మనసును తాకుతుంది అనే భావం దీనికి ఎంతో తగినది. శుభోదయ సంగీతం. ప్రతిరోజు ఉదయం వినిపించే పాటలు, సుప్రపాతాలు మన రోజును ఆనందంగా ప్రారంభిస్తాయి. మంచి ప్రారంభం మంచి రోజుకు దారి అన్నట్లుగా చూపుతుంది. అన్నట్లు ఆకాశవాణి మన రోజుకు ఒక మంచి ఆరంభం ఇస్తుంది. వార్తల ద్వారా దేశంలో, ప్రపంచంలో ఏమి జరుగుతుందో మనకు సులభంగా తెలుస్తుంది. వార్తలు వినేవాడు ప్రపంచాన్ని తెలుసుకుంటాడు. విద్యార్థులకు తోడ్బాటు. విద్యార్థుల కోసం వచ్చే విద్యా కార్యక్రమాలు మన చదువులో సహాయం చేసి జ్ఞానాన్ని పెంచుతాయి. ఆకాశవాణి వినడం అంటే జ్ఞానం వైపు ఒక చిన్న అడుగు అని చెప్పవచ్చు. సంస్కృతి సాంప్రదాయాలను వారది. ఆకాశవాణి మన సంస్కృతి సాంప్రదాయాలను మనకు తెలియజేస్తుంది. పల్లె పాటలు, కథలు, చిన్న చిన్న నాటికలు వినిపిస్తూ మంచి విలువలను నేర్పిస్తుంది. మంచి ఆలోచనలు బీజం. మంచి మాటలు వినిపించే చోటే మంచి ఆలోచనలు కూడా పుడతాయి అనే విషయం దీనివల్ల మనకు తెలుస్తుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మనసుకు బాధగా ఉన్నప్పుడు ఆకాశవాణి మనకి మంచి స్నేహితుడిలా మనతో మాట్లాడి మన మనసుకు ఓదార్పునిస్తుంది. ఒంటరితనానికి ఓదార్పు ఆకాశవాణి స్వరం అని చెప్పవచ్చు. ఆనందంగా ఉన్నప్పుడు మన ఆనందాన్ని ఇంకా పెంచుతుంది. మనం ఆనందంగా ఉన్నప్పుడు ఆకాశవాణి మన స్నేహంతో చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పటి కాలంలో అయితే మొబైల్ ఫోన్లు, టీవీలు ఉన్నప్పటికీ ఆకాశవాణి తన ప్రత్యేకతను అస్సలు కోల్పోలేదు. ఎందుకంటే అది మన హృదయాన్ని తాకుతుంది. చిన్న రేడియో అయినా మన ముందుకు తీసుకువెళ్తుంది. మొత్తం మీద ఆకాశవాణి మనకు జ్ఞానం ఇచ్చే గురువు, ఆనందం ఇచ్చే స్నేహితుడు, మంచి మాటలు చెప్పి ఒక మార్గదర్శి. అందుకే నేను గర్వంగా చెప్పగలను, సంతోషం పంచే స్వరం, జ్ఞానం ఇచ్చే నేస్తం, నువ్వే నా ఆకాశవాణి. హా, అప్పుడే అయిపోయింది అనుకున్నారా? నా దగ్గర ఇంకొక ఎగ్జైటింగ్ న్యూస్ ఉందండి. మీకు అసలు రోజంటే ఏంటి? మీరు చాలా ఆనందంగా గడపాలంటే మీకు ఫస్ట్ ఏముండాలి? అదేనండి సమయం. ఇప్పుడు నేను దాని గురించే చెప్పబోతున్నాను. మనకు కనిపించని, మన చేతిలో పట్టుకోలేని, కానీ మన జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక శక్తి, అదే సమయం. డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, స్నేహం కోల్పోతే తిరిగి సంపాదించవచ్చు, ఆరోగ్యం పోయినా కొంతవరకు తిరిగి పొందవచ్చు, కానీ సమయం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. టైమ్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ యు స్పెండ్, బట్ యు డోంట్ ఈవెన్ రియలైజ్ ఇట్ కాస్ట్. కాలం విలువ తెలిసేది అది చేతిలో ఉండగా కాదు, అది వెళ్ళిపోయిన తరువాత. ప్రతి ఉదయం సూర్యోదయం మనకు ఒక కొత్త అవకాశం, ప్రతి సాయంత్రం మనకు ఒక ప్రశ్న. ఈరోజు మీ ప్రశ్న ఏంటో తెలుసా? ఈరోజు నీ సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకున్నావు? ఒక చిన్న కథ చెప్తాను, అందరూ చాలా శ్రద్ధగా వినండి. ఒక అబ్బాయి రోజంతా మొబైల్తో గడిపేవాడు, అంటే మనలాగా అన్నమాట. అమ్మ పిలిచిన 1 నిమిషం అనేవాడు. ఒకరోజు అమ్మ అనారోగ్యంతో పడిపోయింది. ఆ రోజు ఆ అబ్బాయి ఎంత పిలిచినా అమ్మ అని ఆమె స్పందించలేదు. అప్పుడు అతనికి అర్థమైంది, తనకు టైం ఉంది అనుకున్నాడు. కానీ టైం అతని కోసం ఆగలేదు. డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం, టైం విల్ నెవర్ వెయిట్ ఫర్ యూ. అయ్యో, మనం కూడా అలాగే కదా. చదవాలి అంటే రేపు మొదలు పెడతాను, ఎక్సర్సైజ్ అంటే మండే నుంచి స్టార్ట్, డైట్ అంటే ఈ నెల తర్వాత చూసుకుందాం. కానీ రేపు ఎప్పుడు రాదు, అది ఎప్పటికీ రేపేగా ఉంటుంది. టుమారో ఈస్ ద బిజియెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ బికాస్ యూ కీప్ పోస్ట్పోనింగ్ ఎవ్రీథింగ్ టు ఇట్. ప్రియమైన విద్యార్థులారా, సమయం మనకు కనిపించని గురువు. అది మాట్లాడదు, అది బోధించదు, కానీ ప్రతి క్షణం మనకు ఒక పాఠం నేర్పుతుంది. ఒక గంట చదివితే నీ భవిష్యత్తులో ఒక అడుగు ముందుకి, ఒక గంట వృధా చేస్తే అదే నీ కలలకు ఒక చిన్న అడుగు వెనక్కి. సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ యు స్మాల్ ఎఫర్ట్స్ రిపీటెడ్ ఎవ్రీడే. నువ్వు నేడు వృధా చేసిన సమయం రేపు నిన్ను ప్రశ్నిస్తుంది. మనలో చాలామంది ఇంకొంచెం టైం ఉంది అనుకుంటారు. దేనికండి, తల్లిదండ్రులతో మాట్లాడడానికి, స్నేహితులను కలవడానికి, మన కలల కోసం పనిచేయడానికి. టైమ్ డజంట్ ఆస్క్, ఇట్ జస్ట్ మూవ్స్. యు కాంట్ గో బ్యాక్ అండ్ చేంజ్ ద బిగినింగ్, బట్ యూ కెన్ స్టార్ట్ నౌ అండ్ చేంజ్ ద ఎండింగ్. సమయాన్ని గౌరవించు, అది నిన్ను గౌరవిస్తుంది. సమయాన్ని వృధా చేయకు, అది నీ భవిష్యత్తుని వృధా చేస్తుంది. గుర్తుంచుకో, ఇఫ్ యు కిల్ టైమ్, టైమ్ విల్ కిల్ యువర్ ఆపర్చునిటీస్. టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ లైఫ్. మిత్రులారా, ఈరోజు నుంచి ప్రతి నిమిషాన్ని విలువైనదిగా మార్చుకోండి. ప్రతి క్షణాన్ని మీ కలలకు దగ్గర చేయండి. ఎందుకంటే జీవితం చిన్నది కాదు, మనమే దాన్ని వృధా చేస్తూ చిన్నదిగా మార్చుకుంటున్నాం.
1: నా పేరు రిష్తా. నేను భాష్యం విద్యాసంస్థల్లో 5వ తరగతి చదువుతున్నాను. నాకు ఆకాశవాణి 90వ వార్షికోత్సవంలో ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్లో 3rd ప్రైజ్ వచ్చింది. ఈరోజు నేను చెప్పబోయేది నా ప్రియ నేస్తం ఆకాశవాణి గురించి. భారత ప్రసార మాధ్యమం ఆకాశవాణి. ఆకాశవాణి అంటే ఆకాశం నుండి వినిపించే స్వరం. భారతదేశంలో రేడియో ప్రసారాల చరిత్రలో ఆకాశవాణి ఒక సువర్ణ అధ్యాయం. ఆకాశవాణి సమాచారాన్ని, వినోదాన్ని, విజ్ఞానాన్ని ప్రజలకు అందించింది, నేటికి అందిస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో దశాబ్దాలుగా ఒక కీలక పాత్రను పోషిస్తుంది ఆకాశవాణి. రైతులకు వ్యవసాయ సమాచారం, విద్యార్థులకు విద్యా కార్యక్రమాలను మరియు ఆరోగ్య సూత్రాలను కూడా అందిస్తుంది. అంతేకాదండోయ్, వార్షికోత్సవాలు, జాతీయ పండుగల ప్రత్యేకతలను కూడా మనం ఆకాశవాణి ద్వారా తెలుసుకోవచ్చు. కాలం మారుతున్న కొద్దీ ఇంటర్నెట్, రేడియోల ద్వారా మరియు మొబైల్ యాప్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి దగ్గరవుతుంది మన ఆకాశవాణి. టీవీ, ఇంటర్నెట్, సోషల్ మీడియా ఎన్నీ ఉన్నా సరే ప్రజలకు సమాచారాన్ని అందించడంలో ఎప్పటికీ మరువలేని నమ్మకమైన మిత్రుడే మన ఆకాశవాణి. ఆకాశవాణి మనకు చేసిన సేవలు మనం ఎప్పటికీ మరువలేనివి. మన నేటి ప్రధాని అయిన శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూడా మన్ కీ బాత్ అనే కార్యక్రమమును ఆకాశవాణి ద్వారా నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా అధికమైన ప్రాచుర్యాన్ని పొందుతున్నారు అనుటలో అతిశయోక్తి ఏమీ లేదు. మీకు తెలుసా, వినడం విజయానికి తొలిమెట్టు అనే మాట నానుడి. దీని అర్థం, దేనినైనా మనం శ్రద్ధగా వింటేనే ఆ విషయంలో అభివృద్ధి చెందగలము. ఇందుకు ఆకాశవాణి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మండే ఎండల్లో బయటికి వెళ్దామంటే కుదరట్లేదా? అలానే ఇంట్లో ఉంటే టైంపాస్ అవ్వట్లేదా? అందుకే మీకు ఒక సరికొత్త విషయాన్ని తెలియజేయడానికి వచ్చింది మీకు నచ్చిన, మీరు మెచ్చిన మిరిషిత. ఈరోజు నేను చెప్పబోయే విషయం పిల్లల కోసం, మరీ ముఖ్యంగా పేరెంట్స్ అందరి కోసం. అసలు నాకు ఒక విషయం అర్థం కాదండి, మార్కుల కోసం పిల్లల్ని తిట్టడం వల్ల లాభం ఉంటుందా? ఉంటుందంటారా? ఇదే డౌట్ మీకు వచ్చింటుంది కదా. అందుకే ఈ విషయంలో మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. అసలు విషయానికి వస్తే, ఎందుకు తిట్టడం? మార్కుల కోసమా, ర్యాంకుల కోసమా? అమ్మయ్యా, పరీక్షలు అయ్యాయి అని ఆనందపడే లోపలే ఫలితాలు వచ్చి తేదీలు తెలిసాయి. ఈ విషయం తెలియడంతోనే పిల్లల్లో ఒత్తిడి మొదలవుతుంది. ఫలితాలు వచ్చి మార్కులు తగ్గాయని తెలిస్తే వాళ్ళకి చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా కోప్పడతారు. మరి మీ పేరెంట్స్ మిమ్మల్ని తిట్టినప్పుడు బాధపడే ఉంటారుగా. ఎప్పుడు తిట్టడమే కానీ మార్కులు తగ్గడానికి వెనుకున్న కారణం ఏంటి అని అడగరు అని అనుకునే ఉంటారుగా. అలాగే ఇప్పుడు మీరు మీ పిల్లల్ని తిట్టినా లేదా వేరే వాళ్ళతో పోల్చినా వాళ్ళు మీకంటే ఎక్కువగానే బాధపడతారు. అందుకే తిట్టడం కాకుండా మార్కులు ఎందుకు తగ్గాయని అడిగి దానికి గల కారణాలు తెలుసుకోండి. వాళ్ళతో ఒక స్నేహితుడిగా మీరుంటే వాళ్ళ చదువులో ఉండే సందేహాలను తీరిస్తే వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోగలరు. అంతేకాదండోయ్, మీ పిల్లలు గొప్ప స్థాయికి చేరడానికి తోడ్పడిన వారవుతారు. ఈ పాటికే మీకు అర్థమైంది అనుకుంటున్నాను, పిల్లల్ని తిట్టడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. తల్లిదండ్రులుగా వాళ్ళని అర్థం చేసుకోవడంలోనే ఉందండి అసలు విషయం. ఇదైతే నా అభిప్రాయం, మరి మీరేమంటారు? సో ఇది ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్. ఈసారి మరొక సరికొత్త టాపిక్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఈజ్ యువర్ రిష్తా వర్మ. థ్యాంక్ యూ.
2: నమస్కారం శ్రోతలారా, ఆకాశవాణి తరంగాల ద్వారా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో నిర్వహించిన ఎస్సీ రైటింగ్ పోటీల్లో నాకు 3rd ప్రైజ్ వచ్చింది. బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇదే ఆకాశవాణి నినాదం. కాబట్టి అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఆకాశవాణి అంటే ఆకాశం ద్వారా వినిపించే వాణి అని అర్థం. దీనినే ఆల్ ఇండియా రేడియో అని పిలుస్తారు. మా అమ్మ నాన్నలు తమ చిన్నతనం జ్ఞాపకాల గురించి చెప్తుంటే ఆకాశవాణి రేడియోలో వచ్చే సంస్కృత వార్తలు, సినిమా పాటలు విని ఆనందించేవారంట. సంస్కృతం తెలియకపోయినా సంప్రతి వార్త సోయంతాం ప్రవాచిత అంటూ మొదలయ్యే సంస్కృత వార్తలను కూడా వదలకుండా వినేవారని చెప్పారు. అప్పుడు నాకు ఆసక్తి కలిగింది. ఆకాశవాణి మీద ఆసక్తి పెరిగి దీన్ని గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామని నా ప్రయత్నంలో అనేక విషయాలు తెలిసాయి. అవేమిటో మీకు చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద రేడియో నెట్వర్క్ మన ఆకాశవాణి. ఆకాశవాణి రేడియోని దేశంలో 99.9% జనాభా వినే అవకాశం ఉంది. 1936లో మొదలైన ఆకాశవాణి ప్రసార భారతి ద్వారా నిర్వహింపబడిన ప్రభుత్వ సంస్థ. కర్ణాటకకు చెందిన గోపాలస్వామి గారు ఆల్ ఇండియా రేడియోని ఆకాశవాణి అని పేరిచ్చారు. ఇక తెలుగు రేడియో విషయానికి వస్తే 1948లో విజయవాడ కేంద్రం తొలి తెలుగు కేంద్రంగా పేరు పొందింది. ప్రస్తుతంగా కడప, హైదరాబాద్, అనంతపురం, తిరుపతి, కర్నూలులో విస్తరించాయి. ఆకాశవాణి నా ప్రియ నేస్తం, ఎందుకంటే ఇది దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రానికి వినోదం మరియు నమ్మకమైన సమాచారాన్ని అందించింది. మధ్యకాలంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న కార్యక్రమం మన్ కీ బాత్, అంటే మనసులో మాట. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలతో ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మాట్లాడే కార్యక్రమం. ఈ కార్యక్రమం 3rd అక్టోబర్ 2014 ప్రారంభమై 2026 ఏప్రిల్ 26వ తేదీన 133 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మహిళలు, రైతులు, విద్యార్థులకు, అన్ని వర్గాలకు చెందిన వారికి స్ఫూర్తినిస్తుంది. అందరి ప్రియనేస్తం ఆకాశవాణి అవడానికి ఇది కూడా ఒక కారణం. యువవాణి అనే కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థులు, బాలబాలికలు మరియు యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. బాలానందం అనే కార్యక్రమంలో పిల్లలకు నీతి, సామాజిక స్పృహ ఇంకా నైతిక విలువలను పెంపొందించే నీతి కథలు ప్రసారం అవుతాయి. రైతు సలహాలో ఈ కార్యక్రమం ద్వారా రైతులకు అవసరమైన సలహా సూచనలు ఇస్తారు. వారికి వ్యవసాయ పద్ధతులు, సాగుబడి విధానాలు వివరంగా చెప్తారు. కాబట్టి ఇది రైతులకి కూడా ప్రియనేస్తమైంది. వివిధ భారతి ద్వారా శ్రోతలను సినిమా పాటలు ద్వారా ఎంతోగానో అలరించింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆకాశవాణి రేడియో కూడా రూపాంతరం చెందుతూ వచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మరియు ఆకాశవాణి లైవ్ ద్వారా రేడియో సెట్ లేకపోయినా ఆకాశవాణి కార్యక్రమాలను వినవచ్చు. ఆన్లైన్ రేడియో ఎఫ్ఎం వెబ్సైట్ ద్వారా తెలుగు ఛానల్ను ప్రపంచవ్యాప్తంగా వినే అవకాశం ఉంది. ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న ఆకాశవాణి నా ప్రియ నేస్తం అని నిస్సందేహంగా చెప్పగలను. చివరిగా ఆకాశవాణి గురించి నేను రాసిన ఒక చిన్న కవిత మీకు వినిపిస్తాను. ఆకాశమంతా ఆలపించే స్వరం, ఆకాశవాణి మా ఊరి ఉదయం, చిరుగాలిలో చేరిన పాటలు, చెరువు తీరాన వినిపించే మాటలు, పల్లె నుంచి పట్టణం దాకా మనసుల్ని కలిపిన మధుర ధ్వనిగా, తాతయ్య చెవిలో జ్ఞాపకమై, అమ్మమ్మ హృదయంలో దీపమై, రేడియో కాదు ఓ కుటుంబం, కాలాన్ని దాటిన అనుబంధం, ఆకాశవాణి పలికిన ప్రతిసారి ఇల్లు మొత్తం వెలుగై మారి, స్వరాల దారిలో సాగిన యానం మన భారతానికి అది గర్వగానం. ఇంతటితో సెలవు. నేను మీ ఫహ్మిద.
3: ఆకాశవాణి 90వ సంతాల వేడుకలో భాగంగా ఆకాశవాణి వారు నిర్వహించిన ఎస్సే రైటింగ్ పోటీలో నాకు తృతీయ బహుమతి వచ్చింది. నేను మీ చెల్లాకి చైత్ర. ఈరోజు నా ప్రియనీసం ఆకాశవాణి గురించి చెప్పడానికి వచ్చాను. మనిషి జీవితంలో స్నేహం చాలా ముఖ్యమైనది. మనతో మాట్లాడే మనసుకు ఆనందం ఇచ్చే వ్యక్తినే నిజమైన నేస్తం అంటారు. అలాంటి ఒక ప్రత్యేకమైన నేస్తం నాకు ఉంది. అది మనిషి కాదు, ఒక మాధ్యమం, అదే ఆకాశవాణి. నా ప్రియ నేస్తం ఆకాశవాణి నా జీవితంలో ఒక ముఖ్యమైన స్థానం కలిగినది. ఇది కేవలం ఒక రేడియో మాత్రమే కాదు, నాకు సహచర్యం ఇచ్చే ఒక మంచి స్నేహితుడు. ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు నాతో మాట్లాడుతూ నాకు కొత్త విషయాలు నేర్పించే గురువుగా ఉంటుంది. ఆకాశవాణి ద్వారా నాకు ప్రపంచంలో జరిగే విషయాల గురించి అవగాహన పెరుగుతుంది. వార్తలు, పాటలు, కథలు, విద్యా కార్యక్రమాలు ఇవి నా జ్ఞానాన్ని పెంచుతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆకాశవాణి ఒక ప్రధాన సమాచార వనరుగా ఉంటుంది. నాకు ఆకాశవాణిలో వచ్చే పాటలు చాలా ఇష్టం. ఇవి నా మనసుని సంతోషంగా మార్చేస్తాయి. కొన్ని సమయాలలో నాకు ఒక స్నేహితుడిలాగా మాట్లాడుతుంది అని అనిపిస్తుంది. అందుకే నేను గర్వంగా చెప్పగలను, సంతోషం పంచే స్వరం, జ్ఞానం ఇచ్చే నేస్తం ఆకాశవాణి అని. మనతో మాట్లాడి మనసుకు ఓదార్పు ఇస్తుంది. ఒంటరితనానికి ఓదార్పు ఆకాశవాణి స్వరం అని చెప్పవచ్చు. కనిపించని స్నేహం నీవే ఆకాశవాణి, వినిపించిన ప్రతి స్వరం నా హృదయానికి హాయి, ఒంటరితనంలో ఓదార్పుగా, ఆనందంలో తోడుగా నా ప్రతిభావానికి అర్థం చెప్పే నేస్తం నీవే. ముగింపుగా చెప్పాలంటే ఆకాశవాణి నా జీవితంలో ఒక అమూల్యమైన భాగం. ఇది నాకు వినోదం, జ్ఞానం అందిస్తుంది. హృదయాలకు దగ్గర అయిన ఆకాశవాణిలో మీతో మాట్లాడుతుంది మీ చెల్లాకి చైత్ర. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం మన అందరి జీవితానికి చాలా దగ్గరగా ఉన్న విషయం. లైఫ్ ఇస్ ఎ మిక్స్ విత్ టీయర్స్, స్మైల్, స్మాల్ సర్ప్రైజెస్. జీవితం అంటే కేవలం నవ్వులు కాదు, కేవలం బాధలు కాదు, అది ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్. మరి ఇంకా ఇవాళ మన టాపిక్ ఏంటంటే స్కూల్ లైఫ్ కామెడీ స్పెషల్. స్కూల్ అంటే ఎడ్యుకేషన్ మాత్రమే కాదండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్. ఎస్పెషల్లీ టీచర్స్ డైలాగ్స్ అంటే లెజెండరీ డ్రెస్సెస్ అనుకోండి. మరి ఎగ్జామ్స్ టైంలో మన కాన్ఫిడెన్స్ ఏంటి, ఈసారి పక్కా చదివేస్తా. బుక్ కూడా షాక్ అయి ఉంటుంది, అసలు నువ్వెవరు. లంచ్ బాక్స్ ఓపెనింగ్ టైం గురించి చెప్పడమే అక్కర్లా, మన ఫుడ్ కన్నా పక్కన వాళ్ళది టేస్టియర్ గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ బిర్యానీ తెచ్చిన ఫ్రెండ్స్ కి సడన్ గా 25 బెస్ట్ ఫ్రెండ్స్ వస్తారు. మరి అటెండెన్స్ లో ప్రెసెంట్ మ్యామ్ అని స్టైలిష్ గా చెప్పాలని ట్రై చేస్తాం, కానీ వాయిస్ క్రాక్ అయ్యి ఫుల్ ఎంబారెస్మెంట్ అవుతుంది. ఫ్రెండ్స్, మన లైఫ్ లో చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి. ఫ్రెండ్ ఒకసారిగా హే ఐ మిస్డ్ యు అని మెసేజ్ చేస్తే, టీచర్ మనని అప్రిషియేట్ చేస్తే, మన ఫేవరెట్ ఫుడ్ తింటే, ఇవి పెద్ద అచీవ్మెంట్స్ కాదనుకోండి కానీ మన హార్ట్ ని ఫిల్ చేస్తాయి. హ్యాపీనెస్ డస్ నాట్ కమ్ విత్ బిగ్ అనౌన్స్మెంట్, ఇట్ కమ్స్ సైలెంట్లీ లైక్ ఎ స్మైల్. ఇప్పుడు మీకోసం ఒక చిన్న స్టోరీ. ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు. అందరూ ఆ స్టూడెంట్ ని చూసి నవ్వారు, కానీ అతను మాత్రం అస్సలు గివ్ అప్ కాలేదు. అదే అతని సక్సెస్ కి రీజన్ అయ్యింది. కాబట్టి బ్యాడ్ డేస్ ఆర్ నాట్ బ్యాడ్ లైఫ్స్, దే ఆర్ జస్ట్ లెసన్స్. బట్ లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ కామన్. సమ్ టైమ్స్ యు మే విన్, సమ్ టైమ్స్ యు మే లెర్న్. సో నెవర్ గివ్ అప్. మీరు స్ట్రాంగ్ గా ఉండాలి, మీ డ్రీమ్స్ కోసం ఫైట్ చేయాలి, ఎందుకంటే యర్ స్టోరీ ఇస్ నాట్ ఓవర్ యెట్. సరే లిజనర్స్, ఇప్పుడు ఒక స్మాల్ ఫన్ క్వశ్చన్. క్లాస్ లో ఎక్కువ ఎవరు మాట్లాడతారు, బాయ్సా గర్ల్సా? మీ ఆన్సర్ ని మన ఇమాజినేషన్ ఇన్బాక్స్ కి పంపించండి. ఇప్పుడు ఒక స్మాల్ జోక్. ఇది ఒక కాన్వర్సేషన్ ఒక టీచర్ కిను ఇంకా స్టూడెంట్ కి. టీచర్ ఇలా చెప్పింది, వై ఆర్ యు లేట్? స్టూడెంట్ ఇలా అన్నాడు, రోడ్డు మీద బోర్డు ఉంది మ్యామ్ గో స్లో అని. చూసారా స్టూడెంట్ ఎంత తెలివైన వాడు. ఫ్రెండ్స్, లైఫ్ పర్ఫెక్ట్ కాదు కానీ అది బ్యూటిఫుల్. నవ్వులు ఉండాలి, కన్నీళ్లు కూడా ఉండాలి, అప్పుడే లైఫ్ కంప్లీట్ అవుతుంది. సరే అండి ఫ్రెండ్స్, నవ్వుతా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీ అందరితో మాట్లాడుతుంది మీ చలాకి చైత్ర.
4: గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ ఆర్ అనగా సింగ్. సో ఐ పార్టిసిపేటెడ్ ఇన్ ఆకాశవాణి 90th యానివర్సరీ, ఇన్ దట్ ఐ గాట్ సెకండ్ ప్రైజ్. హలో హలో, నమస్కారం అందరికి, నేను అమేజింగ్ అనఘ. ఈరోజు మీ అనఘ మాట్లాడే టాపిక్ వినగానే గుండె జల్లు అనే రెండు పదాల గురించి. అవేంటో తెలుసా? అమ్మా, నాన్న. అమ్మ అంటే క్షమాగుణానికి మారు పేరు. మన చిన్నప్పుడు అమ్మ చేతిని వదిలితే భయపడేవాళ్ళం, కానీ ఇప్పుడు పెద్దవాళ్లమయ్యాక ఆమె హృదయాన్నే వదిలేస్తున్నాం. ఆమె పిలిస్తే ఇప్పుడు టైం లేదు అంటాం. ఆమె మాట్లాడాలి అని అనుకుంటే మనం ఫోన్లో బిజీగా ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి, మన ఒక్క మాట కోసం, మన ఒక్క నవ్వు కోసం ఆమె ఎన్ని రాత్రులు నిద్రపోలేదు. మన కోసం తన కలల్ని మౌనంగా మర్చిపోయింది. మన భవిష్యత్తు కోసం తన వర్తమానం త్యాగం చేసింది. అలాంటి అమ్మకి మన దగ్గర నుంచి కావాల్సింది కొంచెం ప్రేమ, కొంచెం సమయం మాత్రమే. ఒకరోజు మనకు టైం ఉంటుంది, కానీ అమ్మ పిలిచే ఆ స్వరం మనకు వినిపించకపోవచ్చు. ఆ రోజు మన గుండె అడుగుతుంది, ఇంకోసారి అమ్మని కౌగలించుకుంటే బాగుండేది అని, ఇంకోసారి అమ్మతో మాట్లాడితే బాగుండేది అని. ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. తర్వాత పదం నాన్న. నాన్న అంటే ఒక మౌన యోధుడు. ఫ్రెండ్స్, మన చిన్నప్పుడే కదా నాన్న చేతిని పట్టుకుని నడవడం, ఆయన భుజాల మీద కూర్చొని ప్రపంచాన్ని చూడడం. ఆ క్షణాల్లో మనకు భయం అనే పదమే తెలిసేది కాదు, ఎందుకంటే నాన్న ఉన్నారు కదా అన్న నమ్మకం. కానీ మనం పెద్దవాళ్లమయ్యే కొద్దీ ఆ చేతిని వదిలేస్తాం, ఆ మాటలు తగ్గిస్తాం, ఆ దూరం పెంచేస్తాం. నాన్న మాత్రం అదే చోట అదే ప్రేమతో మన కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. మనకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆయన దగ్గరకు వెళ్తాం. నాన్న ఇది కావాలి, నాన్న అది కావాలి, ఆయన ఒక్క మాట కూడా అడగకుండా సరే అని చెప్పి తన అవసరాల్ని మళ్ళీ మళ్ళీ పక్కన పెడతారు. అదే నాన్న ప్రేమ. చూపించని ప్రేమ, చెప్పని ప్రేమ, కానీ ఎప్పటికీ తగ్గని ప్రేమ. ఫ్రెండ్స్, ఒకసారి గమనించారా, మనకు బాధ వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరకు వెళ్తాం? అమ్మ దగ్గరకు. కానీ మన బాధ చూసి మౌనంగా బాధపడేది ఎవరో తెలుసా? నాన్న. ఆయన కన్నీళ్లు చూపించరు, కానీ మన కోసం రాత్రిళ్ళు నిద్రపోకుండా ఆలోచిస్తారు. మన భవిష్యత్తు కోసం తన వర్తమానం త్యాగం చేస్తారు. ఒకరోజు మనకు అర్థమవుతుంది, మన వెనకాల ఎప్పుడూ నిశ్శబ్దంగా నిలబడి మనకు బలం ఇచ్చిన ఆ వ్యక్తి, మన కోసం తన జీవితాన్ని మెల్లగా ఖర్చు చేసిన ఆ మనిషి మన నాన్న అని. ఎందుకంటే ఫ్రెండ్స్, మన జీవితంలో మనల్ని ఎప్పుడూ పడిపోకుండా పట్టుకునే చేత పేరు, మన వెనకాల నిలబడే నీడ పేరు నాన్న. అమ్మ కళ్ళల్లో కన్నీరు కాదు ఆనందం చూడండి, నాన్న మొహం మీద టెన్షన్ కాదు గర్వం చూడండి. సో ఫైనల్గా ఒక మాట, గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టే ముందు ఇంట్లో కనిపించే దేవుళ్ళలాంటి అమ్మా నాన్నల కాళ్ళకి దండం పెట్టండి. ఎందుకంటే అమ్మ లేనిదే ఈ జన్మ లేదు, నాన్న ఇచ్చిన ధైర్యం లేనిదే ఈ గమ్యం లేదు. అమ్మా నాన్న, మీ రుణం తీర్చుకోలేనిది, మీరు నాకు ప్రాణం,

0: అమ్మా నాన్నల్ని ప్రేమించండి, గౌరవించండి. నా ప్రియనేస్తం ఆకాశవాణి. ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్రం అని వినగానే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. టీవీలు, మొబైల్స్ లేని రోజుల్లో రేడియోనే మనకు ప్రపంచాన్ని చూపించింది. అందుకే ఆకాశవాణి నాకు రేడియో కాదు, నా ప్రియనేస్తం. ఆకాశవాణి అంటే ఆల్ ఇండియా రేడియో ఎయిర్. 1936లో ప్రారంభమైన ఈ సంస్థకు 1956లో ఆకాశవాణి అని పేరు పెట్టారు. ప్రసార భారతిలో భాగంగా దేశంలో 470కి పైగా కేంద్రాలతో ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్ ఇది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, కడప, అనంతపురం కేంద్రాలు చాలా ప్రసిద్ధి. ఆకాశవాణి ఎందుకు నా ప్రియనేస్తమో తెలుసా? వార్తల నేస్తం. ఉదయం 6 గంటలకు వార్తలు చదువుతున్నది అని వినగానే ఇంటిల్లపాది చెవులు రిక్కించేవారు. పల్లెలో కరెంటు లేకపోయినా బ్యాటరీ రేడియోలో వార్తలు వినేవారు. యుద్ధం, ఎన్నికలు అన్నీ ముందుగా ఆకాశవాణే చెప్పేది. విద్యానేస్తం, విద్యార్థి లోకం. పాఠశాల ప్రసారాల ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు పాఠాలు నేర్పింది. ఇంగ్లీష్ లెసన్లు, సైన్స్ ప్రయోగాలు, గణితం మెలకువలు రేడియోలోనే విని నేర్చుకున్నవారు ఉన్నారు. రైతునేస్తం, వ్యవసాయ ప్రసారం. పల్లె పదాలు, కార్యక్రమాలు రైతులకు వాతావరణ సమాచారం, పంటల చిట్కాలు, మార్కెట్ ధరలు చెప్పేవి. కోస్తాలో తుఫాను వస్తే ఆకాశవాణి మొదట హెచ్చరించింది. ఆపదలో నేస్తం, 2004 సునామీ, 2014 హుద్హుద్ తుఫాన్, కోవిడ్ సమయంలో కరెంటు నెట్వర్క్ పోయినా ఆకాశవాణి ప్రసారాలు ఆగలేదు. ప్రజలకు ధైర్యం చెప్పి సహాయ సమాచారం అందించింది. నా అనుభవం, మా తాతగారు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రాంతీయ వార్తలు వినేవారు. ఆదివారం మధ్యాహ్నం, ఆదివారం సినిమా పాటల కోసం మేము పిల్లలం రేడియో చుట్టూ చేరేవాళ్లం. పరీక్షల సమయంలో విద్యార్థి లోకం క్విజ్ విని నోట్స్ రాసుకునేదాన్ని. ఇప్పుడు మొబైల్స్ ఉన్నా కారులో వెళ్తున్నప్పుడు 102.2 MHz విజయవాడ FM వింటే ఇంకా హాయిగా ఉంటుంది. నేటి ఆకాశవాణి. ఇప్పుడు ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్, యూట్యూబ్, FM రెయిన్బో, వివిధ్ భారతి ద్వారా కొత్త తరానికి దగ్గరైంది. మన్ కీ బాత్ కార్యక్రమంతో ప్రధాని నేరుగా ప్రజలతో మాట్లాడుతున్నారు. తెలుగులో 100 ఏళ్ల తెలుగు సినిమా పాటలు, తెలుగు వెలుగు వంటి కార్యక్రమాలు ఇప్పటికీ శ్రోతలను ఆలరిస్తున్నాయి. సోషల్ మీడియా యుగంలో కూడా ఆకాశవాణి తన విశ్వనీయతను కోల్పోలేదు. ఫేక్ న్యూస్ లేకుండా, కులమతాలకు ఆతీతంగా, ధనిక పేద తేడా లేకుండా అందరికీ సమాచారం, వినోదం, విద్యను అందిస్తోంది. అందుకే తరాలు మారినా ఆకాశవాణి ఎప్పటికీ నా ప్రియనేస్తం. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే దాని నినాదాన్ని నిజం చేస్తూ ఇంకా ఎన్నో ఏళ్ళు మనతో ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: హాయ్, హలో, ఐ ఆమ్ యశస్వి, స్టడీయింగ్ ఇన్ 7th class. ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ నా ప్రియనేస్తం ఆకాశవాణి. నా ప్రియనేస్తం ఆకాశవాణి మీన్స్ మై డియర్ ఫ్రెండ్ ఆకాశవాణి. ఆకాశవాణి ఈజ్ అఫీషియల్లీ నోన్ యాజ్ ఆల్ ఇండియా రేడియో. ఇట్ ఈస్ ద నేషనల్ బ్రాడ్కాస్టర్ ఆఫ్ ఇండియా. ఎస్టాబ్లిష్డ్ ఇన్ June 8, 1936. ఇట్ హ్యాస్ బీన్ 19 ఇయర్స్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్రాడ్కాస్టర్ ఇన్ ద వరల్డ్. ఆకాశవాణి మీన్స్ ద వాయిస్ ఫ్రమ్ ద స్కై ఇన్ సాంస్క్రిట్. ఫస్ట్లీ ఇట్ వాజ్ యూజ్డ్ ఫర్ ప్రైవేట్ రేడియో స్టేషన్స్ బై ఎంవి గోపాల్ స్వామి ఇన్ మైసూర్ ఇన్ 1935. పోయట్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆల్సో రోట్ ఏ పోయమ్ డెడికేటెడ్ టు ఇట్. ఆకాశవాణి బ్రాడ్కాస్ట్ ఇన్ 23 languages. ద ఐకానిక్ ప్రోగ్రామ్స్ ఆర్ మన్ కీ బాత్, స్పోర్ట్స్ కామెంటరీ అండ్ న్యూస్ బులెటిన్. ద మోటో ఆఫ్ ఆకాశవాణి ఈస్ బహుజన హితయ, బహుజన సుఖయ, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మెనీ, ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ మెనీ. ఆకాశవాణి హ్యాస్ బీన్ ద సౌండ్ ఆఫ్ ఇండియా. Nowadays we all have televisions, internet, but many people listens to the radio every day.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్ముడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

అదుర్ సుచిత్రం నుంచి మీరు ఈ పాట విన్నారు. మీకా సింగ్ సుచిత్ర కార్తిక్ కుమార్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్. తర్వాత పాట ఆవార చిత్రం నుంచి వింటారు. యువన్ శంకర్ రాజా తన్వి పాడిన పాట వెన్నెలకంటి రచనలో.

తర్వాత పాట బృందావనం. ఈ చిత్రం నుంచి వింటారు శంకర్ మహాదేవన్, శ్రేయా ఘోషాల్ పాడిన పాట. సంగీతం థమన్, రచన అనంత శ్రీరామ్.

0: మీరింతవరకు
1: లయ విన్యాసం విన్నారు.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవనధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

0: గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.
1: సమయం 5:30. యువవాణి ఈ కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.

యువ శ్రోతలందరికీ స్వాగతం. కాలచక్రం గిర్రున తిరుగుతూనే ఉంటుంది. రోజులు, నెలలు, సంవత్సరాలు ఇలా ఇట్టే గడిచిపోతున్నాయి. కానీ క్యాలెండర్లో కనిపించే ప్రతి అంక వెనుక అంతులేని చరిత్ర దాగి ఉంటుంది. కొందరి ఆశయాలు, మరికొందరి పోరాటాలు,

0: ఇంకొందరి విజయాలు ఆయా తేదీలను చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించేలా చేస్తాయి. ఈరోజు అనగా మే 24వ తేదీన కూడా ఇలాంటి ఎన్నో అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక పక్క అంతర్జాతీయ దినోత్సవం, మరోపక్క సాంకేతిక విప్లవాలు, ఇంకో పక్క ఆకాశాన్ని జయించిన సాహసాలు, ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఆ విషయాలేమిటో, వాటి వెనక ఉన్న కదిలించే కథలు ఏమిటో ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి అంతకంటే ముందు ఒక పాట వినేద్దామా?
1: అర్మాన్ మలిక్ పాడిన పాట మిరాయి చిత్రం నుండి.

పాట వినేశారు కదా. ఇక ఈ రోజుకున్న ప్రాముఖ్యతల్లోకి వెళ్ళిపోతే, మే 24వ తేదీ అనగానే అంతర్జాతీయ స్థాయిలో ముందుగా గుర్తుకు వచ్చేది కామన్వెల్త్ దినోత్సవం. ప్రపంచ చిత్రపటాన్ని ఒకసారి గమనిస్తే అందులో 56వ స్వతంత్ర దేశాలు సముదాయమే ఈ కామన్వెల్త్. ఒకప్పుడు వలసవాద పాలనలో ఉన్న ఈ దేశాలన్నీ కలిసి నేడు ఒక సమాన స్థాయి కలిగిన కుటుంబంలా ఒకరికొకరు వెన్నట్టు ఉంటూ ఎలా అభివృద్ధి చెందాలో ఈ వ్యవస్థ మార్గనిర్దేశం చేస్తుంది. కేవలం ఆర్థికపరమైన అంశాలే కాకుండా పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కుల రక్షణ, అందరికీ నాణ్యమైన విద్యను అందించడం మరియు ప్రజాస్వామ్య విలువలను కాపాడడం వంటి ఎన్నో ఉన్నతమైన లక్ష్యాల కోసం ఈ దేశాలన్నీ ఏకతాటిపై నడుస్తున్నాయి. ముఖ్యంగా నేటి యువతను నాయకులుగా తీర్చిదిద్దడంలో కామన్వెల్త్ వ్యవస్థ ఎంతో విశిష్టమైన కృషి చేసింది. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటో ఈ దేశాల కలయిక మనకు స్పష్టంగా చెబుతుంది. యువతగా మనం ఆలోచనలు కేవలం మన ప్రాంతానికే పరిమితం కాకుండా విశ్వనరులుగా ఎలా ఎదగాలి, ప్రపంచ శాంతికి మనం ఎలా తోడ్పడాలి అని ఆలోచించడానికి ఈ దినోత్సవం చక్కని వేదిక. తిరుచిత్రం నుండి ధనుంజయ్ శ్రీనివాస్ మౌలి పాడిన పాట మీరు వింటారు.

పాట విన్నారు కదా. ఇక మన రెండో విశేషం, ప్రకృతి మరియు మూగ జీవాలను ప్రేమించే ప్రతి ఒక్కరికూ తెలుసుకోవాల్సిన విషయం. ఈరోజు అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవం. మార్కోర్ అంటే ఏమిటి అని ఆలోచిస్తున్నారా? ఇది మంచుతో కప్పబడిన ఎత్తైన పర్వత ప్రాంతాల్లో జీవించే ఒక అద్భుతమైన మరియు అత్యంత అరుదైన అడవి పక్షుల జాతి. వీటిని చూడగానే ఎవరికైనా ముందుగా ఆకట్టుకునేది వాటి కొమ్ములు దాదాపు 5 అడుగులు పొడవు ఉండి ఒక స్క్రూలాగా వంకర్లు తిరిగి చూడడానికి ఎంతో రాజసంగా ఉంటాయి. ఇవి ప్రధానంగా ఆసియా ఖండంలో పర్వత శ్రేణులలో అత్యంత ఎత్తైన శిఖరాలను సైతం సునాయాసంగా పైకెక్కగలవు. అయితే ఎంతో అద్భుతమైన ఈ జీవులు ఇప్పుడు కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్నాయి. మానవులు అడవులను నరికేయడం వల్ల వాటి నివాసాలు ధ్వంసమైపోతున్నాయి. అలాగే కొమ్ములు కోసం వేటగాళ్లు వీటిని విచక్షణారహితంగా చంపేస్తున్నారు. ఈ భయంకరమైన పరిస్థితి నుండి ఈ మూగజీవులను రక్షించుకోవాల్సిన అత్యవసర ఉద్దేశంతోనే ఐక్యరాజ్యసమితి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ భూమి కేవలం మనుషులది మాత్రమే కాదు, కంటికి కనిపించని సూక్ష్మజీవి నుండి మహావృక్షాల వరకు అన్నిటికీ ఇక్కడ బతికే హక్కు ఉంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం, మన భవిష్యత్ తరాలకు ఈ అందమైన జీవ వైవిధ్యాన్ని అందించడం మనందరి బాధ్యత అని ఈరోజు మనకు మరోసారి గట్టిగా గుర్తు చేస్తుంది. ఇప్పుడు మీకోసం కూలీ చిత్రం నుండి ఆరీవు రాంబాబు అనిరుద్ధ రవిచందర్ పాడిన పాట.

పర్యావరణం గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనకు దగ్గరైన మన భావోద్వేగాలకు సంబంధించిన ఒక తీయనైన విషయం గురించి చెప్పుకుందాం. ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా చాలామంది సోదరుల దినోత్సవం జరుపుకుంటారు. మన ఇంట్లో మన అన్న లేదా తమ్ముడితో ఉండే బంధం మాటల్లో చెప్పలేనిది. చిన్నతనంలో ఒక చిన్న బొమ్మ కోసమైనా, టీవీ రిమోట్ కోసమో కుక్కపిల్లల్లాగా పోరాడుకుంటాం, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటాం. కానీ అదే వయసు పెరిగే కొద్దీ ఆ బంధం ఒక స్నేహంగా మారిపోతుంది. మన కష్టాన్ని, మన బాధను ఎవరితోనూ చెప్పుకోలేని సమయంలో సతమతమవుతున్నప్పుడు నేనున్నాను అంటూ భుజం తట్టే మొదటి వ్యక్తి బహుశా మన సోదరుడే అవుతాడు. సోదరుడు అంటే కేవలం రక్తం పంచుకొని పుట్టినవాడే కానక్కర్లేదు. మన కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ, మన తప్పులను తీర్చిదిద్ది, మన విజయాలను సెలబ్రేట్ చేసుకునే ఏ ప్రాణ స్నేహితుడైనా సరే ఒక సోదరుడితోనే సమానమే. ఉరుకులు పరుగులు ఈ జీవితంలో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోతుంటాం. కాబట్టి ఈ కార్యక్రమం వింటున్న మీరు వెంటనే మీ సోదరులకు, ఆ స్థానంలో ఉన్న మీ ఆత్మీయ మిత్రులకు ఒక చిన్న మెసేజ్ లేదా ఫోన్ చేసి మీ ప్రేమను వ్యక్తపరచండి. డూట్ చిత్రం నుండి మీకోసం ఒక పాట.

సరే, ఇప్పుడు చరిత్రను మలుపు తిప్పిన ఒక అద్భుతమైన ఘట్టం గురించి తెలుసుకుందాం. ఈరోజు సమాచార ప్రసార రంగంలో, అంటే కమ్యూనికేషన్ రంగంలో అతిపెద్ద విప్లవం వచ్చిన రోజు. ఒకసారి ఊహించుకోండి, మన చేతిలో స్మార్ట్ ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు. వేరే ఊరిలో ఉన్న మన వాళ్ళు ఏదైనా అత్యవసరం సమాచారం పంపాలంటే ఉత్తరాలు రాయాలి. అవి చేరడానికి రోజులు తరబడి, కొన్నిసార్లు నెలలు తరబడి సమయం పట్టేది. ఆ నిరీక్షణ ఎంత కష్టంగా ఉంటుందో కదా. కానీ 1844 సంవత్సరం మే 24వ తేదీన ఆ సుదీర్ఘ నిరీక్షణకు ఒక శాశ్వతమైన ముగింపు పడింది. అమెరికాలో శామ్యూల్ మోర్స్ అనే సుప్రసిద్ధి శాస్త్రవేత్త ఎన్నో ఏళ్ల కృషి తర్వాత మొదటిసారిగా ఎలక్ట్రానిక్ టెలిగ్రాఫ్ ద్వారా సందేశాల్ని విజయవంతంగా పంపారు. వైర్ల ద్వారా విద్యుత్ సంకేతాలను ఉపయోగించి ఆయన పంపిన ఆ మొట్టమొదటి సందేశం, దేవుడు ఏమి సృష్టించాడు? అక్కడి నుండే ప్రపంచ స్పీడ్ అందుకుంది. ఈరోజు మనం అత్యంత వేగంగా వాడుతున్న వీడియో కాల్స్, శాటిలైట్ కమ్యూనికేషన్స్ మరియు క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టివేసే ఆధునిక సమాచార వ్యవస్థలన్నిటికీ ఆ రోజు మోర్స్ పంపిన ఆ చిన్న ఎలక్ట్రానిక్ సందేశమే బలమైన పునాది. మనిషి మేధస్సుకు అదొక గొప్ప నిదర్శనం. కార్యక్రమం ఆఖరి దిశకు చేరుకుంది. ముగించే ముందు, యువత నగరాల్లో ఉత్సాహాన్ని, ఎదలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక గొప్ప సాహస గాథను మీతో పంచుకుంటాను. మహిళలు వంటకే పరిమితం అనుకుంటున్న ఆ రోజుల్లో 1930 మే 24వ తేదీన యామీ జాన్సన్ ఒక యువతి ఆకాశమే హద్దుగా ఒక సరికొత్త చరిత్ర సృష్టించారు. అప్పట్లో విమానయానం అంటేనే ఎంతో ప్రమాదకరం. అలాంటిది ఆమె ఒంటరిగా ఒక చిన్న విమానం నడిపి ఇంగ్లాండ్ దేశం నుండి ఆస్ట్రేలియా వరకు ప్రయాణించింది. అలా ప్రయాణించిన తొలి మహిళగా కూడా అరుదైన రికార్డును సాధించారు. ఆ సాహసోపేతమైన ప్రయాణం చేసే సమయానికి ఆమె వయస్సు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. ఆధునిక టెక్నాలజీ, GPS లాంటివి ఏమీ లేని ఆ రోజుల్లో దిట్టమైన మేఘాలు, భయంకరమైన ఇసుకు తుఫాన్లు, ఎన్నో ప్రతికూల వాతావరణ పరిస్థితులను అత్యంత ధైర్యంగా ఎదుర్కొని రోజుల పాటు నిరంతరం ప్రయాణించి ఆమె ఆస్ట్రేలియా చేరుకున్నారు. ప్రాణాలకు తెగించి ఆమె చేసిన ఆ ప్రయాణం ప్రపంచాన్ని నిర్వేరపరిచింది. మనలో బలమైన సంకల్పం, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొనే స్థిరమైన పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన ప్రయాణమైనా సులభమే అని ఆమె ప్రపంచానికి చాటి చెప్పారు. తన ముందున్న లక్ష్యాలు ఎంత పెద్దవైనా సరే, యామీ జాన్సన్ లాగా అంచెలంచెలుగా విశ్వాసంతో అడుగు ముందుకు వేయాలని ఈరోజు మనకు నేర్పుతోంది. కార్తికేయ 2 చిత్రం నుండి మీకోసం ఒక పాట.

0: కాబట్టి శ్రోతల్లారా, క్యాలెండర్లో కనిపించే ఒక సాధారణమైన రోజు వెనుక ఎన్ని గొప్ప చారిత్రక విషయాలు, ఎంతో స్ఫూర్తి దాగి ఉంటుందో విన్నారు అనే అనుకుంటున్నాను. ఈరోజు ముచ్చట్లు మీకు కొత్త ఆలోచనలను, జ్ఞానాన్ని అందించాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. రేపు మళ్ళీ సరికొత్త ఉత్సాహంతో, మరిన్ని విజ్ఞానదాయకమైన విషయాలతో, అద్భుతమైన పాటలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవా మరి.
1: యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం సాయంత్రం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మై జయా భారతి. विदेश मंत्री डॉक्टर सुब्रमण्यम जयशंकर और अमेरिका के विदेश मंत्री मार्को रूबियो ने आज नई दिल्ली में कई मुद्दों पर चर्चा की. दोनों नेताओं ने भारत अमेरिका रणनीतिक भागीदारी को और मजबूत करने की प्रतिबद्धता दोहराई और व्यापार, ऊर्जा, मोबिलिटी तथा क्षेत्रीय सुरक्षा समेत कई क्षेत्रों में सहयोग का उल्लेख किया. डॉ जयशंकर ने प्रतिनिधिमंडल स्तर की बातचीत के बाद संवाददाता सम्मेलन में कहा कि दोनों देशों के बीच व्यापार समझौते को जल्द से जल्द अंतिम रूप दिया जाना चाहिए.
3: हमने हाल ही में ऊर्जा क्षेत्र में विस्तार का स्वागत किया है. भारत की ऊर्जा सुरक्षा के लिए आपूर्ति विविध माध्यम में उपलब्ध है. हमने परमाणु ऊर्जा सहयोग पर भी बातचीत की है. शांति अधिनियम के पारित होने से हमारे सामने नई संभावनाएं खुली हैं.
2: ईरान संघर्ष पर डॉ जयशंकर ने कहा कि भारत उन गिने चुने देशों में शामिल है जिनके अमेरिका, इसराइल, ईरान और अन्य खाड़ी देशों के साथ मजबूत रिश्ते हैं. उन्होंने कहा कि भारत क्षेत्र में शांति और स्थिरता तथा भारतीय समुदाय के कल्याण के साथ साथ ईंधन की कम कीमतें चाहता है. अमेरिका के विदेश मंत्री मार्को रूबियो ने भागीदारी के रणनीतिक आयामों का उल्लेख किया और भारत को अमेरिका का सबसे महत्वपूर्ण भागीदार बताया. अमेरिका के विदेश मंत्री क्वाड विदेश मंत्रियों की बैठक में भाग लेने के लिए 4 दिन की भारत यात्रा पर हैं. यह बैठक 26 मई को आयोजित की जाएगी. इसमें ऑस्ट्रेलिया के विदेश मंत्री पेनी वोंग और जापान के विदेश मंत्री तोशिमित्सु मोतेगी भी भाग लेंगे. पश्चिम बंगाल में भारतीय जनता पार्टी के उम्मीदवार देवांशु पांडा ने फलता विधानसभा सीट जीत ली है. श्री पांडा ने अपने निकटतम प्रतिद्वंदी मार्क्सवादी कम्युनिस्ट पार्टी के उम्मीदवार शंभुनाथ कुर्मी को 1,09,000 से अधिक मतों से हराया. श्री कुर्मी को 40,600 से अधिक वोट मिले हैं. तीसरे स्थान पर कांग्रेस के अब्दुल रजाक और चौथे स्थान पर तृणमूल कांग्रेस के जहांगीर खान रहे. निर्वाचन आयोग ने पश्चिम बंगाल विधानसभा चुनाव के दौरान फलता में मतदान में धांधली होने के बाद इस सीट पर पुनर्मतदान के आदेश दिए थे. यहां इस महीने की 21 तारीख को मतदान कराया गया था. केंद्रीय शिक्षा मंत्री धर्मेंद्र प्रधान ने केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड CBSE को त्रुटि रहित पुनर्मूल्यांकन प्रक्रिया सुनिश्चित करने में सहायता के लिए भारतीय प्रौद्योगिकी संस्थान IIT मद्रास और IIT कानपुर के प्रोफेसरों और तकनीकी विशेषज्ञों का एक दल तैनात करने का निर्देश दिया है. यह निर्णय CBSE के परीक्षा परिणाम सेवा पोर्टल के संबंध में विद्यार्थियों और अभिभावकों की चिंताओं और समस्याओं को ध्यान में रखते हुए लिया गया है. दिल्ली के अखिल भारतीय आयुर्विज्ञान संस्थान एम्स की 4 सदस्यों की मेडिकल टीम ने आज भोपाल में पूर्व मॉडल और अभिनेत्री त्रिशा शर्मा का दूसरा पोस्टमार्टम किया. यह पोस्टमार्टम कड़ी सुरक्षा व्यवस्था के बीच लगभग 3 घंटे तक चला. कानूनी औपचारिकताएं पूरी होने के बाद शव परिवार को सौंप दिया गया और भोपाल के भदभदा श्मशान घाट पर उनका अंतिम संस्कार किया गया. 33 वर्षीय त्रिशा की मृत्यु भोपाल में उनके ससुराल में हुई थी. त्रिशा के परिवार ने ससुराल वालों पर दहेज उत्पीड़न और आत्महत्या के लिए उकसाने का आरोप लगाया है. राष्ट्रपति द्रौपदी मुर्मू कल नागरिक अलंकरण समारोह में वर्ष 2026 के लिए पद्म पुरस्कार प्रदान करेंगी. इस अवसर पर आकाशवाणी अपनी श्रृंखला आकाशवाणी पर पीपल्स पद्म के साथ 16 कार्यक्रम प्रस्तुत कर रहा है. इनका प्रसारण आज और कल आकाशवाणी गोल्ड के 100.1 चैनल पर किया जाएगा. इन्हें न्यूज ऑन AIR ऐप और न्यूज ऑन AIR ऑफिशियल यूट्यूब चैनल पर भी सुना जा सकता है. श्रोताओं से अनुरोध है कि वे आज और कल आकाशवाणी से जुड़े. सरकार ने इबोला संक्रमण के बढ़ते मामलों को देखते हुए भारतीय नागरिकों को अफ्रीकी देश कांगो, युगांडा और दक्षिण सूडान की गैर जरूरी यात्रा न करने की सलाह दी है। मौसम विभाग ने आज पूर्वी उत्तर प्रदेश, पूर्वी मध्य प्रदेश और विदर्भ में लू चलने की चेतावनी दी है। अगले पांच दिन तक उत्तर प्रदेश, मध्य प्रदेश, विदर्भ, पंजाब, हरियाणा, चंडीगढ़ और दिल्ली के कुछ इलाकों में भी लू की चेतावनी जारी की गई है। और खेलों में मुंबई में आईपीएल क्रिकेट में राजस्थान रॉयल्स ने मुंबई इंडियंस को 206 रन का लक्ष्य दिया है। ताजा समाचार मिलने तक मुंबई ने तीसरे ओवर में दो विकेट पर 18 रन बना लिए हैं। वहीं कोलकाता में आज शाम 7:30 बजे से दिल्ली कैपिटल्स का सामना कोलकाता नाइट राइडर्स से होगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
4: This is Akashwani, the news read by Nishit Kumar. External Affairs Minister Dr. S. Jaishankar and U.S. Secretary of State Marco Rubio held wide-ranging discussions in New Delhi today. Both leaders reaffirmed the strength of the India-U.S. strategic partnership and outlined key areas of cooperation, including trade, energy, mobility, and regional security. Addressing a press conference following delegation-level talks, Dr. Jaishankar highlighted the need to conclude a trade agreement at the earliest, welcomed the expansion in energy trade, and stressed that diversified energy supplies are vital for India's energy security.
5: Secretary and I therefore welcomed the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India. We devoted some time to nuclear energy cooperation as well. The passage of the Shanti Act has opened up new possibilities.
4: On the Iran conflict, Dr. Jaishankar said both India and the United States have a strong interest in ensuring that global energy prices remain low and that there is unimpeded commerce. U.S. Secretary of State Marco Rubio strongly underscored the strategic dimension of the partnership, describing India as one of the United States' most important partners in the world. Mr. Rubio arrived in India yesterday on a four-day visit to participate in the Quad Foreign Ministers' meeting, which will be held on the 26th of this month. In West Bengal, Bharatiya Janata Party candidate Debangshu Panda has registered a landslide victory in the repoll in the Trinamool Congress bastion Falta Assembly constituency. Mr. Panda won the seat by over 1,09,000 votes. Communist Party of India Marxist candidate Shambhunath Kurmi finished in the second place with over 40,600 votes. Congress candidate Abdul Razak Mola came third, and Trinamool Congress candidate Jahangir Khan was pushed to the fourth position with over 7,700 votes. Election Commission has ordered a repoll in the Falta following allegations of large-scale malpractice during the polling for the West Bengal Assembly elections. The repolling was held on the 21st of this month. Union Education Minister Dharmendra Pradhan has given directions to depute a team of professors and technical experts from the Indian Institute of Technology Madras and IIT Kanpur to assist the Central Board of Secondary Education CBSE in ensuring a glitch-free re-evaluation process. This decision has been taken in view of the developments and concerns raised by students and parents regarding the CBSE post-results services portal. The Ministry of Education in a statement said that the expert team from the IITs will implement technological improvements of the system and will specifically examine portal stability and server performance. The team will also examine the overall IT infrastructure robustness and assist in taking corrective measures to ensure that login authentication, user access systems, payment gateways are accurate and in order. The government has advised all Indian citizens to avoid non-essential travel to the Democratic Republic of Congo, Uganda and South Sudan until further notice in view of the evolving Ebola outbreak situation. It also directed Indian citizens currently residing in or travelling to these countries to strictly follow a public health guidance issued by local authorities and maintain heightened precautions. Ministry of Health and Family Welfare informed that India has not reported any case of Ebola disease. President Draupadi Murmu will present Padma Awards for the year 2026 at a civil investiture ceremony tomorrow. On this occasion, we are broadcasting 16 programs as part of our series People's Padma on Akashwani. In these episodes, we provide listeners insights into the work and life of Padma Awardees. These episodes are being broadcast today and tomorrow on 100.1 Akashwani Gold Channel. It can also be heard on our News on AIR app and News on AIR official YouTube channel. So stay tuned to Akashwani today and tomorrow. A four-member medical team from the All India Institute of Medical Sciences, AIIMS Delhi, today conducted the second autopsy of the former model turned actor Trisha Sharma in Bhopal. The postmortem lasted nearly 3 hours under tight security arrangements. After completion of legal formalities, the body was handed over to the family and the last rites were performed at the Bhadbhada Crematorium in Bhopal. Her family had requested the medical team to adopt a multidisciplinary forensic, pathological and radiological approach and independently examine concerns they claim were not adequately addressed during the first postmortem conducted in the city. The India Meteorological Department has issued a red colour warning for heatwave to severe heatwave conditions over East Uttar Pradesh, East Madhya Pradesh and Vidarbha today. The weather agency also forecast heatwave conditions in isolated pockets over Uttar Pradesh, Madhya Pradesh, Vidarbha, Punjab, Haryana, Chandigarh and Delhi during the next 5 days. And with that, we end this news bulletin.
6: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
7: ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి?
8: బిల్లట సంగతి.
7: ఏది నీ కాడి పిన్? ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
9: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్టంలో ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పేదల ఆరోగ్యానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్టంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ది చెందాలని ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కోరారు. వార్తల వివరాలు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తితో పాటు కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్టంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట ప్రభుత్వాలకు వస్తున్న ప్రత్యేక మార్గదర్శకాల ఆధారంగా ఎబోలా వైరస్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. రాష్టంలోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా వచ్చే ప్రయాణికులు, పర్యాటకులకు ఎబోలా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. వైరస్ లక్షణాలు కలిగిన వారిని క్వారంటైన్ చేసి పక్కనున్న వారికి కూడా వైద్య పరీక్షలు చేస్తామని సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం నుంచి తిరుమలకు కాలినడకన కేంద్ర మంత్రి ఈరోజు చేరుకున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ కాలినడక దారిలో భక్తుల కోసం టీటీడీ చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కేంద్ర మంత్రి పేర్కొంటూ
8: మనం నిరంతరం కూడా మన దేవాలయాలు గాని, మన ఆచారాలు గాని, సాంప్రదాయాలు గాని, మన పండగలు గాని, ఇవన్నీ కూడా వైభవంగా విశేషంగా మన భావితరాలకి కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మనందరి మీద ఉంది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మళ్ళీ మన రాష్ట్రంలో ఒక ఆధ్యాత్మిక శక్తిని ముందుకు నడిపించడానికి ఎంతో కృషి చేస్తుంది.
9: పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తూర్పు నియోజకవర్గ పరిధిలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 87 లక్షల రూపాయల విలువైన చెక్కులను స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్తో కలిసి 63 మంది లబ్దిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్కరూ అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ది చెందాలని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, దూరదర్శన్, నాటక అభివృద్ది సంస్థ చైర్మన్గా పి భరత్ భూషణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవాడలో ఈరోజు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ది కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగులకు మంచి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ తన జీవిత ప్రస్థానాన్ని తెలియజేస్తూ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని ఒడిషా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆవిష్కరించారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హరిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల మధ్య నుంచి ఎదిగి గవర్నర్ పదవి వరకు చేరుకున్న దత్తాత్రేయ జీవిత ప్రయాణం యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమువీర్రాజు, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు ఈరోజు ప్రశాంతంగా జరిగాయి. విశాఖపట్టణంలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్, సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి పరీక్షా కేంద్రాలను సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. అదేవిధంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్థానిక యూపీఎస్సీ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం ఈరోజు పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలోని పలుచోట్ల గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. అదేవిధంగా రేపు కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 17 జిల్లాల్లో తీవ్ర వడగాలులతో వేడి వాతావరణం నెలకొని ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 44 డిగ్రీ సెల్సియస్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జనగణన, గృహ జాబితా లెక్కింపు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలోని దుర్గాపురం ప్రాంతంలో జనగణన కార్యక్రమాన్ని కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి సేకరిస్తున్న వివరాలు, నమోదు విధానం, ప్రజల స్పందన తదితర అంశాలను స్వయంగా పర్యవేక్షించారు. గృహాల వివరాలు నమోదు చేసే సమయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ది చెందాలని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
10: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
11: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు.
12: దొరికింది,
11: ఇప్పుడే కాల్ చేస్తానక్క.
10: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు.
11: మరైతే సరైన నంబర్
10: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
11: మీరు నన్ను కాపాడారక్క.
10: పని నుండి కాదు
11: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
12: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
10: సర్దుబాటు అయింది.
12: దేనికి?
10: చిన్ని ఫీజుకి.
12: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
11: ఆర్బీఐ చెబుతుంది
12: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
13: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. భారత సంయుక్త రాజ్యామెరికా దేశౌ రణనీతిక సహభాగితాం సుదృఢీకరణాయ పునః పుష్టిం కృతవంతౌ. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర శీఘ్ర వ్యాపార సంధేః ఆహ్వానం అకరోత్. సహైవ రాష్ట్రస్య కృతే ఊర్జా ఆపూర్తేః వివిధీకరణే బలం అదదాత్. పశ్చిమబంగాళరాజ్యే భారతీయ జనతా పార్టీతి దళస్య ప్రత్యాశీ దేబాంశు పాండా ఇత్యేషః ఫాల్టా విధానసభాక్షేత్రస్య పునర్నిర్వాచనే మహతి విజయం అవాప్నోత్. అమెరికీయ విదేశమంత్రి మార్కో రుబియో ఉక్తవాన్ యత్ భారతం సంయుక్తరాజ్యామెరికాయాః అత్యంత మహత్వపూర్ణేషు రణనీతిక సహభాగిషు అన్యతమః అస్తీతి. ప్రశాసనేన ఇబోలా సంక్రమణస్య ప్రకోప

ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగలపారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.

0: వ్యవసాయ సూచనలు వింటారు. క్యాబేజీ క్యాలీఫ్లవర్లలో సస్యరక్షణ మరియు బొప్పాయి తెగుళ్ల యాజమాన్యం.
1: క్యాబేజీ క్యాలీఫ్లవర్లలో సమగ్ర సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. శీతాకాలంలో సాగు చేసే కూరగాయల్లో క్యాబేజీ క్యాలీఫ్లవర్ పంటలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఇవి రైతులకు మంచి ఆదాయాన్ని ఇస్తాయి. కానీ ఈ పంటల యొక్క సున్నితత్వం వల్ల చాలా రకాల చీడపీడలు సోకటం, అలాగే చాలా రకాల పురుగులు వాడటం ద్వారా రైతులకు పెట్టుబడి వ్యయం పెరిగి సాగు కష్టతరమవుతుంది. వీటితో పాటు విత్తనాల ధర అధికంగా ఉండటం, సరైన సాగు పరిజ్ఞానం లేకపోవడం, విచక్షణారహితంగా పురుగు శిలీంద్ర నాశనులు వాడటం కారణంగా పంట సాగు వ్యయం పెరిగి నాణ్యత తగ్గిపోతుంది. రైతులు ఈ పంటల్లో సమగ్ర సాగు యాజమాన్య పద్ధతులు చేపట్టడం ద్వారా నాణ్యమైన దిగుబడులతో పాటు మంచి ఆదాయం పొందే అవకాశం కూడా ఉంటుంది. క్యాబేజీ క్యాలీఫ్లవర్ పండించేటప్పుడు ఆయా ప్రాంతాల శీతోష్ణ స్థితులు, అనుకూల వాతావరణం, నీటి సదుపాయం, మార్కెట్లతో పాటుగా పురుగులను తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి. క్యాబేజీలో గోల్డెన్ ఏకర్, ఎర్లీ డ్రమ్ హెడ్, ఫ్రైడ్ ఆఫ్ ఇండియా, హరిరాణి గోల్, అలాగే గణేష్ గోల్, పూసా డ్రమ్ హెడ్ వంటి రకాలతో పాటు బీఎస్ఎస్ 150, బీఎస్ఎస్ 126, దిశ, శ్వేత వంటి హైబ్రిడ్ రకాలను సాగు చేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ పంటలో చూసుకున్నట్లయితే కనుక పంత శుభ్ర, స్నోబాల్ 16, ఇంప్రూవ్డ్ జపనీస్, పూసా హిమజ్యోతి, ఊటీ నెంబర్ 1, పూసా శుభ్ర, పూసా సింథటిక్, పూసా స్నోబాల్ వంటి రకాలతో పాటు ఎన్ఎస్ 60, బసంత్, ధనజ్, ఎన్ఎస్ 76, స్నోక్రౌన్ వంటి హైబ్రిడ్ రకాలను కూడా సాగుకు వినియోగించుకోవచ్చు. విత్తనాలు ఏ మోతాదులో కావాల్సి వస్తుందంటే, ముందుగా క్యాబేజీలో చూసుకున్నట్లయితే క్యాబేజీలో సూటి రకాలు అయితే ఎకరాకు 280 నుండి 320 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. సంకర రకాలైతే కనుక ఎకరాకు 120 నుండి 200 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. అదేవిధంగా క్యాలీఫ్లవర్లో చూసినట్లయితే 280 నుండి 320 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. స్వల్పకాలిక రకాలకైతే 240 నుండి 320 గ్రాముల విత్తనం, అలాగే దీర్ఘకాలిక రకాలకైతే 160 నుండి 200 గ్రాముల విత్తనం ఒక ఎకరాకు అవసరమవుతాయి. విత్తే కాలం స్వల్పకాలిక రకాలకైతే ఆగస్టులో, మధ్యకాలిక రకాలకైతే సెప్టెంబర్లో, దీర్ఘకాలిక రకాలనైతే అక్టోబరు నుండి నవంబర్లో నాటుకోవచ్చు. నారుమడిలో విత్తుకుని ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. సరైన రకాలను సరైన సమయంలో మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని సాగు చేసినట్లయితే అధిక దిగుబడి పొందే ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు సమగ్ర సస్యరక్షణ, తెగుళ్ల యాజమాన్యం చేపట్టినట్లయితే నాణ్యతా ప్రమాణాలతో కూడిన దిగుబడిని ఆశించవచ్చు. ఈ పంటల్లో సస్యరక్షణ గురించి మనం చూసినట్లయితే క్యాబేజీ క్యాలీఫ్లవర్ సాగుకు ప్రథమంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధికి విత్తనాలను విత్తే ముందు ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి వినియోగించుకోవాలి. తర్వాత థైరం 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. నారు దశలో సస్యరక్షణ ఏ విధంగా తీసుకోవాలంటే, మొదటగా ఎత్తైన నారుమడులను ఏర్పాటు చేసుకోవాలి. నారు దశలో ముఖ్యంగా నారుకుళ్ళు ఆశించే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి నారుకుళ్ళు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మొక్కల మొదళ్ల దగ్గర పోయాలి. నారును షెడ్ నెట్లలో పెంచినట్లయితే రసం పీల్చే పురుగుల బెడద లేకుండా నాణ్యమైన నారును పెంచుకోవచ్చు. ప్రధాన పొలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయంటే, ప్రతి సంవత్సరం కూడా

0: అయితే బొప్పాయిలో వైరస్ తెగుళ్లు ఎక్కువగా నష్టాన్ని కలుగు చేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి ఆకుముడత వైరస్, అలాగే రింగ్ స్పాట్ వైరస్. వీటి యాజమాన్య పద్ధతుల గురించి మనం చూసినట్లయితే, బొప్పాయి నారుని రసం పీల్చే పురుగులు చొరబడకుండా 40 నుండి 60 సైజు కలిగిన నైలాన్ మెష్ నెట్ హౌస్లో పెంచాలి. ఈ పురుగు ఆశించే వంగజాతి అలాగే గుమ్మడి జాతి పంటలను పొలం చుట్టుపక్కల ఎక్కడా కూడా పెంచరాదు. బొప్పాయి తోట చుట్టూ మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిసె మొక్కలు 2 వరుసలు, అలాగే మొక్కజొన్న జొన్న 2 వరుసలు రక్షణ పంటలుగా వేసుకోవటం వల్ల రసం పీల్చే పురుగులను, తద్వారా ఈ తెగుళ్ల వ్యాప్తిని తగ్గించుకోవచ్చు. నారు మొక్కలపైన పొలంలో నాటే 3 రోజుల ముందు ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొలంలో తెల్లదోమ అలాగే పేనుబంక ఉధృతిని గమనించడానికి జిగురు పూసిన పసుపు రంగు అట్టలను ఎకరానికి 12 నుంచి 15 చొప్పున మొక్కల ఎత్తుకన్నా కొద్దిగా ఎత్తులో ఉండేలాగా అమర్చుకోవాలి. రసం పీల్చే పురుగులను గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. దీనికోసం వేపనూన 2.5 మిల్లీలీటరు, దాంతోపాటు ఎసిఫేట్ 2.5 గ్రాములు, దాంతోపాటుగా జిగురు 0.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో పురుగుల ఉధృతిని అనుసరించి పిచికారీ చేసుకోవాలి. రింగ్ స్పాట్ వైరస్ సోకిన మొక్కల్లో దిగుబడిని, కాయ నాణ్యతను పెంచడానికి 10 గ్రాముల యూరియా, దాంతోపాటు జింక్ సల్ఫైట్ 1.5 గ్రాము, దాంతోపాటు బోరాన్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేస్తూ ఉండాలి. అలాగే కాండం కుళ్ళు తెగులు గురించి మనం చూసినట్లయితే, నర్సరీలో ఎక్కువ నష్టాన్ని ఇవి కలుగు చేస్తూ ఉంటాయి. వేర్లు మొదలు మెత్తగా మారి కుళ్ళిపోతాయి. కాయలున్న చెట్లకు కాండం కుళ్ళు తెగులు ఆశించినట్లయితే నష్టం అధికంగా ఉంటుంది. దీని నివారణకు మొక్క మొదల దగ్గర నీరు నిలవకుండా చూడాలి. బోర్డో మిశ్రమము 1% లేదా అలియేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొదలను తడుపుకోవాలి. వారం రోజుల వ్యవధితో 2 నుండి 3 సార్లు తడపాల్సి ఉంటుంది. లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా పొడిని 1 లీటర్ నీటిలో కలిపి బొప్పాయి మొక్కల మొదల చుట్టూ నేల బాగా తడిచేటట్లుగా పోయాలి. 1 కిలో ట్రైకోడెర్మా అస్పెరల్లం శిలీంద్రం, దాంతోపాటు 90 కిలోల పశువుల ఎరువు, దాంతోపాటుగా 10 కిలోల వేపపిండి, 1 కిలో బెల్లంను నీటిలో 10 రోజుల పాటు మాగనిచ్చి చెట్ల పొదల్లో వేసుకోవాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 2 గ్రాముల రెడోమిల్ MZ కలిపి చెట్ల మొదలలో అలాగే కాండాన్ని తడుస్తూ మందును పోసుకోవాలి. ఇక బూడిద తెగులు గురించి మనం చూసినట్లయితే, ఆకులపైన కాడలపైన అలాగే కొత్త చిగుళ్లపైన తెల్లటి బూడిద లాంటి శిలీంద్రపు పురుగులు కనిపించినప్పుడు నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు లేదా హెక్సాకొనజాల్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు గురించి మనం చూసుకున్నట్లయితే, ఇది అక్టోబర్ నుండి నవంబర్ నెలల్లో ఆకులపై గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతూ ఉంటాయి. దీని నివారణకు లీటర్ నీటికి మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా క్లోరోథలోనిన్ 15 రోజుల వ్యవధితో 2 దఫాలుగా పిచికారీ చేయాలి. ఈ విధమైన యాజమాన్య పద్ధతులను చేపట్టి తెగుళ్లు నివారించుకుంటే గనక బొప్పాయి పంటలో మంచి దిగుబడిని పొందవచ్చు.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.

గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొడి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. వాంకడే స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధనం, మానవ వనరుల మార్పిడి, ప్రాంతీయ భద్రత వంటి కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ జయశంకర్, రెండు దేశాల మధ్య త్వరితగతిన వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ఇంధన వాణిజ్యం విస్తరణను స్వాగతిస్తూ భారత్కు విభిన్న ఇంధన వనరులు అత్యంత అవసరమని తెలిపారు. ఇరాన్ అంశంపై మాట్లాడుతూ గ్లోబల్ ఇంధన ధరలు తక్కువగా ఉండడం, అంతర్జాతీయ వాణిజ్యానికి ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగడం భారత్ అమెరికా రెండింటికీ ముఖ్యమన్నారు.
1: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcomed the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
0: అమెరికా విదేశాంగ మంత్రి రూబియో మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమని, ప్రపంచంలో భారత్ అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వాముల్లో ఒకటని పేర్కొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనడానికి రూబియో 4 రోజుల పర్యటనలో భాగంగా నిన్న భారత్కు చేరుకున్నారు. ఈ సదస్సు ఈ నెల 26వ తేదీన జరుగుతుంది. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియాలో ఈ విషయం వెల్లడిస్తూ ఎబోలా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆఫ్రికాకు సహాయంగా భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అలాగే ఆఫ్రికన్ యూనియన్తో సహకారం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ సహాయం ద్వారా ఆఫ్రికా దేశాలతో భారత్ కొనసాగిస్తున్న ప్రజారోగ్య సహకారం మరోసారి స్పష్టమైంది. ఎబోలా ఒక తీవ్రమైన ప్రాణాంతక వైరల్ వ్యాధి. దీని వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసర ప్రజారోగ్య చర్యలు, అంతర్జాతీయ స్థాయి సమన్వయం ఎంతో అవసరం. పశ్చిమ బెంగాల్లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్లో బీజేపీ అభ్యర్థి దేబాన్షు పండా ఘన విజయం సాధించారు. ఆయన 109,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిపిఐ అభ్యర్థి శంభునాథ్ కుర్మి 40,600కు పైగా ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రజాక్ మొల్లా 3వ స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఫల్తా నియోజకవర్గంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకుని సువేందు అధికారి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియ ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఐఐటి మద్రాసుకు చెందిన ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణుల బృందాన్ని సిబిఎస్ఈకి సహాయంగా పంపించాలని నిర్ణయించారు. సిబిఎస్ఈ పోస్ట్ రిజల్ట్ సేవల పోర్టల్పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆందోళనలు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం సాంకేతిక వ్యవస్థల్లో మెరుగుదల చేపట్టి ముఖ్యంగా పోర్టల్ స్థిరత్వం, సర్వర్ పనితీరును పరిశీలిస్తుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆకాశవాణి తమ ప్రత్యేక కార్యక్రమాల శ్రేణిలో భాగంగా మొత్తం 16 ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. ఈ ఎపిసోడ్లలో పద్మ పురస్కార గ్రహీతల జీవితం, సేవలు, సాధనలు, వారి కృషిపై ప్రత్యేక సమాచారం అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:10 ఆకాశవాణి గోల్డ్ ఛానల్లో, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రసారమవుతుంది. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం విబిజీరామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలను లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. ఈ కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి అందించే నిబంధనను కూడా ఈ చట్టం కలిగి ఉంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం, కాపాడడం పట్ల ప్రభుత్వం నిబద్దతతో ఉందని తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం కాలినడక మార్గంలో టీటీడీ చేసిన ఏర్పాట్లను మంత్రి అభినందించారు. తిరుమలలో కల్పించిన సదుపాయాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఈ సౌకర్యాలు ఎన్డీఏ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ను ఎంచుకుంది. ఇక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఈరోజు రాత్రి జరిగే మరొక మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఈరోజు రైల్వే ట్రాక్ లక్ష్యంగా జరిగిన ఒక శక్తివంతమైన పేలుడులో కనీసం 30 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఘోర ఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించడానికి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి వైద్యులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 7:15. పంట సీమలు ఈ కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. సేంద్రియ వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత డాక్టర్ ఎన్ త్రిమూర్తులు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: ఈనాటి పంట సీమలు కార్యక్రమంలో సేంద్రీయ వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి డాక్టర్ ఎన్ త్రిమూర్తులు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: త్రిమూర్తులు గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు ఇక్కడ అమరావతిలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధనా స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదా?
2: అవునండి.
1: ఇక్కడ అమరావతి అనేసరికి ఈ జీవన ఎరువుల మీద పరిశోధనలు అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలాగే రకరకాల జీవన ఎరువులను ఇక్కడ రూపొందించి రైతులకు అందుబాటులో కూడా ఉంచడం జరుగుతూ ఉంటుంది కదండి. ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా రైతు సోదరులందరూ కూడా ఈ జీవన ఎరువుల్ని ఎక్కువగా వాడుతూ ఉన్నారు.
2: అవునండి.
1: ఈ జీవన ఎరువుల వల్ల కూడా ఎన్నో రకాల ఉపయోగాలున్నాయని చెప్పి రైతు సోదరులందరూ గ్రహించి వాళ్లు కూడా తమ వ్యవసాయంలో భాగంగా ఈ జీవన ఎరువుల్ని వినియోగిస్తూ ఉన్నారు కదండి. అసలు ఈ జీవన ఎరువులు అంటే ఏంటండి?
2: ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయము అనే దాని మీద రైతాంగం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉందండి. ప్రతి వారు సేంద్రీయ వ్యవసాయం అనగానే వేసిన పంటని రసాయనిక ఎరువులు వాడకానే సడన్ గా మానేసినంత మాత్రాన సేంద్రీయ వ్యవసాయం సేంద్రీయ పంట అని చెప్పుకోవడానికి ఆస్కారం లేదన్నమాట. మనం ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి వరకు రైతాంగం రకరకాల రసాయనిక ఎరువులు, పురుగు మందులు, వీడిసైడ్స్, మన కలుపు మందులు ఇవన్నీ వాడి భూమిలో చాలా నిక్షేపాలు అంటే ఈ అవశేషాలను చాలా చేర్చడం జరిగిందన్నమాట. సో వీటిని ఒక్కసారిగా వాటిని తొలగించి సేంద్రీయ పంటని మన ప్రజలకు అందివ్వాలి అంటే చాలా కష్టం కాబట్టి దీనికి నిర్దిష్టమైన కొన్ని పరిమాణాలని మన ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందండి. ఇది సాధారణంగా ఏంటంటే మొదలు పెట్టిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత మాత్రమే అంటే రసాయన ఎరువులు వాడకాన్ని ఆపి సేంద్రీయ పద్ధతుల్లో సేంద్రీయ ఎరువులను మాత్రమే వాడి వాటితో పాటుగా ఈ జీవన ఎరువుల్ని, పచ్చి రొట్టె ఎరువుల్ని, వీటిని వాడుకుని పండించే ఏ విధమైన రసాయనిక ఎరువులు వాడకుండా 3 సంవత్సరాలు ఇట్లాగ మనం వరుసగా పండించిన తర్వాత నుండే ఈ సేంద్రీయ పంటకు అంటే మనం వేసుకోవాల్సిన విత్తనం కూడా సేంద్రీయ పంటలో పండించిన విత్తనాన్నే విత్తనంగా వాడుకుని ఆ పంటని తీసుకొచ్చిన తర్వాత దాన్ని మాత్రమే సేంద్రీయ పంటగా మనం మార్కెట్లో అమ్ముకోవడానికి దానికి మాత్రమే ఒక నిర్దిష్ట ధరని నిర్ణయించి అంటే మామూలుగా రసాయనిక ఎరువుల ద్వారా పండించే పంటకి దీనికి దాదాపుగా 3 రెట్లు వ్యత్యాసం ఉంటుందండి. అంటే హై ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రైతాంగానికి సేంద్రీయ పంట ద్వారా అంటే ఈ రసాయనిక ఎరువులు వాడకుండా తీసుకునే పంట చాలా తక్కువగా వస్తుందన్నమాట. అందుచేత మన ప్రభుత్వం కూడా పోషకాల విలువలను చూసి దీని గుణగణాలను చూసి దీనికి నిర్దిష్టమైన ధర కూడా పెట్టడం జరిగింది. ధృవీకరణ చేసిన ఈ పంటలకు మాత్రం ఖచ్చితమైన ఎక్కువ రేటు పెట్టి రావకాశం. ఈ విధంగా మనం సేంద్రీయ వ్యవసాయానికి రసాయనిక వ్యవసాయానికి వ్యత్యాసాన్ని అంటే మన లాభ నష్టాలను చూసుకున్నట్లయితే ఈ విధంగా భర్తీ చేయొచ్చు. ఎక్కువ వస్తుంది కాబట్టి భర్తీ జరగడం జరుగుతుంది. మరి రైతాంగం ఈ విధంగా సేంద్రీయ వ్యవసాయాన్ని చేపట్టాలి అంటే దీంట్లో మీరు చెప్పినట్లుగా పచ్చి రొట్టె ఎరువులు, సేంద్రీయ ఎరువులు, ఇంకా వానపముల ఎరువు, పశువుల ఎరువు ఇవన్నీ వాడతారు. కానీ ఇవన్నీ ద్వారా వచ్చే పోషకాలు ముఖ్యంగా మన సేంద్రీయ పంటలో రైతు ఏ పంట పండించాలన్నా పోషకాలు అనేవి ప్రధానమని పంటకు కావలసిన పోషకాలని అందించడంలో ఏ ఏ అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నీ ఏ అవకాశాలని మనం సేంద్రీయ పంటలో వాడుకోవచ్చో అవన్నీ కూడా ఒక నిర్దిష్టంగా తెలియజేయడం జరిగిందనమాట. వాటిలో ముఖ్యంగా మన సేంద్రీయ పంటలో దాదాపుగా 30-50% పోషకాలనే లభ్యమయ్యేటట్టు చేయడానికి అందించడానికి మీరు అడిగినట్లుగా ఈ జీవన ఎరువులు ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయండి. సో ఈ జీవన ఎరువులు ముఖ్యంగా మన అందరికీ తెలుసు సేంద్రీయ పంటలో గాని ఏ పంటలో అయినా గాని మనం పోషకాలంటే నత్రజని, భాస్వరము, పొటాషియం ప్రధాన పోషకాలండి. తర్వాత మనం చెప్పుకునేవి సూక్ష్మ ధాతువులు. సో ముఖ్యంగా ముందుగాని మనం నత్రజని, భాస్వరం, పొటాషియం గాని మన పంటలకు సమృద్ధిగా అందించగలిగినట్లయితే ఇక రైతాంగం మన సేంద్రీయ పంటను కూడా రసాయనిక పంటతో సమానంగా దిగుబడి సాధించడానికి అవకాశం ఉందండి. సో ఈ పోషకాలని జీవన ఎరువుల ద్వారా ఎంత మాత్రం అందించగలమంటే దాదాపుగా 30-50% వరకు ఖచ్చితంగా అందించగలిగే అవకాశము ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో దొరికే గవర్నమెంట్ సంస్థల నుంచి కానీ ప్రైవేట్ సంస్థల నుంచి కానీ దొరికే జీవన ఎరువుల ద్వారా మనం అందించవచ్చండి. ముఖ్యంగా అపరాలలో చూసినట్లయితే దాదాపు 50% కన్నా ఎక్కువగానే మనం ఈ పోషకాలను అందించవచ్చు. అదే మిగతా పంటల్లో అంటే చిరుధాన్యాల్లోని వరిలోను మిర్చిలోను తర్వాత మొక్కజొన్నలోను పొద్దుతిరుగుడు పంటల్లోను ఇలాంటి పంటల్లో అయితే 30% వరకు ఖచ్చితంగా ఈ పోషకాలని జీవన ఎరువుల ద్వారా అందించవచ్చు.
1: మరి జీవన ఎరువుల్లో ఏ రకాలు ఉన్నాయండి?
2: సో ముఖ్యంగా

0: ఇప్పుడు నత్రజని చెప్పుకుందాం. మొట్టమొదటి ప్రధానమైన మూలకం నత్రజని కాబట్టి ఈ నత్రజనికి సంబంధించిన ప్రధాన జీవన ఎరువు ఎజోస్పైరిల్లమ్ అన్నటువంటి. ఎక్కువ పంటలకి దీన్ని వాడుకోవచ్చు, అంటే లెగ్యూమ్ జాతి పంటలను తప్పించి మిగతా అన్ని పంటలకి కూడా ఎజోస్పైరిల్లమ్ అనే జీవన ఎరువు నత్రజనికి సంబంధించిన జీవన ఎరువుగా చక్కగా ఉపయోగపడుతుందండి. కాకపోతే రైతాంగం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, విత్తనం నాటుకునేటప్పుడు ఈ జీవన ఎరువుని భూమిలోనే వేసుకోవాలన్నమాట. వేసుకోవడానికి కూడా రైతాంగం పాటించవలసింది ఏంటంటే, ఈ జీవన ఎరువు సేంద్రీయ ఎరువుతో కలిపి వాడుకున్నట్లయితే చాలా చక్కగా పనిచేస్తుంది కాబట్టి సేంద్రీయ ఎరువుని మనం దాదాపుగా 200 కిలోలు బాగా మాగి చీకిన పశువుల ఎరువు గాని వానపాముల ఎరువు గాని లేదంటే మరి ఏ ఇతర సేంద్రీయ ఎరువును గాని తీసుకుని దాంట్లో 1-2 కేజీల ఎజోస్పైరిల్లమ్ అనే ఈ జీవన ఎరువుని కలిపి వాడుకున్నట్లయితే విత్తనం నాటేటప్పుడు రైతాంగం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, తగినంత తేమ ఉన్నప్పుడే మనం విత్తనం నాటుకుంటామండి. అదే తేమ ఈ బ్యాక్టీరియా ఈ ఎజోస్పైరిల్లమ్ అనే ఈ జీవన ఎరువు కూడా వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ తేమ ఉన్నప్పుడు ఈ రైతాంగం దీన్ని వాడుకున్నట్లయితే మనం చెప్పుకున్న ఈ పంటల్లో దాదాపుగా 30% మించి నత్రజని ఎరువుని ఇది తీసుకుని అందిస్తుందండి. ఇది కూడా ఎట్లా తీసుకుంటుందంటే, గాలిలో మనకి తెలియకుండా నత్రజని 78% వాయు రూపంలో ఉందండి. ఈ నత్రజని ఈ బ్యాక్టీరియా తప్ప మరి ఏ ఇతర జీవులు కూడా మొక్కలు నేరుగా ఇవి సేకరించుకుని వాడుకోలేవు అన్నమాట. ఈ బ్యాక్టీరియా మాత్రమే నత్రజనిని ఉదజని వాయువుతో కలిపి అమోనియాగా మార్చి, అంటే మనం యూరియాగా మార్చి అన్నమాట. సో ఇది ఆర్గానిక్ సేంద్రియం అన్నమాట. సో అంటే జీవంతో తయారైంది కాబట్టి ఇది ఎటువంటి దుష్ఫలితాలు మొక్క మీద ఉండదు, అలాగే నేలలో ఉన్న ఇతర జీవుల మీద కూడా దుష్ఫలితాలు లేకుండా ఇది నేరుగా మొక్క యొక్క వేరు కణాలలోకి ఇది ప్రవేశపెడుతుంది కాబట్టి ఇది చక్కగా వృధాగా పోకుండా ఈ నత్రజనిని ఈ మొక్కలన్నీ ఉపయోగించుకుంటాయండి. మరి మిగతా పంటలు మన లెగ్యూమ్ జాతి పంటల్లో చూసినట్టయితే రైజోబియం అనే ఒక జీవన ఎరువు ఉందండి. ఈ రైజోబియం అనే ఈ జీవన ఎరువు లెగ్యూమ్ జాతి పంటల్లో దాదాపుగా 50% మించి నత్రజనిని అందివ్వగలదండి రైజోబియం. అందుకనే రైజోబియం ఇతర బ్యాక్టీరియాతో కూడా కలిపి వాడుకున్నప్పుడు దాదాపుగా ఏ విధమైన రసాయనిక ఎరువులు గాని ఏ విధమైన సేంద్రీయ ఎరువులు లేకపోయినా గాని తగినంత దిగుబడిని సాధించడానికి అవకాశం ఉందండి. ఇది చాలా గొప్ప శక్తివంతమైన జీవన ఎరువు అండి. ఈ రైజోబియం ఏం చేస్తుందంటే అపరాలు జాతి పంటకి విత్తనానికి పట్టించి రైతాంగం ఏంటంటే ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్లుగా ఎజోస్పైరిల్లమ్ అయితే భూమిలో నీరు వేసుకోవాలి, దీన్ని మాత్రము రైజోబియం విత్తనానికి పట్టించాలండి. విత్తనానికి
1: పట్టించేటప్పుడు
0: విత్తుకోవాలన్నమాట. విత్తనానికి పట్టించేటప్పుడు సన్నటి పొర విత్తనం చుట్టూ ఒక పొర ఏర్పడేటట్టు చూసుకోవాలండి. చూసుకోవడానికి జనరల్ గా ఏంటంటే ఈ రైజోబియం మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో మన పొడి రూపంలో గాని లేదంటే ద్రవ రూపంలో కూడా లభ్యమవుతుందండి. పొడి రూపంలో లభ్యమైన రైజోబియం అయితే ప్రతి కేజీ విత్తనానికి 20 గ్రాములు చొప్పున రైతాంగం ఒక పొడిని కేజీ విత్తనానికి పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అదే ద్రవ రూపంలో దొరికిన రైజోబియం అయితే అది ఎక్కువ నెంబర్ ఉంటుంది కాబట్టి, అంటే ఈ బ్యాక్టీరియా కణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి 10 మిల్లీలీటర్ల ద్రావణాన్ని 1 కేజీ విత్తనానికి పట్టించుకున్నట్లయితే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ పట్టించేటప్పుడు రైతాంగం గమనించవలసిన విషయం ఏంటంటే, చక్కటి పొర ఏర్పడాలంటే ఏదైనా జిగురు ద్రావణం మనం దీనిలో కలిపి వేసుకోవాలండి. సో జిగురు ద్రావణం ఏంటంటే మన బట్టలకు పట్టించే గింజిపొడి మార్కెట్ లో దొరుకుతూ ఉంటుంది. 10% అంటే 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాములు పొడి పోసి 10 నిమిషాల్లో మరగనిచ్చి చల్లార్చుకున్నట్లయితే మన చక్కటి జిగురు ద్రావణం వస్తుందండి. ఈ జిగురు ద్రావణాన్ని ఈ కల్చర్తో కలిపి మనం విత్తనానికి పట్టించుకున్నట్లయితే చక్కటి పొర ఏర్పడి ఎటువంటి నష్టం లేకుండా ఉంటుందన్నమాట.
1: ఇప్పుడు లెగ్యూమ్ జాతి పంటలకి రైజోబియం వాడాలని చెప్పారు కదండి, చాలా రకాల లెగ్యూమ్ జాతి పంటలు అనేవి ఉన్నాయి. ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకం రైజోబియం ఉంటుందని కిందటి సార్ చెప్పారు మీరు.
0: అవునండి.
1: అలా ఉంటుందంటారా లేకపోతే ఒకే రైజోబియం కల్చర్ అనేది ఉంటుంది?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి. గతంలో ఏంటంటే లెగ్యూమ్ జాతి పంటలకి ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రైజోబియం మేము తయారు చేసి అందించేవాళ్ళమండి. నిర్దిష్టంగా ఒక్కొక్క జాతి పంటకి ఒక్కొక్క రైజోబియం కావాలి. ఈ మధ్య కాలంలో మేము సేకరించిన రైజోబియం బ్యాక్టీరియా కొన్ని వాటిని గుర్తించి 3-4 పంటలకి ఉపయోగపడే బ్యాక్టీరియాను గుర్తించి ఒక సముదాయంగా తయారు చేసి దాన్ని మిక్స్ రూపంలో అందించడం జరిగిందండి. ఇది మన ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి నూతనంగా రూపొందించబడిన సరికొత్త ఆవిష్కరణ అండి ఈ రైజోబియంలో. అందుచేత మన యూనివర్సిటీ నుంచి పొందిన ఈ రైజోబియం మిక్స్ అయితే మన 3-4 పంటలకి, ఉదాహరణకి కందికి, మినుముకి, పెసరకి, వేరుశెనకి, ఈ 4 పంటలకి కలిపి కూడా

0: ఆయన పాత్ర వహిస్తుందని మీకు తెలియజేస్తున్నాను.
1: కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త అనేది తీసుకోవాలి. మనం ఏ పంట వేస్తున్నాం దానికి ఏ రకమైన రైజోబియం వాడాలి అన్నది.
0: అవునండి.
1: అలాగే ఇప్పుడు నత్రజని అజోస్పెరిల్ అని చెప్పారు, రైజోబియం చెప్పారు, ఇంకా ఏమైనా ఉన్నాయండి?
0: ఇప్పుడు నత్రజనికి సంబంధించిన వరి పంటలో చూసినట్లయితే మనం సైనో బ్యాక్టీరియా అంటే బ్లూ గ్రీన్ ఆల్గీ అంటాము, నీలి ఆకుపచ్చ నాశనం అంటాము. వరి పంటల్లోని మాత్రమే ఇది చక్కగా నత్రజనికి సంబంధించిన జీవన ఎరువుగా లభ్యమవుతుందండి. ఇది అమరావతి పరిశోధన స్థానంలో మదర్ కల్చర్ వరకు ఇవ్వగలుగుతున్నాము రైతాంగానికి. రైతులు ఏమిటంటే ఇక్కడ తీసుకోవాల్సిన ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం చేసుకునే రైతులు చక్కగా బ్లూ గ్రీన్ ఆల్గేని అంటే నీలి ఆకుపచ్చ నాశనం సొంతగా వారి మెడల్లోనే తయారు చేసుకుని పెంచుకోవచ్చు అనమాట. అందుకని మేము మదర్ కల్చర్ అన్నది మేము ఇస్తాము. దాన్ని తీసుకుని ఆ మదర్ కల్చర్ ని చిన్న చిన్న తొట్టుల్లో గానీ లేదంటే చిన్న మడుల్ చేసుకుని గానీ దాంట్లో మనం వేసుకుని పెంచుకున్నట్లయితే ఇది చక్కగా పెరుగుతుందండి. ఈ 15 నుంచి 20 రోజుల్లో వీళ్ళకి పెరుగుతుంది. పెరిగిన దాన్ని పై పొరని అంటే మట్టి మీద ఉన్న పై పొరని తీసుకుని ఇది నేరుగా మన మెయిన్ ఫీల్డ్ కి అంటే ప్రధాన వరి పొలాల్లో వేసుకున్నట్లయితే నాట్లు వేసిన తర్వాత ఇది వేసుకున్నట్లయితే ఇది చక్కటి నత్రజనికి సంబంధించిన జీవన ఎరువుగా ఉపయోగపడుతుందండి.
1: ప్రత్యేకంగా వరి కోసం.
0: వరి కోసం. అంతేకాకుండా వరిలో మరి ఒక రకమైన జీవన ఎరువు ఉందండి, అది ఎజోలా అంటాము. ఎజోలా ఎనాబినా దాని పూర్తి పేరు అనమాట. ఎజోలా అని మనం జనరల్ గా రైతాంగానికి అవునండి. ఎజోలా అని రైతాంగం కానీ పెంచుకున్నట్లయితే దాన్ని రకరకాలుగా వాడుకోవచ్చు అనమాట. ఒకటి పశువుల దాణాగా వాడుకోవచ్చు. పశువుల దాణాగా వాడుకున్నట్లయితే పశువుల్లో పాల ఉత్పత్తి పెరగడానికి, పాల ఉత్పత్తియే కాకుండా పాలు ఇచ్చే డేస్ అంటే మన రోజులు కూడా ఎక్కువ కాలం పశువు పాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉందండి. అదే కోళ్లకి కూడా దీన్ని పచ్చి ఎజోలాని కోళ్లకు కూడా దాణాగా పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు కోళ్లు కూడా సమృద్ధిగా పెరిగి మంచి కండ పట్టడానికి మంచి ఆస్కారం ఉందండి. అదే ఎజోలాని మనం నేరుగా వరి పొలంలో నాట్లు వేసిన తర్వాత మొదటి 10 రోజుల లోపల గానే ఇది వెదజిమ్ముకున్నట్లయితే ఇది 3-4 రోజుల్లోనే డబుల్ అయిపోతుందండి. ఎంతైతే మనం వేసామో 3 రోజుల్లో ఇది డబుల్ అయిపోతుంది. అలాగా 15 రోజులు మనం అట్లా అట్టు పెట్టినట్టయితే 5 సెంటీమీటర్ల నీటిని మాత్రం నిల్వ ఉంచాలండి ఆ వరి పొలంలో పెరగడానికి అనమాట. వరి పొలంలో 5 సెంటీమీటర్ల నీరు నిలవగట్టినట్టయితే ఇది 15 రోజుల్లో మొత్తము వరి పొలం అంతా చేలు అంతా వ్యాపిస్తుంది. వ్యాపించిన తర్వాత రైతాంగం తీసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే నీరు తీసేసి ఇది మట్టిలో కలిసిపోయేటట్టు ఒక 2 రోజులు మట్టిలో కలిసిపోయేటట్టుగా వెయిట్ చేయాలన్నమాట. అవకాశం ఉన్న చోట రైతాంగము మున్సిపల్ కెనాల్స్ ని క్లీన్ చేయడానికి, నాళీలను క్లీన్ చేయడానికి వాడే రేక్స్ ఉంటాయండి, పార్లు లాంటి పొడుగు పార్లు, ఆ పార్లను తీసుకుని అవకాశం ఉన్న చోట మట్టిలో గానీ కలిసేటట్టుగా కలిపితే ఇంకా తొందరగా కుళ్ళిపోయి ఇది బలవంతమైన సేంద్రీయ ఎరువుగా ఈ వరి పొలానికి ఉపయోగపడుతుందండి. అంటే దీంట్లో ఉన్న ఈ సైనో బ్యాక్టీరియా ఈ అనాబెనా అనేది గాలిలో ఉన్న నత్రజని స్థిరీకరించి మొక్కకి అందిస్తుంది. అంతేకాకుండా ఇది ఒక చిన్న సైజు పెర్న్ మొక్క అండి, నీటి మీద తేలుతా ఉంటుంది అనమాట. సో దీంట్లో ఉన్న కార్బనము మరి సూక్ష్మ ధాతువులు ఇవన్నీ కూడా వరి పొలానికి చేరడానికి ఆస్కారం ఉందనమాట. సో దీన్నే కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది రైతులు బాగా పెంచి అంటే రైతులే కాదు ఎంటర్ప్రినర్స్ కూడా
1: నిరుద్యోగి
0: యువతను ఉపాధిగా పెంచి దాన్ని అమ్మడం జరుగుతుంది. అమ్మేటప్పుడు దీన్ని డ్రై చేసేసి పౌడర్ చేసిన దాన్ని అజోలా కంపోస్ట్ గా కూడా తయారు చేసి అమ్మడం జరుగుతుందండి. దీంట్లో ఎక్కువ పోషకాలు ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ ధర పెట్టి అమ్మి ఒక ఉపాధి పథకం కింద కూడా చేపట్టడం జరుగుతుంది అనమాట. దీంట్లో పాటు ఇంకొక జీవన ఎరువు ఎజిటోబ్యాక్టర్ అనే దాన్ని మనం విస్మరించాం. ఈ ఎజిటోబ్యాక్టర్ అనేది చాలా శక్తివంతమైన నత్రజని ఎరువుగా ముఖ్యంగా పూల తోటల్లోను, పండ్ల తోటల్లోను, తర్వాత కూరగాయ పంటల్లోను చాలా చక్కగా పనిచేస్తుందండి. ఇది ముఖ్యంగా నత్రజనికి సంబంధించిన జీవన ఎరువులు అండి.
1: ఇక నత్రజని తర్వాత మనకి ముఖ్యమైన భాస్వరం కదండి.
0: అవునండి.
1: మరి భాస్వరానికి సంబంధించి ఎటువంటి జీవన ఎరువులు?
0: సో మన దగ్గర భాస్వరానికి సంబంధించినంత వరకు ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అంటే భాస్వరాన్ని లభ్యత రూపంలో లేని భాస్వరాన్ని భూమి నుంచి లభ్యమయ్యే రూపంలోకి తీసుకొచ్చే బ్యాక్టీరియాని ఫాస్ఫో బ్యాక్టీరియా అనే రూపంలో మనం అందిస్తున్నామండి. ఇది కూడా ఒక మిక్స్ తో తయారు చేసిన బ్యాక్టీరియా అండి. దీంట్లో బ్యాసిల్లస్ అనేది, సూడోమోనాస్ అనేది కలిసి మిక్స్ గా ఉంటుందన్నమాట. ఈ బ్యాక్టీరియా చాలా శక్తివంతంగా భాస్వరాన్ని కరిగించి పంటలకు కావలసిన భాస్వరంలో 30% భాస్వరాన్ని

0: దివ్యంగా ఇది అందిస్తుందండి. మాసరం జీవన ఎరువును వాడిన పంటలు ఏదైనా గాని మీకు నిర్దిష్టమైన ఫలితాన్ని పొందాలి అంటే పాస్పో బ్యాక్టీరియా మన రైతాంగం కంపల్సరీ. సేంద్రీయ వ్యవసాయం చేసినా పర్వాలేదు, సేంద్రీయ వ్యవసాయం కాకుండా రసాయనిక వ్యవసాయంలో కూడా ఈ పాస్పో బ్యాక్టీరియా మంచి ఫలితాలను ఇవ్వడానికి చాలా ఆస్కారం ఉందన్నమాట. మనం ఇప్పుడు దాకా 30% మాత్రమే ఇది భాస్వరాన్ని అందిస్తుంది అని చెప్పాము. మిగతా సేంద్రీయ వ్యవసాయంలో మరి భాస్వరాన్ని మిగతా 70% ఎట్లా రైతాంగం చేకూర్చుకోవాలి అంటే దానికి కూడా చక్కటి అవకాశం ఉంది. ఈ పాస్పో బ్యాక్టీరియాని రాక్ ఫాస్ఫేట్ మనం భూమి నుంచి తవ్వి తీస్తారండి. ఈ రాక్ ఫాస్ఫేట్ మార్కెట్ లో దొరుకుతుంది. ఈ రాక్ ఫాస్ఫేట్ ని సేంద్రీయ వ్యవసాయంలో మనం వాడుకోవచ్చు. ఈ విధంగా రైతాంగము సేంద్రీయ వ్యవసాయంలో ఫాస్ఫరస్ అందించలేకపోతున్నామనే బాధ లేకుండా సో ఈ రాక్ ఫాస్ఫేట్ ని కలిపి వాడుకున్నట్లయితే మనం అందించుకోవచ్చు అండి. సో అంతేకాకుండా మరి ఫాస్ఫరానికి సంబంధించిన మరొక జీవన ఎరువు మనం బ్యామ్ అని చెప్తా ఉంటాము, మైకోరైజా. దీన్ని వెసిక్లార్ ఆర్బెసిక్లార్ మైకోరైజా అంటాము. ఇది మంచి శక్తివంతమైన జీవన ఎరువు అనమాట. దీనివల్ల అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయండి. ఒక ఫాస్ఫరాన్ని అందించడం కాకుండా ఇది సూక్ష్మ ధాతువుల్ని, ఇందాక చెప్పుకున్నాం సూక్ష్మ ధాతువుల్ని ఏ విధంగా అందించాలని, ఎక్కడైతే మన కాటన్ లో ముఖ్యంగా మనం పత్తి పంట సేంద్రీయ వ్యవసాయంలో తీసుకున్నట్లయితే మెగ్నీషియం ధాతు లోపము, మన బొరాన్ ధాతు లోపము, ఇవన్నీ వచ్చి పిండి రాలిపోవడం, పూత రాలిపోవడం, ఆకులు ఎర్రబడిపోవడం, ఇట్లాంటి సమస్యలన్నీ ఎదురవుతా ఉంటాయండి. అలాంటప్పుడు వాటి గుర్తింపు చూసినప్పుడు మైకోరైజా అనే ఈ జీవన ఎరువు వాడుకున్నట్లయితే
1: ధాతు లోప లక్షణాలు కనిపించినప్పుడే వేసుకోవచ్చు అంటారా? లేకపోతే
0: లేదండి, ముందుగానే వేసుకోవాలండి. ముందుగానే వేసుకున్నట్లయితే ఆ ధాతు లక్షణాలు రాకుండా ఉంటాయి, లోప లక్షణాలు రాకుండా అరికట్టబడతాయి అనమాట. మరి వర్షాధారిత పంటలు పండించినప్పుడు ఎక్కడైతే నీటి ఎద్దడికి గాని పంట గురి అయినప్పుడు నీటి ఎద్దడి నుంచి కాపాడుకోవాలి అంటే ఈ మైకోరైజా అనే జీవన ఎరువు వేసుకున్నట్లయితే దాదాపు 2 వారాలు వర్షం పడకపోయినా మన ఈ పంట చనిపోకుండా నష్టపోకుండా ఉండడానికి చాలా ఆస్కారం ఈ పంట ద్వారా ఉంది. అంతేకాదండి, మరి అరటి తోట సేంద్రీయ పంటలో అరటి పంట వేసుకున్నప్పుడు మన జనరల్ గా ఏంటంటే ఈ నెమటోడ్స్ అరటి దుంపని తొలిచేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ దుంపని తొలిచే బరోయింగ్ నెమటోడ్స్ అంటాం ఇంగ్లీష్ లో అనమాట. నులి పురుగులు రాకుండా ఉండడానికి మైకోరైజా అనే జీవన ఎరువు చాలా చక్కగా ఉపయోగపడుతుందండి.
1: కాబట్టి త్రిమూర్తులు గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జీవన ఎరువులు అనేవి రైతుల పల్టి వరంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సేంద్రీయ వ్యవసాయం చేసే రైతు సోదరులందరూ కూడా దాదాపుగా 50% వరకు ఈ జీవన ఎరువుల్ని వాడినట్లయితే ఆ పోషకాలు అనేవి మొక్కలకి లభించినట్టు చేయొచ్చు. అలాగే వాడడం సులభం. ఇప్పుడు ద్రవ రూపంలోనూ పొడి రూపంలో కూడా లభ్యమవుతున్నాయి కాబట్టి ఎవరికి ఏది అందుబాటులో ఉంటుందో, ఎవరికి ఏది వేయడం తేలిగ్గా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత ఉత్పత్తుల నాణ్యత అనేది కూడా బాగుంటుంది, దిగుబడి పెరుగుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మన రైతు సోదరులందరూ కూడా ఈ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, అలాగే రసాయనిక వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ జీవన ఎరువుల ప్రాముఖ్యతని వాళ్ళు తెలుసుకుని వాళ్ల వ్యవసాయంలో కూడా ఈ జీవన ఎరువుల్ని ప్రాధాన్యత ఇచ్చి కనుక వాడుకున్నట్టయితే వాళ్ళ దిగుబడి బాగుంటుంది, నాణ్యత బాగుంటుంది, అలాగే ఖర్చు తగ్గుతుంది, పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించిన వాళ్ళు అవుతారు. నమస్కారం అండి.
2: మీరింతవరకు సేంద్రీయ వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి డాక్టర్ ఎన్ త్రిమూర్తులు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో చివరిగా సునాముఖి ఆకు సాగు వివరాలు గురించి సంభాషణ వింటారు.
3: ఏం లేదు అమ్ముడు, మీ దొడ్లో సునాముఖి ఆకు ఉంది కదా?
1: ఉంది ఉంది, అదే నేల తంగడ అని పిలుస్తారు. అదే
3: అదే కొంచెం అవసరం అయింది ఇప్పుడు, ఎందుకంటే మతగారు కొంచెం ఒంట్లో బాగోలేదు, అందుకని కొంచెం విరోచన అది అవ్వటం లేదులే.
1: పెద్ద ఆవిడ కదా,
3: అందుకని కాస్త అది చారులా కాసి ఇచ్చినా లేకపోతే నీళ్ళలో వేసి ఇచ్చినా కూడా ఈ మలబద్ధకం అది లేకుండా ఉంటుంది అంటున్నారు కదా, అందుకని వచ్చి ఆ ఆకు కొంచెం కోసుకుని వెళ్దామని.
1: ఇదేంటంటే ఈ సునాముఖి అనేది 1 మీటర్ వరకు ఎత్తు పెరిగే బహువార్షిక పొద. దీన్ని ఏంటి నేల తంగడని కూడా పిలుస్తారు చిన్నమ్మాయి. దీని ఆకులు కాయలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి అన్నమాట. సెన్నోసైడ్ అనే రసాయనాన్ని కలిగి ఉంటుంది ఈ ఆకు అనేది. కాబట్టి ఏంటంటే ఆకులు కొంచెం చేదుగానే ఉంటాయి. ఈ ఆకులు కాలేయం పనితీరును మెరుగుపరిచేందుకు జ్వర నివారిణిగా, తర్వాత విరేచనకారిగా, మలబద్ధక నివారిణిగా, ఉదర సంబంధ వ్యాధుల నివారిణిగా పనిచేస్తాయి చిన్నమ్మే. బాగా ఈ కఫం అది చేరుతుంది కదా, దానికి కూడా పనిచేస్తుంది అనమాట. ఇంకా అంతేకాకుండా చర్మ సంబంధిత వ్యాధులు ఉంటాయి కదా, కుష్టు, రొమ్ము పడిసము, వీటిని కూడా తగ్గిస్తుంది చిన్నమ్మాయి. అజీర్తి, రక్తహీనత, కామెర్లు, బొల్లి మచ్చలు, టైఫాయిడ్ జ్వరము, ఇక జీర్ణాశయంలో రకరకాల పురుగులు అంటే చేరుతుండే ఒక్కోసారి పిల్లలకి,
3: అవును,
1: వాటిని నివారించడానికి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి చిన్నమ్మ దీనివల్ల.
3: అంటే నాకు తెలిసినంత వరకు మలబద్ధకాన్ని నివారిస్తుందని తెలుసు, అందుకని మా అత్తగారు కొంచెం తీసుకురా అంది, అందుకని మలబద్ధకం ఒకటేనేమో అనుకున్నా.
1: కాదు చిన్నమ్మ, దీన్ని ఏంటంటే వ్యాపార సరళిలో కూడా సాగు చేస్తున్నారు చిన్నమ్మ. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా మరి,
3: అవును,
1: ఔషధ పరంగా ఇది చాలా ఉపయోగకారి కాబట్టి ఈ సున్నాముఖిని మనం వ్యాపార సరళిలో కూడా సాగు చేయొచ్చు చిన్నమ్మ.
3: మరి ఇప్పుడు వ్యాపార సరళిలో సాగు చేయాలంటే మనకి మంచి నేలల దగ్గర నుంచి మనం ఎంపిక చేసుకొని సాగు చేసుకుంటూ ఉంటాం కదా, మరి ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉండాలి, ఈ పంటను సాగు చేయాలంటే నేలలు ఏంటి, ఈ విషయాలన్నీ తెలియజేయి చిన్నమ్మాయి.
1: ఈ మొక్కలు బాగా పెరగాలంటే చిన్నమ్మాయి సూర్యరశ్మి అనేది అవసరం అవుతుంది. వెచ్చటి పొడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది చిన్నమ్మాయి పంట సాగుకి. అతి వర్షపాతం గల నేలలు, అలాగే మిక్కిలి చలి వాతావరణం ఉండే ప్రాంతాలు పనికిరావు సాగుకి. వర్షాధారంగా కూడా ఈ పంటను సాగు చేయొచ్చు. మామూలుగా ఏంటంటే మనం జూన్ నుంచి అక్టోబర్ నెలల మధ్య 25-40 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్నప్పుడు నాటుకుంటే దిగుబడి అది బాగా వస్తుంది చిన్నమ్మాయి.
3: మరి నేలలు,
1: ఎర్రమట్టి నేలలు, ఒండ్రు నేలలు అనుకూలం ఈ పంట సాగుకి. వరి, పత్తి సాగు చేసే పొలాల్లో కూడా దీన్ని సాగు చేయొచ్చు, కానీ నీరు నిల్వ ఉండకూడదు చిన్నమ్మాయి పంట సాగు చేసేటప్పుడు.
3: అమ్ముడు ఇప్పుడు నువ్వు అన్నావు జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా సాగు చేసుకోవచ్చు అని. ఇప్పుడు కొన్ని పంటలు 2 సార్లు వేస్తాం, అట్లా వేసుకోవడానికి ఈ పంట ఏమన్నా అనుకూలంగా ఉంటుందా?
1: అనుకూలమే చిన్నమ్మాయి, మనం జూలై నుంచి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు, లేదంటే మనం మళ్ళీ ఫిబ్రవరి మార్చి నెలల్లో కూడా విత్తుకోవచ్చు చిన్నమ్మాయి. తర్వాత నీటి పారుదల కనుక ఉన్నట్లయితే ఏ కాలంలో అయినా ఈ పంటను సాగు చేసుకోవచ్చు.
3: అంటే సంవత్సరం పొడవున కూడా వేసుకోవచ్చు?
1: సంవత్సరం పొడవు వేసుకోవచ్చు నీటి పారుదల ఉన్నప్పుడు. ఇక వర్షపాతం ఎక్కువగా ఉంటే విత్తనం మొక్కలు అనేవి కుళ్ళిపోతాయి చిన్నమ్మాయి, కాబట్టి ఈ వర్షాల ఉధృతి తగ్గిన తర్వాత మనం ఖరీఫ్లో ఆలస్యంగా నాటుకుంటే మంచిది అనమాట. మనకి లేకపోతే మురుగునీటి పారుదల ఉందనుకో ఎప్పుడైనా నాటుకోవచ్చు.
3: అది ఎంత విత్తనం అవసరం అవుతుంది ఎకరాకు వచ్చి?
1: ఎకరాకి 5-6 కిలోల విత్తనం అయితే సరిపోతుంది చిన్నమ్మాయి. దీన్ని కూడా విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. కిలో విత్తనానికి 2.5 గ్రాముల నుంచి 3 గ్రాముల థైరము లేదా క్యాప్ట్ అంతా విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవాలన్నమాట.
3: ఎట్లా విత్తుకోవాలి?
1: ఈ మనం బోదలు చేసుకోవాలి చిన్నమ్మాయి. బోదలు చేసుకుని బోదల మీద 30-45 సెంటీమీటర్ల ఎడంగా మనం విత్తుకోవాలి. బోదలకి ఒకవైపు 30 సెంటీమీటర్ల దూరంలో పెట్టుకోవాలన్నమాట. విత్తే ముందు విత్తనాన్ని 6-8 గంటలు నానబెట్టి అప్పుడు విత్తుకోవాలి చిన్నమ్మాయి.
3: మరి ఇప్పుడు మనం వ్యాపార సరళిలో కదా ఇక్కడ సాగు చేస్తున్నాము, మరి మంచి దిగుబడి రావాలి అప్పుడు ఎరువులు వేయాలి.
1: అవును,
3: ఇక్కడ ఎరువుల యాజమాన్యం ఎలా చేసుకోవాలంట?
1: మనం ఆఖరి దిక్కులోని ఎకరాకి 5 టన్నుల పసుపులు ఎరువు వేసేయాలి. దీంతో పాటుగా 20 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులు వేసుకోవాలి చిన్నమ్మాయి. ఆ తర్వాత 90-95 రోజులకి 120-125 రోజులకి అలాగ 3 సార్లుగా అనమాట 8 కిలోల చొప్పున నత్రజని వేసుకుంటే సరిపోతుంది పైపాటుగా.
3: అంటే నత్రజని 3 దఫాలుగా,
1: మిగతావన్నీ మనం ఈ పసుపుల ఎరువుతో పాటు దుక్కులోనే వేసేయాలి.
3: ఒక్క నత్రజని 3 సార్లు
1: 3 భాగాలుగా విభజించి వేసుకోవాలి.
3: మరి అంతరకృషి ఎట్లా చేసుకోవాలి?
1: ఈ మొక్కలు నాటుతాం కదా, నాటిన తర్వాత 25-30 రోజులకి ఒకసారి, అలాగే 75-80 రోజులకి ఒకసారి, 110 రోజులకి ఒకసారి ఇలాగ మనం మధ్యలో అంతరకృషి చేసి కలుపు అనేది తీసుకోవాలి చిన్నమ్మాయి. నేల గుల్లబారే విధంగా అంతరకృషి చేయాలన్నమాట చేసినప్పుడల్లా.
3: గుల్లబారితే మొక్క ఎదుగుదల బాగుంటుంది,
1: వేర్లవి బాగా నిలదొక్కుంటాయి,
3: గాలి వెలుతురు కూడా బాగా ప్రసరిస్తుంది కదా. మరి నీరు,
1: నీరు విషయానికి వస్తే చిన్నమ్మాయి తొలి దశలో అంటే మొదటి సమయంలో ఏం చేయాలంటే 6-7 రోజులకు ఒకసారి తేలికపాటి తడి ఇవ్వాలి. ఆ తర్వాత దశల్లో 15-20 రోజులకి నీరు ఇస్తే సరిపోతుంది. ఈ పంటకి ఏంటంటే మనం ఎక్కువ నీరు అనేది పెట్టకూడదు చిన్నమ్మాయి, ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోవాలి. అధిక నీరు ఉంటే మాత్రం పంట నష్టానికి దారితీస్తుంది.
3: అంటే తేలికపాటి తళ్ళించుకుంటూ
1: చూసుకోవాలి మనం, అంతే,
3: నీరు నిల్వ ఉండకూడదు. మరి దీంట్లో కూడా ఏమన్నా పురుగులు కానీ తెగుళ్ళు కానీ వచ్చే అవకాశం ఉంటుందా?
1: వస్తాయి చిన్నమ్మ, ఏంటంటే కాయ తొలిచే పురుగులు, అలాగే గొంగళి పురుగులు అలాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆకుల్ని ఆశించే గొంగళి పురుగులు, కాయ తొలిచే పురుగులు తొలి దశలో ఉన్నప్పుడే మనం గుర్తించి 5% వేపగింజల కషాయము లేదా అజాడిరక్టిన్ 10,000 ppm 1 ml లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇక పంటను వేసే ముందు లోతు దుక్కులు చేస్తాం కదా, అప్పుడు పశువుల ఎరువుతో పాటుగా వేపపిండిని ఎకరాకి 800 కిలోల చొప్పున వేసి కలయదున్నేయాలి చిన్నమ్మాయి. ఇంకా పంట పూత దశ, అలాగే పిండ కట్టే దశ ఉంటుంది కదా, ఆ దశలో 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయ తొలిచే పురుగు ఉధృతిని మనం తగ్గించవచ్చు. ఆకుమచ్చ తెగులు, ఎండు తెగులు ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సై క్లోరైడ్ని కలిపి 70 నుంచి 80 రోజుల తర్వాత మనం పిచికారీ చేసుకోవాల్సిందమ్మా.
3: మరి పంట కోత ఎట్లా తీసుకోవాలంట?
1: మనకి ఏంటంటే 85 నుంచి 90 రోజుల మధ్యలో పెరిగిన పంటలో ఈ సెన్నోసైడ్లు అనేవి ఎక్కువగా ఉంటాయి చిన్నమ్మాయి. ఆకుల్ని తుంచేయడం వల్ల కొత్తగా ఎక్కువ కొమ్మలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మనం ఎప్పుడన్నా పించింగ్ చేయమని కూడా చెప్తుంటాం అందుకని. తర్వాత ఆ మొక్క కూడా బాగా పెరుగుతుంది ఇలా ఆకుల్ని తుంచేస్తే. కాబట్టి 90 రోజులకి మొదటిసారిగా మనం కోత కోసుకోవచ్చు. అలాగే 90 నుంచి 100 రోజుల మధ్య రెండోసారి, ఇక 130 నుంచి 150 రోజుల మధ్య మూడోసారి ఆకుల్ని తుంపుకోవాలి. పిండ తొడిగిన 15 రోజులకి కాయలు పసుపు రంగుగా మారినప్పుడు కోసుకోవాల్సినమే. కోసిన ఆకులు మరి అలాగే కాయలు పూర్తిగా ఆరడానికి 7 నుంచి 10 రోజులు మనం నీడలో ఆరబెట్టుకోవాలన్నమాట.
3: ఆకుల్ని
1: కాయల్ని వీటిని 1 వారం నుంచి 10 రోజుల వరకు నీడలో ఆరబెట్టుకుంటే మంచిది.
3: మరి ఇంత కష్టపడి మనం చేసాం అనుకో, ఎంత దిగుబడి వస్తుందంట?
1: మనం సాగు చేస్తే చిన్నమే ఈ అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించి ఎకరాకి సుమారుగా 8 క్వింటాళ్ల ఎండు ఆకులు వస్తాయి. అలాగే 3 నుంచి 4 క్వింటాళ్ల కాయలు కూడా లభిస్తాయి చిన్నమ్మాయి. కాబట్టి ఈ సునాముఖి ఆకు కూడా మన రైతు సోదరులకి లాభదాయకంగానే ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా దీని గురించి కూడా కొంచెం ఆలోచించి ఔషధ పంటగా సాగు చేసుకుంటే మంచి లాభాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది చిన్నమ్మాయి.
3: సరే అమ్మడు.
2: మీరింతవరకు సునాముఖి ఆకు సాగు వివరాలు గురించిన సంభాషణ విన్నారు.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరంతరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 7:45 దాటి 40 సెకండ్లు. ఇప్పుడు కొన్ని ఫిలిం గీతాలు వింటారు.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరంతరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణీ.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం,
3: శ్రీమద్ భగవత్

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: దిశంతు మీదేవ సదాత్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షాః శ్రోత్రేషు పుంసామృతం క్షరంతీం సరస్వతీం సంశ్రిత కామధేనుం. ఏకస్మిన్ వర్షే షడ్ ఋతవః భవంతి, యథా గ్రీష్మః వర్ష హేమంతః శరదః శిశిరః వసంతశ్చ. షడ్ృతవః స్వస్య మహత్వం ప్రతిపాదయంతి. అస్మాకం దేశే షడ్ృతవః క్రమానుసారేణ సమాగత్య కోమలాం ప్రకృతిం సుచారుతయా ప్రకాశయంతి. ఇతరేషు అనేకేషు దేశేషు సర్వే ఋతవః నాగచ్చంతి. రుచ్ఛతి గచ్ఛతి ఆగచ్ఛతి చ పునః పునః వసంతాదిహి ఇత్యేవం ఋతుశబ్దస్య విత్పత్త్యర్థః భవతి. షడ్ ఋతుషు అన్యతమః గ్రీష్మర్తుః భవతి. గ్రస్యతే అస్మిన్ రసాః ఇతి గ్రీష్మశబ్దస్య వ్యుత్పత్తిః నిరుక్తే విద్యతే. ఏవమేవ గమయతి క్షయం భూతాని ఇతి గ్రియంతే ఉష్మయ పదార్థకణః యస్మిన్ కాలే స గ్రీష్మః ఇతి. గ్రసతే రసాన్ ఇతి గ్రీష్మః ఇత్యాదయః వ్యుత్పత్త్యర్థాః విద్వత్ప్రవరైః ఉక్తాః. భారతీయర్తుక్రమానుసారేణ వైశాఖ జ్యేష్ఠమాసౌ గ్రీష్మర్తోః కాలరూపేణ గణ్యేతి. అస్మాకం భారతదేశే జనాః గ్రీష్మర్తౌ విశిష్య ఉదకమండలం ఊటీ ప్రదేశం గచ్చంతి. ఆంధ్రప్రదేశే తావత్ మదనపల్లి సమీపే విద్యమానం ఏనుగుల మల్లమ్మకొండ హార్స్లీ హిల్స్ ఇతి శీతలం ప్రదేశం ప్రతి గచ్చంతి. సంస్కృత కావ్యేషు సందర్భానుసారం కవయః ఋతువర్ణనం కుర్వంతి. సంస్కృత కావ్యలక్షణేషు ఉక్తేషు అష్టాదశ వర్ణనేషు ఋతువర్ణనం అన్యతమం భవతి. నగరార్ణవశైలర్తు చంద్రార్కోదయ వర్ణనైహి ఉద్యాన సలిల క్రీడా మధుపాన రథోత్సవైహి విప్రలంభైర్వివాహైశ్చ కుమారోదయ వర్ణనైహి మంత్రద్యూత ప్రయాణాజి నాయకాభ్యుదయైరపి ఇతి అష్టాదశ వర్ణన ప్రసంగే దండిహి కావ్యాదర్శే ఋతువర్ణనం ప్రోక్తవాన్. కవికుల గురుః కాళిదాసః ఋతుసంహార నామకం ఖండకావ్యం వ్యరచయత్. అస్య ఖండకావ్యస్య వస్తు ఋతురేవ భవతి. కవికుల గురుణా కాళిదాసేన ఋతుసంహార కావ్యే సుచారుతయా గ్రీష్మకాలస్య వర్ణనం కృతం. అస్మిన్ ఋతౌ సూర్యరశ్మయః ఉష్ణతరాః భవంతి. ఇందోః స్వరూపం క్షీణతరం పరిలక్ష్యతే. జలాశయానాం జలం సూర్యకిరణైః శనైః శనైః శుష్యత్వం గచ్ఛతి. ప్రచండ సూర్యః స్పృహణీయ చంద్రమాః సదావగాహ క్షతవారి సంచయః దిశాంతరమ్యోభ్యుపశాంతమన్మథో నిదాఘ కాలూయముపగతః ప్రియే. అస్మిన్ ఋతౌ కృష్ణం జడచేతనాత్మకం జగత్ తృషాకులం జాయతే. భూమిరియం అసహ్య వాతోత్థత రేణుమండల ప్రచండ భానోః ఆతపతాపితా భవతి. మృగాః ప్రచండతాపతాపితాః భూత్వా మహత్యా తృషయా పరిశుష్కతాలవః సంతః వనాంతరే జలం భవతీతి మత్వా ఇతస్తతః ప్రధావంతి. మయూరాః సూర్యస్య కిరణజాలైః క్లాంత శరీరచేతసః సమీపవర్తినం సర్పం గ్రహీతుం అసమర్థాః సందృశ్యంతి. మయూరాణాం ఆననం తావత్ కలాపచక్రే వినివేశితం పరిదృశ్యతే. సింహాః తృషయా హతవిక్రమోద్యమాః ముహుర్ముహుః పౌనఃపున్యేన శ్వసంతః విదారితాననాః భూత్వా అదూరేపి స్థితాన్ గజాన్ న ప్రహరంతి. వివస్వత తీక్ష్ణతరాం సుమాలినా సపంకతో యాత్ సరసోభితాపితః ఉత్ప్లుత్య భేకస్తృషితస్య భోగినః ఫణాతపత్రస్య తలే నిషీదతి. తీక్ష్ణతరాంశుమాలిన వివస్వత సరసోభితాపితః తదనంతరం భేకాః తృషితానాం సర్పాణాం పణాతపత్రాణాం తలేషు నిషీదంతి ఇతి కాళిదాసః వర్ణయతి. గజగవయమృగీంద్రా వక్ని సంతప్తదేహాః సుహృదైవ సమీతా ద్వంద్వభావం విహాయ హుతవః పరిఖేదాదాసు నిర్గతకక్షాత్ విపుల పులిన దేశాన్నిమ్నగాం సంవిశంతి. అస్మిన్ ఋతౌ గజః గవయః మృగేంద్రస్య ఆతపేన సంతప్త శరీరినః భూత్వా పారస్పరికం శత్రుభావం పరిత్యజ్య మిత్రమివ స్వకీయాత్ కక్షాత్ బహిః సమాగత్య సాయంకాలే నదీషు ప్రవిశంతి. తేషాం మధ్యే కించిదపి వైరభావం న దృశ్యతే ఇతి కాళిదాసః వర్ణితవాన్. కాళిదాసః స్వకీయే అభిజ్ఞానశాకుంతలే నాటకే గ్రీష్మసమయ స్వభావమేవం వదతి. సుభగ సలీలావగాహాః పాటల సంసర్గ సురభివన వాతాః ప్రచ్ఛాయ సులభ నిద్రా దివసాః పరిణామ రమణీయాః. గ్రీష్మే దివసాః పరిణామాః రమణీయాః భవంతి. అర్థాత్ సంధ్యాసమయః రమణీయః ఆనందప్రదశ్య భవతి. జలాశయేషు స్నానం మజ్జనంచ సుఖప్రదాయకే భవతః. వనాంతప్రదేశాత్ పాటలపుష్పాణాం సంసర్గతః సురభివాన్ పవనః సంతోషం ప్రదదాతి. గృహస్య భూమ్యంతరభాగే మధ్యాహ్నసమయే సుఖేన నిద్రాసుఖం సులభం భవతి. ఏవం గ్రీష్మదివసాః అపి సౌఖ్యప్రదాయకాః భవంతి. మాఘః శిశుపాలవధమహాకావ్యే ఏవం వదతి. రవితురంగతనూరుహతుల్యతాం దధతి యత్ర శిరీషరజోరుచః ఉపయయో విదధన్ నవమల్లికాః సుచిరసౌ చిరసౌరభసంపదః. గ్రీష్మర్తౌ శిరీషవృక్షః పుష్పితః భవతి. తస్య పరాగపుంజః సూర్యస్య అశ్వానాం కేశవర్ణస్య సామ్యతాం ప్రదర్శయంతి. నవమల్లికాశ్చ శుభ్రతయా స్వప్రభాం ప్రదర్శయంత్యః చిరసౌరభ సంపదాయుతాః సర్వత్ర ప్రసారితాః భవంతి. శారంగధర పద్ధతౌ గ్రీష్మర్తౌ మధ్యాహ్నే ఏకః మృగః కుతరం ప్రాప్య కథం విలపతీతి ఉక్తం. ఏష సూర్యాంశు సంతప్తో మృగః కుతరుమాశ్రితః సాధుర్భాగ్య పరీక్షీణో నీచం ప్రాప్యేవ సీదతి. యథా సాధుః దైవహతః నీచజన సంసర్గేణ దుఃఖం అనుభవతి తథా కశ్చన మృగః గ్రీష్మర్తోః మధ్యాహ్నే కుతరుం పత్రవిహీనం ఛాయారహితం వృక్షం ప్రాప్య తాపేన సంతప్తః. ప్రపాపాలికా విషయే కువలయానందే ఏవం అస్తి. యథోర్త్వాక్షః పిబత్యంబు పధికో విరలాంగుళిః తథా ప్రపాపాలికాపి ధారాం వితనుతే తను. ప్రపా పానీయాశాలికా గ్రీష్మర్తౌ పధికాః పిపాసాతృప్తిం యత్ర కుర్వంతి శాలా భవనం స్థానం ప్రపా ఇతి కథ్యతే. తత్రత్యాః సూత్రసంచాలికాః ప్రపాపాలికాః పుణ్యార్చనాయ కర్తవ్యమితి మత్వా వృద్ధాః प्रपासञ्चालनं कुर्वन्ति स्म। अत्रास्ति सुन्दरी प्रपापालिका। एकः पिपासुः जलपानाय तत्र आगतः सौन्दर्येण मुग्धः तामेव पश्यन् विरलाङ्गुलीं कृत्वा जलपानं कुर्वन् तस्याः मुखारविन्दस्य दर्शने दत्तदृष्टिः आसीत्। तदा सापि चतुरा जलधारां सूक्ष्मतां नीता। प्रपासञ्चालनं बहोः कालाद्येव भारतदेशे आसीदिति काव्येभ्यः ज्ञायते। एतत् भारतीयानां सेवातत्परतां द्योतयति। धर्मशास्त्रग्रन्थेषु अपि ग्रीष्मर्तौ प्रपासञ्चालनं करणीयमिति उक्तम्। सरस्वतीकण्ठाभरणे भोजः ग्रीष्मपथिकानां विषये एवं प्रकारेण कथयति। सर्वाशारुधि दग्धवीरुधि सदा सारङ्गबद्धकृधि क्षामक्ष्मारुहि मन्दमुन्मदुलिः स्वच्छन्दकुन्दादुहि सुष्यस्रोतसि तप्तभूमिरजसि ज्वालायमानार्नसि ग्रीष्मे मासि ततार्कतेजसि कथं पान्धा व्रजं जीवसि। ग्रीष्मर्तौ सूर्यस्य प्रचण्डतेजसा सर्वाः दिशाः तापेन सन्तप्ताः सर्वाश्च लताः दग्धाः मृगप्रभृतयः सर्वे पशवः संक्षोभिताः भूमौ सर्वे वृक्षाः शुष्कताङ्गताः कुन्दप्रभृति स्वल्पपुष्पेषु मन्दं मन्दं यथा तथा येन केन प्रकारेण भ्रमराणाम् आगमनं भवति। जलस्रोतांसि कूपतडागादयः शुष्कतां यान्ति। मरुभूमिस्तु तप्तायुःपिण्डवत् ज्वालामयी दृश्यते। एतादृशविकटपरिस्थितौ हे पान्था गच्छन् कथं जीवसि इति पथिकं पृच्छति। एवमेव ग्रीष्मतापविषये भारवेः किरातार्चुनीये भवभूतेः उत्तररामचरिते इतरकाव्येषु च वर्णितम् अस्ति। वयं सर्वे जागरूकाः भूत्वा ग्रीष्मतापात् स्वस्य संरक्षणं कुर्मः। सर्वे जनाः सुखिनो भवन्तु।
1: మీరింతవరకు అమరభారతి సంస్కృత కార్యక్రమంలో భాగంగా గ్రీష్మ వర్ణనం అంశంపై డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి సంస్కృత ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాల ప్రస్థానంలో ప్రసారం చేస్తోన్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నెల్లూరు ఆకాశవాణి అందిస్తోన్న ప్రముఖ శ్రోతల అభిప్రాయాల మాలిక వింటారు.
2: ఆకాశాన్ని తాకే తరంగాల ద్వారా మన హృదయాలను కలిపే అద్భుత మాధ్యమం రేడియో. కోట్లాది భారతీయుల జీవితాల్లో చెరగని ముద్ర వేసిన సంస్థ ఆకాశవాణి. భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాలు 1927 సంవత్సరంలో బొంబాయి, కలకత్తా నగరాల్లో ప్రారంభమయ్యాయి. 1936 సంవత్సరంలో ఆల్ ఇండియా రేడియోగా అధికారిక రూపం దాల్చింది ఆకాశవాణి. ఆ తరువాత 1957 సంవత్సరంలో దీనికి ఆకాశవాణి అనే పేరును పెట్టారు. ఆకాశం నుంచి వినిపించే వాణి అనే అర్థం ఉన్న ఈ పదం భారతీయ సంస్కృతికి ఎంతో దగ్గరగా ఉంటుంది. మన దేశ స్వాతంత్ర పోరాట కాలంలో దేశ నాయకుల సందేశాలు ప్రజలకు చేరేందుకు రేడియో ప్రధాన సాధనంగా మారింది. స్వాతంత్ర్యం వచ్చిన రాత్రి మన భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసిద్ధ ప్రసంగం ట్రైస్ట్ విత్ డెస్టినీ రేడియో ద్వారా దేశమంతా వినింది. ఆ సమయంలో దేశ ఐక్యత, జాతీయ భావన పెంపొందించడంలో ఆకాశవాణి చేసిన సేవలు అపారమైనవి. వందే మాతరంతో మొదలై ఆదిదేవుడైన సూర్యభగవానుని స్తుతిస్తూ పల్లె పల్లెల్లో విద్యుత్ లేకపోయినా చిన్న చిన్న బ్యాటరీల రేడియోల ద్వారా ప్రజలు రేడియోలో ఈ కార్యక్రమాలను ఎంతో శ్రద్ధతో వినేవారు.
3: ఆకాశవాణి శ్రోతలందరికి నమస్కారం. నా పేరు విజయప్రకాష్. నేను నెల్లూరులో కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. నేను గత 35 సంవత్సరాలుగా ఆకాశవాణి శ్రోతలని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. రేడియో దాదాపుగా 35 సంవత్సరాలుగా నా జీవితంలో ఒక భాగమైపోయింది. రేడియో వినకుండా ఒక్కరోజు కూడా నాకు గడవదు. రేడియోలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమం వినడం నాకు అలవాటైపోయింది. చివరకు కార్మికుల కార్యక్రమం, పాడి పంట వంటి కార్యక్రమాలు కూడా తప్పకుండా నేను వింటూ ఉంటాను. ప్రతి కార్యక్రమాన్ని విని ఆస్వాదిస్తూ ఉంటాను. రేడియో ద్వారా నేను ఎంతో విజ్ఞానాన్ని, వినోదాన్ని పొందాను, పొందుతున్నాను కూడా. మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం, ఇలా అన్ని వర్గాల వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయడం నాకు చాలా ఆనందం ఇస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రేడియో కార్యక్రమాల్లో జనరంజకమైన కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలను వివిధ కార్యక్రమాలతో అలరిస్తూ విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతున్న మా ఆకాశవాణికి 90 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు.
4: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణితో నా అనుభవాలు. నా పేరు బత్తిని గోవిందస్వామి. సీనియర్ జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. నా చిన్నతనం నుండి ఆకాశవాణి వింటున్నాను. ఆకాశవాణి అంటే నాకు ఒక స్నేహితుడితో సమానం. ఎందుకంటే మా చిన్నతనంలో రేడియోనే ప్రసార సాధనంగా మాకు ఎంతో ఉపయోగపడేది. రేడియోలో వచ్చే వార్తలు, కథనాలు, సినిమా పాటలు వింటుంటే ఎంతో మైమర్పించేది. నెల్లూరులో ప్రారంభించిన సింహపురి ఎఫ్ఎం కేంద్రం మమ్మలను, మా మనసులను ఎంతో రంజింపచేస్తుంది. ముఖ్యంగా ఉదయం 6:45 వచ్చే వార్తలు ప్రధానంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా వింటుంటాను. నెల్లూరు జిల్లాలో జరిగే ప్రధాన సంఘటనలతో వార్తా మాలిక, ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా చాలా జనరంజకంగా ఉంటాయి. ముఖ్యంగా నెల్లూరుకు వచ్చే తుఫాన్లు ప్రజలకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేసి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఎంతో సహకరిస్తుంది. ధన్యవాదాలు.
5: అందరికీ నమస్కారం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణితో నా అనుభవాలు. నా పేరు లొల్లా శంకర్. నెల్లూరులో సీనియర్ మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఆకాశవాణితో నా అనుభవాలు చెప్పే సందర్భం నాకు వచ్చినందుకు, అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆకాశవాణిని గురించి చెప్పాలంటే, ఆకాశవాణి టెలివిజన్ ఇంటర్నెట్ రాకముందే ప్రజలకు సమాచారాన్ని చేరవేసింది. భిన్నత్వంలో ఏకత్వం, అది ఆకాశవాణి నినాదం. ఎందుకంటే భారతదేశంలో అనేక భాషల్లో ప్రసారాలు చేసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు అందరినీ కలిపిందండి ఆకాశవాణి. ఆ ప్రాంతీయ సంస్కృతిని కాపాడుతూ జాతీయ ఐక్యతను కూడా పెంపొందించింది. భాషలు వేరు కానీ భావం మాత్రం ఒకటే, అదే ఆకాశవాణి మహిమ. ఆ రోజుల్లో విద్యాసేవలు, విద్యార్థులకు విద్యా కార్యక్రమాలు ఇచ్చేది, అంటే స్కూల్స్ జరిగే టైంలో చక్కగా రేడియో పాఠాలని వాళ్ళు అందించేవాళ్ళు. సహజమైన పద్ధతిలో నిజంగా ఒక ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధిస్తున్నట్టుగానే చాలా సహజంగా విద్యార్థులుగా వేసిన వాళ్ళు కూడా చాలా సహజంగా ఆ కార్యక్రమాలని బాగా రక్తి కట్టించారండి. ఈ రోజుల్లో డిజిటల్ మీడియా వచ్చినప్పుడు కూడా ఆకాశవాణి తనను తాను అప్డేట్ చేసుకుని ఎఫ్ఎం రూపంలో, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ రూపంలో, ఈ రోజున కార్లలో వెళ్లే వాళ్ళందరూ కూడా ఎఫ్ఎం లో తన ప్రసారాలని, అలాగే మన ఆల్ ఇండియా రేడియో యాప్ ద్వారా ఇండియాలో ఉన్న మన అన్ని రకాల స్టేషన్స్ ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా క్రిస్టల్ క్లియర్ క్వాలిటీ తోటి మనం వినగలుగుతున్నాం యాప్ ద్వారా. కాబట్టి ఆకాశవాణి తన కొత్త రూపంలో కూడా మనకి ఎంతో సేవ చేస్తుంది. 90 సంవత్సరాలుగా భారత ప్రజల మనసులని కలిపిన మధుర స్వరం మన ఆకాశవాణి అండి. 90 వసంతాల కార్యక్రమాల సందర్భంగా నా అనుభవాలు మీతో పాలు పంచుకునే అవకాశం నాకు ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి, నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి.
6: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు వసంత కుమారి మారెళ్ళ. నేను రిటైర్డ్ తెలుగు టీచర్ని. ఆకాశవాణి గురించి మాట్లాడటానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఆకాశవాణి అనే పేరు వినగానే నా మనసులోని జ్ఞాపకాల దొంతరలు కదిలినట్లయింది. ఆకాశవాణి అనేది నాటి తరానికి, నేటి నాటి తరాలకు ఒక అందమైన మధురమైన జ్ఞాపకం. ఆ పేరు విన్నప్పుడు నా బాల్య స్నేహితుల్ని కలిసినంతగా ఆనందంగా ఉంటుంది. తూర్పున సూర్యుడు ఉదయించినప్పుడు వెలుగు కిరణాలు ప్రసరించడం మొదలవుతుంది. ఆకాశవాణిలో జ్ఞాన కిరణాలు ప్రసారం అయ్యేవి. ఆ వందే మాతరంతో మొదలు రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నా అవి చాలా ఉపయుక్తంగా ఉండేవి. ఆపాల గోపాలాన్ని అలరించేవి. అన్ని వయసుల వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని, ఆనందాన్ని, విజ్ఞానాన్ని అందించేవి. ఒక విధంగా చెప్పాలంటే ఆకాశవాణి అనేది ఒక మంచి గురువు, ఒక మంచి మిత్రుడు, ఒక విజ్ఞాన ఖని అని కూడా చెప్పొచ్చు. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సాయంత్రం పూట చిన్నక్క పెద్దయ్య అంటూ వారిద్దరి మధ్య జరిగేటటువంటి సంభాషణ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి చీడపీడలు, తెగుళ్ళు, వాటి నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటి గురించి మాట్లాడుతూ ఉంటే అటు పెద్దవాళ్లే కాదు చిన్నవాళ్ళే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా వినేవాళ్ళు. వాళ్ళ యొక్క సంభాషణ అంత బాగా చక్కగా ఉండేది. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఉపయుక్తమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ఆకాశవాణిలో ప్రసారం అయ్యేవి. శ్రీపాద కృష్ణమూర్తి గారు రచించినటువంటి మాకు ఉన్నాయి స్వగతాలు, అనుభవాలు, జ్ఞాపకాలు రచనల్లో ఆకాశవాణిని కూడా చేర్చి ఉంటే ఎన్నో మనకి ఈరోజు ఆకాశవాణి ద్వారా ఎన్నో రకాలైనటువంటి విషయాలు, అనుభవాలు కూడా అందరికీ తెలిసి ఉండేవేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.
7: ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ గౌస్ భాష. నేను నెల్లూరు జిల్లా దిన విజ్ఞాన వేదిక అధ్యక్షుణ్ణి. ఆకాశవాణి విజ్ఞానాత్మకంగా, వినోదాత్మకంగా ఎన్నో కార్యక్రమాలను సుమారు 90 సంవత్సరాల ముందు ప్రసారం చేయటం ప్రారంభించింది. ఆకాశవాణిలో ఉదయాన్నే భక్తి రంజన్ అనే కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. దేవుని ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సంగీత కార్యక్రమాలు, నాటకాలు, కార్మికుల కార్యక్రమాలు మొదలైనవి ప్రముఖమైనవి. సంగీత కార్యక్రమాల్లో సినీ సంగీతము, జానపద గేయాలు, క్లాసికల్ సంగీతము ఉండేవి. నాటకాల్లో నాడు ఉన్నటువంటి రచయితలు రాసిన వివిధ నవలల ఆధారంగా, చిన్న చిన్న కథల ఆధారంగా నాటకాలను రూపొందించి సమాజానికి ఉపయోగపడే విధంగా నాడు రేడియోలో ప్రసారం చేసేవాళ్ళు. కార్మికుల కొరకు కార్మికుల కార్యక్రమం, రైతుల కొరకు పాడి పంటలు అనే కార్యక్రమం ప్రసారమయ్యేది. వివిధ భారతి అనేటటువంటి కార్యక్రమం, వినోదాత్మకమైన కార్యక్రమం సుమారు 24 భాషల్లో ప్రసారమయ్యేది. దీనిలో ప్రధానమైనవి బోలే బిసరే, జైమాల, హవామహల్ అనే కామెడీ కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. పిల్లల కొరకు బాలానందం, దీనిలో కథలు, పాటలు, ఆటలు మొదలైన కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. వీటిలో ప్రధానమై ది మెజీషియన్, చందు, మిస్టర్ కమెడియన్ అనేవి ప్రధానమైనవి. పెద్దల కొరకు క్రికెట్, హాకీ కార్యక్రమాలు, కామెంటరీలు ప్రసారమయ్యాయి. దీని కొరకు రేడియోలు పట్టుకుని చెవుల దగ్గర పెట్టుకుని నాడు జనాలు తిరిగేవు. జనరంజనే అనే ఒక కార్యక్రమము శ్రీశ్రీ గారు రచించినటువంటి అనేక కవితలు, పాటలు, రచనలు ఎంతో వినోదాత్మకంగా ప్రసారమయ్యాయి. అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమము అమోస్ ఎన్ ఆండి మరియు క్రైమ్ డ్రామా షాడో అనే కార్యక్రమం సుమారు 30 సంవత్సరాల పాటు ప్రజాదరణ పొందినటువంటి కార్యక్రమం. స్వాతంత్ర సమరంలో కూడా ఆకాశవాణి పాత్ర ప్రముఖమైనది. చివరి దశకంలో స్వాతంత్ర సమరంలో దేశంలో జరిగేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆకాశవాణిలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వార్తల రూపంలో ప్రసారం చేసేవి. వీటిని గ్రామ పంచాయతీల మైకుల ద్వారా పొద్దున్న సాయంత్రం వినిపించేవారు. ఈ విధంగా సుమారు 1936 ప్రారంభమై నేటికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంత గొప్ప వినోదాత్మక, విజ్ఞానాత్మక కార్యక్రమాలని ప్రసారం చేసినటువంటి ఈ ఆకాశవాణికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు.
8: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణితో నా అనుబంధాలు. నా పేరు డాక్టర్ కొండేటి మాధవి. నేను ప్రస్తుతం నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. నాకు ఆకాశవాణితో చాలా చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తితో చాలా కార్యక్రమాలను వినేదాన్ని. ముఖ్యంగా ఆకాశవాణి యొక్క బినాక గీతమాలిక నా చాలా ఇష్టమైన కార్యక్రమం. అది వినందే నేను స్కూల్కి కూడా వెళ్ళేదాన్ని కాదు, కరెక్ట్గా 8 ఇంటికి అలాగా మొదలయ్యేది. ఒక అరగంట సేపు

0: వాటికి అన్నిటికీ కూడా నేను ఆకాశవాణి వారి నాకు ఇచ్చిన అవకాశంతో ప్రజలకు డాక్టర్ గారి సలహాలు సూచనల్లో పాల్గొన్నాను. ఇంకా ముందు ముందు వారు ఎంతో మంచి కార్యక్రమాలు చేయాలని, ప్రజలకు చాలా చేరువగా ఉంటుంది, అందరూ ఈ కార్యక్రమాలని ఆస్వాదించి ఆనందించాలని ఆకాశవాణికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాల ప్రస్థానంలో ప్రసారం చేస్తోన్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ శ్రోతల అభిప్రాయాల మాలిక విన్నారు. సేకరణ ఎస్వీఏ ప్రసన్నలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
2: మీరింతవరకు విన్న 90 వసంతాల ఆకాశవాణి ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. భారత్ అమెరికా దేశాల మధ్య లోతైన విస్తృతమైన సహకారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కొత్త చట్టం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్కు చేరుకుంది. వార్తల వివరాలు. భారత్ అమెరికా దేశాల మధ్య లోతైన విస్తృతమైన సహకారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని త్వరలో ఆ దేశ బృందం భారత్కు రానుందని చెప్పారు. వాణిజ్యం, ఇంధనం, రవాణా, ప్రాంతీయ భద్రత వంటి కీలక సహకార రంగాలపైన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో విస్తృత చర్చలను న్యూఢిల్లీలో ఈరోజు జరిపారు. ఇరు దేశాల సంబంధాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని పాత్రికేయులతో జైశంకర్ పేర్కొంటూ,
1: In terms of the political understanding between India and the United States, we have a strategic partnership which emanates from a convergence of national interests in many areas. And in our meeting at the embassy, we took up developments pertaining to West Asia, Middle East, to the Indian subcontinent and to East Asia.
0: అనంతరం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ, ప్రపంచంలో అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో భారత్ ఒకటని అభివర్ణించారు. భారత్, అమెరికా రెండు ఉగ్రవాద బాధిత దేశాలేనని పేర్కొంటూ, ఉగ్రవాదంపై పోరులో భారత్తో కలిసి నడుస్తామని తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ కొత్త చట్టం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీబీజీ రామ్జీ ముసాయిదాను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ముసాయిదా నిబంధనలపై ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలను జూన్ 21వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. కొత్త విధానం ప్రకారం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర నిధులు కేటాయింపులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలు, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ముసాయిదాలో పేర్కొంది. 11వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం జనాభా తలసరి ఆదాయాన్ని ఆధారంగా తీసుకుని నిధులను పంపిణీ చేయనుంది. ఇందులో తలసరి ఆదాయం

0: తక్కువగా ఉన్న రాష్ట్రాలకు 42.5% అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. అలాగే ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో వేతన భారం మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించగా, కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 60% కేంద్రం, 40% రాష్ట ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. రెండో ఏడాది నుంచి రాష్ట్రాల పనితీరు ఆధారంగానే అదనపు నిధులు కేటాయింపు ఉండనుంది. ఈ మార్పులతో గ్రామీణ ఉపాధి పథకాల అమలులో పారదర్శకత, బాధ్యత పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను రేపు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణిలో ప్రజల పద్మ సిరీస్లో భాగంగా 16 కార్యక్రమాలను ప్రసారం చేస్తారు. ఈ ఎపిసోడులలో పద్మ పురస్కార గ్రహీతల వృత్తి జీవితం గురించి శ్రోతలకు తెలియజేస్తారు. ఈ ఎపిసోడులు ఈరోజు, రేపు 100.1 ఆకాశవాణి గోల్డ్లో ప్రసారం అవుతాయని నిర్వాహకులు తెలిపారు. భారతదేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎబోలా వ్యాప్తికి సంబంధించిన మారుతున్న పరిస్థితుల దృష్ట్యా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లకు అత్యవసరం కాని ప్రయాణాలను నివారించాలని దేశ ప్రజలకు సూచించింది. ప్రస్తుతం ఈ దేశాలలో నివసిస్తున్న లేదా అక్కడ ప్రయాణిస్తున్న భారతీయ ప్రజలు, స్థానిక అధికారులు జారీ చేసే ప్రజారోగ్య మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలో బుండి బుగ్యో రకం ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు నిర్ధారణ అయింది. దీని తీవ్రతను పరిగణలోకి తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఈ పరిస్థితిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్యకరమైన సమాజంతో మాత్రమే సంపన్నమైన దేశ నిర్మాణం సాధ్యపడుతుందని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మున్సుఖ్ మాండవీయ అన్నారు. కామన్వెల్త్ దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించిన సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని యువతను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈరోజు ప్రసంగించారు. కాలుష్యానికి సైక్లింగ్ సరైన పరిష్కారమని చెప్పారు. సైక్లింగ్ ద్వారా ఇంధనాన్ని కూడా ఆదా చేయవచ్చునని మన్సుఖ్ మాండవీయ పేర్కొంటూ,
1: సండే ఓన్ సైకిల్ కి 75th ఎడిషన్ హే ఆర్ ఆజ్ కామన్వెల్త్ డే భీ హే 2030 మే గుజరాత్ కామన్వెల్త్ హోస్ట్ కర్నే జా రహా హే. దేశ్ కో ఆగే బడానా హే, మోదీ జీ కే వికసిత్ భారత్ కే స్వప్న కో సాకార్ కర్నా హే, తో దేశ్ కే నాగరిక్ కో ఫిట్ రహనా ఆవశ్యక్ హే. ఇస్ సందేశ్ హే కి హమ్ సబ్ దేశ్ కే నాగరిక్ సైక్లింగ్ కో అప్నాయే, ఫిట్ రహే ఆర్ వికసిత్ భారత్ కే స్వప్న కే సాథ్ జుడే.
0: ఆఫ్రికన్ యూనియన్లో విస్తరిస్తున్న ఎబోలా వ్యాధిని ఎదుర్కొనేందుకు మొదటి విడతగా అక్కడి ప్రజలకు అవసరమైన అత్యవసర వైద్య సామగ్రిని భారతదేశం ఈరోజు పంపింది. ఆ వివరాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. ఆఫ్రికన్ యూనియన్లో విస్తరిస్తున్న ఎబోలా వ్యాధిని నియంత్రించే క్రమంలో ఆఫ్రికన్ యూనియన్కి సహాయంగా ఈ వైద్య సామగ్రిని పంపినట్లు చెప్పారు. ఆఫ్రికన్ యూనియన్తో సమన్వయం చేసుకుంటూ ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం కట్టుబడి ఉందని జైశంకర్ స్పష్టం చేశారు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై 30 తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్కు చేరుకుంది. మరోవైపు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్కతా తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. దేశంలోని తూర్పు, ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాలలో తీవ్రమైన వడగాలుల ప్రభావం నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు ఎరుపు రంగు ప్రమాద హెచ్చరికలను భారత వాతావరణ విభాగం IMD ఈరోజు జారీ చేసింది. అదేవిధంగా రాబోయే 5 రోజుల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో వడగాలుల పరిస్థితులు ఉంటాయని కూడా ఐఎండీ అంచనా వేసింది. రాబోయే 3 రోజుల్లో ఈ ప్రాంతాలలో సైతం తీవ్రమైన వడగాలుల పరిస్థితులు ఏర్పడవచ్చునని పేర్కొంది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త శ్రీవాత్సవ తెలియజేస్తూ,
2: if we talk about the advance of southern monsoon, then conditions are favorable for further advance of southern monsoon into some more parts of southwest and southeast Arabian Sea, Comorin area, southwest, southeast and east central Bay of Bengal and remaining parts of Andaman Sea during next 2 to 3 days. If it was not the conditions, the western disturbance as a cyclonic circulation was seen over Jammu at lower tropospheric level. There is also a cyclonic circulation over southern parts of Bihar in lower tropospheric level. A north-south trough runs from south Bihar to north coastal Andhra Pradesh.
0: పశ్చిమ బెంగాల్లోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేబాంశు పాండా ఘన విజయం సాధించారు. ఆయనకు 109,000 పైగా ఓట్ల మెజారిటీ లభించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ అభ్యర్థి శంభునాథ్ కుర్మి 40,600 పైగా ఓట్లతో 2వ స్థానంలో నిలిచారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, అమెరికా దేశాల మధ్య లోతైన, విస్తృతమైన సహకారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కొత్త చట్టం 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించి 1 కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్స్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య. హిందీలో వార్తా ప్రసారం, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: కార్యక్రమం తర్వాత జులై ఈ చిత్రానికి ఆజ్ఞాన్ సమయం ఆలపించిన గీతం సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: రంగస్థలం ఈ చిత్రానికి దేవి శ్రీప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన గీతాన్ని వినండి. గీత రచన చంద్రబోస్.

0: మీరు ఇంతవరకు చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ మే ఆజ్ రాత్ ప్రస్తుత హై సితార్ వాదన్. కలాకార్ హై పండిత్ హౌరవ్ శంకర్ భట్టాచార్య. జానె మానే సంగీతజ్ఞో వాలి విశిష్ట పరివార్ మే జన్మే పండిత్ హౌరవ్ శంకర్ భట్టాచార్య కే దాదా శ్రీ లాల్ మోహన్ భట్టాచార్య జానె మానే సితార్ వాదక్ థే, జిన్హోనే ఇస్ సాంగీతిక విరాసత్ కీ నీవ్ రఖీ. अपने पिता श्री गंगा शंकर भट्टाचार्य के मार्गदर्शन में पंडित हौरव शंकर भट्टाचार्य ने शुरुआती तालीम हासिल की. आगे चलकर आपको विष्णुपुर घराना के श्री मुरलीधर ठाकुर से सीखने का सुअवसर भी प्राप्त हुआ. 1968 में पंडित हौरव शंकर भट्टाचार्य उस समय के बम्बई यानी मुंबई रवाना हुए. आपने वहां बीनकार शैली के लिए प्रसिद्ध इंदौर घराने के प्रवाद प्रतिम सितार वादक पद्म भूषण उस्ताद अब्दुल हलीम जाफर खान से सितार वादन सीखना आरंभ किया. आकाशवाणी और दूरदर्शन के शीर्ष श्रेणी के कलाकार पंडित हौरव शंकर भट्टाचार्य की जाफर खानी बाज के तौर पर एक विशिष्ट पहचान है. आपने देश और विदेश के तमाम संगीत समारोहों में अपनी बेहतरीन प्रस्तुतियां दी हैं. पंडित हौरव शंकर भट्टाचार्य भारतीय सांस्कृतिक संबंध परिषद यानी ICCR के सूचीबद्ध कलाकार हैं. साथ ही आपको अनगिनत पुरस्कारों से सम्मानित किया गया है. यही नहीं, पश्चिम बंगाल सरकार द्वारा आयोजित अपना उत्सव समारोह में आपने संगीत निर्देशक की भूमिका भी निभाई है. आज रात पंडित हौरव शंकर भट्टाचार्य के साथ तबले पर संगत करेंगे प्रशांत दे रॉय.
2: इन द रविवासरीय अखिल भारतीय संगीत सभा टुनाइट वी प्रेजेंट सितार रिसाइटल बाय पंडित हौरव शंकर भट्टाचार्य. बोर्न इन अ डिस्टिंग्विश्ड म्यूजिकल फैमिली ऑफ अकॉम्प्लिश्ड म्यूजिशियंस वेयर हिज ग्रैंडफादर द रिनाउंड सितारिया श्री लाल मोहन भट्टाचार्य इज सेड टू हैव लेड द फाउंडेशन of this rich legacy, and Pandit Hauro Shankar Bhattacharya stepping into this world of music with initial training under the able guidance of his father Sri Ganga Shankar Bhattacharya. Further, he also received training from Sri Murali Das Thakur of the Bishnupur Gharana. Later in 1968, Pandit Hauro Shankar Bhattacharya moved to Bombay, present day Mumbai, to undergo intensive talim under the legendary sitar maestro Padma Bhushan Ustad Abdul Halim Zafar Khan of the Indore Gharana, famous for his Beenkar style. A top grade sitar artist of Akashvani and Doordarshan, Pandit Hauro Shankar Bhattacharya, with his unique artistic identity as a Zafar Khani Baj, has performed extensively at major classical music concerts and festivals across India and abroad. An empaneled artist of the Indian Council for Cultural Relations, Pandit Hauro Shankar Bhattacharya has received several awards and accolades and has also contributed as a music director for Apna Utsav, a festival organized by the government of West Bengal. In tonight's presentation, Pandit Hauro Shankar Bhattacharya is accompanied on the tabla by प्रशांत दे रॉय.
1: पंडित हौरव शंकर भट्टाचार्य सितार वादन की इस प्रस्तुति का आरंभ राग दरबारी के साथ करेंगे. यह बंदिश आलाप और जोड़ के साथ शुरू होगी, जो गत में विलंबित तीन ताल तत्पश्चात मध्य लय तीन ताल में आबद्ध है.
2: पंडित हौरव शंकर भट्टाचार्य स्टार्ट्स हिज सितार रिसाइटल विद राग दरबारी. बिगिनिंग विद आलाप एंड जोड़, द कंपोजिशन ऑफ द राग is set to gat in vilambit teen tal followed by madhyalaya teen tal.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే వైష్ణవి. विदेश मंत्री डॉक्टर सुब्रमण्यम जयशंकर और अमेरिका के विदेश मंत्री मार्को रूबियो ने आज नई दिल्ली में कई मुद्दों पर चर्चा की. दोनों नेताओं ने भारत अमेरिका रणनीतिक भागीदारी को और मजबूत करने की प्रतिबद्धता दोहराई और व्यापार, ऊर्जा, मोबिलिटी तथा क्षेत्रीय सुरक्षा समेत कई क्षेत्रों में सहयोग का उल्लेख किया. डॉक्टर जयशंकर ने प्रतिनिधिमंडल स्तर की बातचीत के बाद संवाददाता सम्मेलन में कहा कि दोनों देशों के बीच व्यापार समझौते को जल्द से जल्द अंतिम रूप दिया जाना चाहिए.
2: हमने हाल ही में ऊर्जा क्षेत्र में विस्तार का स्वागत किया है. भारत की ऊर्जा सुरक्षा के लिए आपूर्ति विविध माध्यम में उपलब्ध है. हमने परमाणु ऊर्जा सहयोग पर भी बातचीत की है. शांति अधिनियम के पारित होने से हमारे सामने नई संभावनाएं खुली हैं.
1: ईरान संघर्ष पर डॉक्टर जयशंकर ने कहा कि भारत उन गिने चुने देशों में शामिल है जिनका अमेरिका, इसराइल, ईरान और अन्य खाड़ी देशों के साथ मजबूत रिश्ते हैं. अमेरिका के विदेश मंत्री मार्को रूबियो ने भागीदारी के रणनीतिक आयामों का उल्लेख किया और भारत को अमेरिका का सबसे महत्वपूर्ण भागीदार बताया.
3: जिन मुद्दों पर हम भारत के साथ मिलकर काम करते हैं उनकी व्यापकता और दायरा ही इस बात को दर्शाता है कि भारत दुनिया में हमारे सबसे महत्वपूर्ण रणनीतिक साझेदारों में से एक है. इसकी शुरुआत हमारे साझा मूल्यों से होती है. हम दुनिया के दो सबसे बड़े लोकतंत्र हैं.
1: अमेरिका के विदेश मंत्री क्वाड विदेश मंत्रियों की बैठक में भाग लेने के लिए चार दिन की भारत यात्रा पर हैं. पश्चिम बंगाल में भारतीय जनता पार्टी के उम्मीदवार देवांशु पांडा ने फलता विधानसभा सीट जीत ली है. श्री पांडा ने अपने निकटतम प्रतिद्वंदी सीपीआईएम के शंभुनाथ कुर्मी को 1,09,021 वोटों के अंतर से हराया जिन्हें 40,645 वोट मिले. पश्चिम बंगाल सरकार ने सभी जिलाधिकारियों को गृह मंत्रालय के दिशा निर्देशों के अनुसार संदिग्ध अवैध प्रवासियों और निर्वासन की प्रतीक्षा कर रहे विदेशी कैदियों के लिए हिरासत केंद्र स्थापित करने का निर्देश दिया है. सभी जिलों को देश में अवैध रूप से रह रहे व्यक्तियों, कारावास की सजा पूरी कर चुके और निर्वासन की प्रतीक्षा कर रहे लोगों को वापस भेजने के लिए उचित कदम उठाने के निर्देश दिए हैं. केंद्रीय शिक्षा मंत्री धर्मेंद्र प्रधान ने केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड सीबीएसई को त्रुटि रहित पुनर्मूल्यांकन प्रक्रिया सुनिश्चित करने में सहायता के लिए भारतीय प्रौद्योगिकी संस्थान आईआईटी मद्रास और आईआईटी कानपुर के प्रोफेसरों और तकनीकी विशेषज्ञों का एक दल तैनात करने का निर्देश दिया है. राष्ट्रीय परीक्षा एजेंसी एनटीए ने स्नातक पाठ्यक्रम के लिए सामान्य विश्वविद्यालय प्रवेश परीक्षा 2026 के अंतर्गत 28 मई को होने वाली परीक्षाओं को स्थगित कर दिया है. एजेंसी ने बताया कि ये फैसला सरकारी अधिसूचना के अनुसार ईद उल जुहा, बकरी ईद की छुट्टी की तारीख में हुए बदलाव को देखते हुए लिया गया है. परीक्षा की नई तारीख की घोषणा जल्द ही की जाएगी. संघ लोक सेवा आयोग यूपीएससी ने आज सिविल सेवा की प्रारंभिक परीक्षा और भारतीय वन सेवा की प्रारंभिक परीक्षा 2026 का सफलतापूर्वक आयोजन किया. आयोग ने बताया है कि ये परीक्षाएं देश के 83 शहरों में 2000 से अधिक परीक्षा केंद्रों पर आयोजित की गई. अंतिम आंकड़ों के अनुसार 8 लाख से अधिक आवेदकों में से लगभग 5,49,000 उम्मीदवार परीक्षा में शामिल हुए. कर्नाटक के उत्तर कन्नड़ जिले में आज थट्टे हक्कालू नदी में एक ही परिवार के 8 सदस्य डूब गए जिनमें 7 महिलाएं शामिल थे. पुलिस के अनुसार शिराली गांव के लगभग 14 लोग सीप इकट्ठा करने के लिए नदी में उतरे थे लेकिन रात्रि में तेज बारिश के बाद पानी के बहाव की चपेट में आ गए. उन्हें बचाने के लिए पानी में उतरे अन्य सदस्य भी तेज धारा में बह गए. राष्ट्रपति द्रौपदी मुर्मू, उपराष्ट्रपति सीपी राधाकृष्णन और प्रधानमंत्री नरेंद्र मोदी ने इस दुर्घटना पर गहरा दुख व्यक्त किया है. देश के मौसम के मध्य और उत्तर पश्चिमी हिस्सों में भीषण लू के कारण सामान्य जनजीवन अस्त व्यस्त हो गया है और तापमान औसत से काफी ऊपर पहुंच गया है। स्वास्थ्य अधिकारियों ने लोगों को पर्याप्त मात्रा में पानी पीने, दोपहर से देर शाम तक धूप से बचने और बच्चों, बुजुर्गों तथा पहले से किसी बीमारी से पीड़ित लोगों को विशेष ध्यान रखने की सलाह दी है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
4: This is Akashvani. The news read by Abhineet Shukla. External Affairs Minister Dr. S. Jaishankar and U.S. Secretary of State Marco Rubio held wide-ranging discussions in New Delhi today. Both the leaders reaffirmed the strength of the India-U.S. strategic partnership and outlined key areas of cooperation, including trade, energy, mobility, and regional security. Addressing a press conference following delegation-level talks, Dr. Jaishankar highlighted the need to conclude a trade agreement at the earliest, welcomed the expansion in energy trade, and stressed that diversified energy supplies are vital for India's energy security.
5: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
4: On the Iran conflict, Dr. Jaishankar said, both India and the United States have a strong interest in ensuring that global energy prices remain low and that there is unimpeded commerce. India's position in favor of dialogue and diplomacy, as well as safe and unimpeded maritime commerce, was also reiterated. The West Bengal government has directed all district magistrates to set up holding centers for suspected illegal foreigners and foreign prisoners awaiting deportation or repatriation, in line with Ministry of Home Affairs, that is MHA, guidelines. According to an official communication issued by the Home and Health Affairs Department, districts have been asked to take necessary steps for housing individuals identified as staying illegally in the country, including those who have completed prison sentences and are awaiting deportation. Union Home Minister Amit Shah today said, government has made special provisions to exclude all tribal communities from the ambit of the Uniform Civil Code, that is UCC, ensuring that their rights are fully protected. Addressing the Janjati Sanskritik Samagam in New Delhi, Mr. Shah said, the UCC will not infringe upon any tribal rights. The National Testing Agency, that is NTA, today postponed the Common University Entrance Test undergraduate, that is CUET UG 2026 examinations scheduled for the 28th of this month. NTA said that this decision was taken in view of the change in the date of the Eid al-Zuha, that is Bakrid holiday, as per the government notification. The agency informed that revised exam dates for affected candidates will be announced soon. NTA also advised candidates to regularly visit its official website for the latest updates. The Central Board of Secondary Education, that is CBSE, today extended the last date for obtaining scanned photocopies of answer books for Class 12th board examinations by one more day until tomorrow. CBSE said that the decision was taken to provide adequate time to students for submitting requests. The board advised candidates to avail of this extended timeline and submit their applications accordingly. Union Education Minister Dharmendra Pradhan has given directions to depute a team of professors and technical experts from Indian Institute of Technology, that is IIT Madras and IIT Kanpur, to assist the Central Board of Secondary Education, CBSE, in ensuring a glitch-free re-evaluation process. The decision has been taken in view of the developments and concerns raised by students and parents regarding the CBSE post-result services portal. In Karnataka, 8 members of a family, including 7 women, drowned in the Thatte Hakalu River in Uttara Kannada district today. The mishap occurred when they were collecting freshwater mussels and were swept away by strong currents. President Draupadi Murmu, Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have expressed grief over the loss of lives in the incident. Mr. Modi announced an ex gratia of 2 lakh rupees from the Prime Minister's National Relief Fund for the next of kin of each deceased. Chief Minister Siddaramaiah also announced an ex gratia of 5 lakh rupees for the next of kin of each deceased. The India Meteorological Department, that is IMD, has forecast that severe heat wave conditions are likely to persist over central and northwest India for the next 7 days. The weather agency also issued a red alert for severe heat wave conditions over East Uttar Pradesh, East Madhya Pradesh and Vidarbha for tomorrow. At the Asian Under 23 Wrestling Championships, Indian grapplers continued their impressive run, securing 3 gold, 2 silver and 3 bronze medals in Vietnam's Da Nang today. And that is the end of this news bulletin.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయరేకుల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ శ్రీ చుండూరు మాణిక్యారావు. అనంతరం వినియోగ దర్శిని, వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019లోని ముఖ్యాంశాలు, శ్రీ సిహెచ్సి దివాకర్ బాబు గారి ప్రసంగం వింటారు. 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ డికే జయరామన్ గారి గాత్రం. 11:00 గుర్తు చేసుకుందాం, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ మిమిక్రీ కళాకారులు నేరెళ్ల వేణుమాధవ్ గారితో పరిచయ కార్యక్రమం, పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 12:40 కార్మికుల కార్యక్రమం, పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల పాత్ర, ఈ అంశంపై శ్రీ గొల్లపూడి గిరిభూషణరావు గారి ప్రసంగం వింటారు. అనంతరం ఆశయం కథానిక వింటారు, సమర్పణ శ్రీ పోలవరపు సాయిబాబా. 4:40 రంగస్థలి, శ్రీకృష్ణ రాయబారం నాటకం నుంచి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు వింటారు, నిర్వహణ శ్రీ పిఏ శివకుమార్, హార్మోనియం శ్రీ ఎం నిరంజన్ రావు. 5:00 గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా 2025 పద్మ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం రాష్ట్రపతి భవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 పల్లెసీమలు, ఉద్యాన పంటల్లో తేనెటీగల పెంపకం, డాక్టర్ ఈ కరుణశ్రీ గారితో పరిచయ కార్యక్రమం. 7:15 వ్యవసాయ పాఠశాల, వ్యవసాయంపై ఎల్ నినో ప్రభావం, నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం రత్నం. 7:45 వికసిత్ భారత్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ. 90 వసంతాల ఆకాశవాణి, ఇందులో భాగంగా రేడియోతో నా అనుబంధం, ఆకాశవాణి విశ్రాంత అదనపు సంచాలకులు శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి గారితో పరిచయ కార్యక్రమం. 9:30 నవరస్ ఉర్దూ కార్యక్రమం, 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 11:10 ఎఫ్ఎం గోల్డ్ ప్రసారాలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆశయశుద్ధి లేని జీవితం చుక్కాని లేని నావు వంటిది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12 దాటి 57 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మొదటి ప్రసారం ప్రారంభం. అప్పటి వరకు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. నమస్కారం.